ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 10వ రోజు క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 1వ తేదీ మంగళవారం 100.2 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్ పై న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 45 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6 గంటలకు కావస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండం మొదటి భాగమది. ఇది ఈరోజు ప్రార్థన కార్యక్రమం. రేపటి ప్రార్థన కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలుంటాయి.

ആകാശവാണി ആദിലാബാദ് 1.2 FM മനസ്സു നിണ്ട ఇప్పటి నుంచి రాత్రి 11 కొట్టిందాకా మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM పై ప్రసారం కానున్న ఇయాల్టి కార్యక్రమాలు. ముందుగా ఈ ప్రసారంలో ఏడుంబావుకు అంబడాల సంగతులు. కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన సూర్య నమస్కారాలు లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి చెప్తారు. బియ్యం గురించి మాట సొగసో శీర్షికన సామల రాజవర్ధన్ అందించే విశేషాలుంటాయి. అలాగే ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించిన లఘు ప్రసంగ మాలిక మొదటి భాగంలో పోషకాహార ప్రాముఖ్యత గురించి జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా వినిపిస్తారు. 8 గంటలకు హిందీలో, 8:30కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి 8:30కు కథనం కార్యక్రమంలో ఇంటికో కథ ఉంది. కథ చెప్తారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్.

8:45 నుంచి 10 దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 10 నుంచి వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, పగలు 3 హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి. సాయంకాలం 5 మాట చెప్పుండ్రి పాటెనుండ్రి శ్రోతలు కోరిన సినీ గీతాలతో మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమాలు 11 కొనసాగుతాయి. శక్తి స్త్రీల కార్యక్రమంలో 5:30 పిల్లల్లో పోషక లోపాన్ని గుర్తించడం ఎలా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట, తర్వాత ఇప్ప పువ్వు లడ్డూల తయారీ గురించి నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌసల్యబాయితో ముచ్చట ఉంటుంది. ఇంకా ఆశా కార్యకర్తలు పాడిన గీతాలుంటాయి. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నరసయ్య బృందం పాడిన శబరిమాత భజనలు, జైనత్ మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్దాస్ బృందం పాడిన లక్ష్మీనారాయణ స్వామి భజనలుంటాయి. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20

కిసాన్ వాణి కార్యక్రమంలో ఈ రాత్రి ఎడంబావుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి కుమారస్వామితో ముచ్చట ఈయనతో ముచ్చట పెట్టింది జీ గంగమణి. ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమయ్యే రైతు అంతరంగం శీర్షికన

పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి నేరడుగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ సోలంకిత్తో ముచ్చట ఉంటుంది. ఈయనతో ముచ్చట పెట్టింది కేలేనిన్. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు నవలతో కార్యక్రమంలో ఈ రాత్రి 9:30. డి మురళీకృష్ణ పాడిన గజళ్లు మొదటి భాగం 9:45 షామీ గజల్లో. ఇవి ఇయాల్టి కార్యక్రమాల వివరాలు. సమయం 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పొన్నపల్లిలో నిర్వహించే ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించి నగదు పంపిణీ చేస్తారు. అనంతరం ప్రజావేదికలో జరిగే సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. అమెరికా బ్రిటన్లకు చెందిన ప్రముఖ విదేశీ విద్యా సంస్థలు హైదరాబాద్లో తమ ఆఫ్షోర్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అమెరికా బ్రిటన్లలో పర్యటించిన తెలంగాణ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి నిన్న అందజేసింది. నివేదికను స్వీకరించిన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో తెలంగాణ విద్యార్థులు యువతకు హైదరాబాద్లోనే ప్రపంచస్థాయి విద్యా నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి విదేశీ పర్యటనలు అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరింత దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఆర్థిక సంఘ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి కేంద్ర మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్ థియేటర్, ప్రయోగశాల, ఫార్మసీ, టీకా వేసే సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తూ
1: పెదనందిపాడులో దాదాపు 1.9 కోటి రూపాయలతోటి కట్టబోయేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేవలం బేసిక్ ఏ కాకుండా ఒక ఆపరేషన్ థియేటర్, ముఖ్యంగా గ్రామాల్లో అవసరమైనటువంటి స్టెరిలైజేషన్, ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ, చిన్న చిన్న హైడ్రోసీళ్లు ఇలాంటి బేసిక్ సర్జరీస్ అన్ని చేసుకునే విధంగా ఒక ఆపరేషన్ థియేటర్, అదేవిధంగా ఫార్మసీ, వ్యాక్సిన్ ఇచ్చేటువంటి ప్లేస్, ల్యాబొరేటరీ, 14 మంది స్టాఫ్ తోటి ఒక రియల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇక్కడ డెవలప్ చేయబోతా ఉన్నాం.
0: ప్రజల అభిప్రాయాల ఆధారంగా పౌర సేవలను మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మహిళలపై నేరాలు, గంజాయి నియంత్రణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, ఆహారం, తాగునీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ ఆన్లైన్లో జారీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుత నీటి వనరులను సద్వినియోగం చేసుకుని ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆక్వా కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఆదేశ

0: తో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రాష్ట వ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆక్వా కేంద్రాల్లోని నీటి విడుదల వ్యవస్థల నుంచి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. ఆక్వా కేంద్రాల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలపై యాజమాన్యాలకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాలు అభివృద్ది చెందితే రాష్టం అభివృద్ది చెందుతుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఇందులో భాగంగా చల్ల చింతలపూడి కండ్రిగ నరసింహాపురం రహదారి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. చల్ల చింతలపూడి శ్మశాన వాటిక అభివృద్దికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలుపుతూ,
1: గ్రామాలు బాగుపడితే మండలాలు బాగుంటాయి, మండలాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగున్నాయంటే రాష్ట్రం బాగుంటుంది. మొదటి అడుగు పల్లెల్లో నుంచి రావాలి. ఇవాళ గ్రేవ్యార్డ్ గురించి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో నుంచి చాలా గ్రామాలలో ఇచ్చుకుంటా వస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ లో ఒక క్లాజ్ మార్చి ఫండ్స్ ఉపయోగించుకుంది బరియల్ గ్రౌండ్స్ అయినా గానీ రోడ్స్ అయినా గానీ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చాం. ఇవాళ పల్లెల్లో రోడ్లు, మేజర్ గా డ్రైనేజ్లు, గ్రేవ్యార్డ్లు, తాగేనీరు, మేజర్ గా ఈ సమస్యల్లో దిందలూరు పార్లమెంట్ లో సాల్వ్ చేసి పనిచేస్తున్నారు.
2: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి శ్రీ కె సంతోష్ నేత ఐపీఓఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఐపీవీ ద్వారా మనం ప్రతి ఇంటికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. సాధారణంగా కస్టమర్ బ్యాంక్ శాఖకు వెళ్లాలి, కానీ ఐపీవీ లో పోస్ట్ మ్యాన్ లేదా డాక్ గ్రామీణ డాక్ సేవ కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి అనేక బ్యాంకింగ్ సేవలు అందించగలరు.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: తెలంగాణలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను భూభారతి రీసర్వే ద్వారా పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్, పట్టదార్ పాస్ పుస్తకాలను ఆయన నిన్న పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని భూ వివాదాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి క్యూఆర్ కోడ్, మ్యాప్తో కూడిన పట్టదార్ పాస్ పుస్తకాలను రైతులు, భూ యజమానులకు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 8,71,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సంగం నుంచి కలిగిరికి వెళ్లే మార్గంలో దెబ్బతిన్న 5 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు సోమశిల రహదారిని 5 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఉత్తర తీర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఆగ్నేయ దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం వైపు పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిన్న నిర్వహించారు. జూ ప్రాంగణాలను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా తీర్చిదిద్దడంతో పాటు జంతువులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, సందర్శకులకు మెరుగైన అనుభూతిని అందించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జంతు ప్రదర్శనశాలలు కేవలం వినోద కేంద్రాలుగా కాకుండా వన్యప్రాణుల సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యావరణ అవగాహనకు కేంద్రాలుగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
1: వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా రైతులు నీటి నిల్వ గుంతలను ఏర్పాటు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ సూచించారు. ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను డిపిఎం రవీందర్ డిఆర్డీఓతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మద్దికుంటలో వీబీ జి రామ్జీ పనుల్లో భాగంగా నీటి నిల్వ గుంతలను ఫామ్ పాండ్ పనులను తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గిరిజన తండాలలో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ముస్తాబాద్ కోనరావుపేట, రుద్రంగి, చెందుర్తి, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లోని తండాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు ఉపవాసాలు పాటించి పెంచిన గోధుమ మొలకలతో మహిళలు, యువతులు ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీకి స్టీల్ గ్లాసులు, స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందించారు. అన్నా చెల్లెలి అనురాగానికి, అక్కా తమ్ముడి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. అక్కా చెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. వేకువజామునే ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రాఖీల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 104 మంది బాలబాలికలకు విముక్తి కల్పించామని, పిల్లలను పనిలో పెట్టుకున్న 27 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఏటా 2 సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న 27 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జావలిన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల్లో, పార్టీ కార్యాలయాల్లో అధికారులు, నాయకులు జాతీయ జెండా ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టరేట్ లో క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేష్ బి గీతే, జిల్లా కోర్టు ఆవరణలో ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి పుష్పలత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ప్రశంసా పత్రాలను అందుకున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీనిధి ద్వారా జిల్లాలోని మహిళా సంఘ సభ్యులకు 24 ఈ స్కూటీలు, 5 ఈ ఆటోలను పంపిణీ చేశారు. 855 మహిళా సంఘాలకు 100 కోట్ల 12 లక్షల బ్యాంకు రుణాలను, 847 సంఘాలకు శ్రీనిధి ద్వారా 20 కోట్ల 66 లక్షల రుణాలను పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కవి, గవర్నర్ జాయింట్ సెక్రటరీ కొమాండూర్ శశికిరణ్ రచించిన పద్య మహాకావ్యం శ్రీమద్ రామాయణం 2024 సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైంది. ప్రముఖ ప్రచురణ సంస్థ ఎంఎస్కో ఈ మహాకావ్యాన్ని ప్రచురించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీలో 2018 నుంచి ఉంటున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలను సిరిసిల్ల పట్టణ శివారులోని సర్దాపూర్ గోదాంలోకి తరలించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల ఈవీఎంలను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో భద్రపరిచారు.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ధి కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్ లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెప్తుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఖజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జుమార్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఇవాళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బార్డీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం

భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపైనే ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71 లక్ష హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117 లక్షల హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190 లక్షల హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లోపు రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లైనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కేక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లైనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

అంబటాళ్ళ సంగతులు. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు వినోద విజ్ఞానాన్ని అందించే అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో ఈరోజు ముందుగా యోగమనే అదృష్టం శీర్షికన సూర్య నమస్కారాలు లాభాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి అందించే విశేషాలు, మాట సొగసు శీర్షికన బియ్యం గురించి సామల రాజవర్ధన్ అందిస్తారు, ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించే లఘు ప్రసంగ మాలిక మొదటి భాగంలో పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా పునఃప్రసారం చేస్తున్న ప్రసంగం, వీటితో పాటు రైతన్నల కోసం వ్యవసాయ సలహాలు, చరిత్రలో ఈరోజు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, బహుళపక్షం చవితి, అశ్విని నక్షత్రం మంగళవారం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ఆకాశం ప్రధానంగా మేఘావృతంగా ఉంటుంది. నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 87%, గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. సాయంకాలానికి అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇది ఈరోజు వాతావరణం. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు వింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమం.

0: మనసుకు హాయినిచ్చే మధురమైన వాద్య సంగీతం అది. అంబటల్ల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు
1: నమస్కారం. నేను డాక్టర్ జి ప్రవీణ్ కుమార్, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానము, ఆదిలాబాద్. ఎలుకలను తగ్గించాలంటే సమీకృతంగా చేయాలి, అంటే అందరూ రైతులు అందరూ చుట్టూ ఉన్న పొలాలు అందరూ చేసినట్టయితే ఎఫెక్టివ్ గా ఉండడం జరుగుతుంది వీటిని ఎలుకలను అరికట్టడం అనేది. సో ఇంకా వివిధ మార్గాలు అనంటే మనకేంది ఎర్రబుట్టలు వాడడము. సో ఇది మనకు ట్రెడిషనల్ గా కూడా ఎప్పటి నుంచో ఉంది ఈ పద్ధతి. ఈ ఎర్రబుట్టలు వాడడం వల్ల అంటే ఎకరానికి ఒక 20 ఎర్రబుట్టలు వాడడం వల్ల ఆ ఎర్రబుట్టలలో వాటిని ఎలుకలను పట్టి ఈ ఎలుకలను తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ రసాయనిక పద్ధతులు అనంటే ఈ బ్రోమోడైల్ అనే మందులు కానీ లేకుంటే జింక్ ఫాస్ఫైడ్ అనే మందులు, అంటే ఉద్రిత ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ ఎర్రబుట్టలు లేదనంటే ఫ్యూమిగేషన్ మీద అంటే పొగబారించడం, పొగబట్టడము, ఈ కన్నాళ్లలో ఈ ఫ్యూమిగేటర్ ద్వారా ఈ పొగబట్టించడం ద్వారా కన్నాళ్లలో ఉన్న ఎలుకలకు గాలి అందక ఊపిరాడక చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతులు వాడినా కూడా అంటే ఇంకా ఎక్కువ ఉధృతి ఉన్నట్టయితే ఈ రసాయనిక పద్ధతులు అనేటువంటి, ఫస్ట్ ఏంటనంటే మందు లేని ఎరను ఒక 960 గ్రాముల నూకలు, ఒక 2 గ్రాముల నూనెను పెట్టి మందు లేకుండా ఫస్ట్ ఒక 2-3 రోజులు పెట్టితే వీటిని మచ్చిక వేసుకున్న తర్వాత మందుతో పాటు విషపు ఎరను పెట్టినట్టయితే వాటిని తిని ఈ కన్నం దగ్గర ఒక 5-10 గ్రాములు కొంత పొట్లాలు కట్టి కన్నాల దగ్గర పెట్టినట్టయితే వీటిని తిని ఎలుకలు చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ గా మనం యాజమాన్య పద్ధతిని చేపట్టినట్టయితే ఏంటంటే ఈ స్టేజ్ అనేది ఎక్కువగా డ్యామేజ్ చేసే స్టేజ్ వరిని, ఈ బిర్రుపొట్ట దశలో. కాబట్టి ఈ స్టేజ్ లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఎలుకల యాజమాన్యాన్ని చేపట్టినట్టయితే వీటి ద్వారా జరిగే నష్టాన్ని మనం తగ్గించవచ్చు. ఈ రసాయనిక పద్ధతులలో మనము బ్రోమోడైలిన్ అనే మందు, అదేవిధంగా జింక్ ఫాస్ఫైడ్ అనే ఏదైనా ఒక మందును వాడి ఈ ఎలుకలను నివారించవచ్చు. ఈ ఎరలను ప్రిపేర్ చేసేటప్పుడు, తయారు చేసేటప్పుడు ఏంటంటే ఈ బ్రోమోడైలిన్ అనే మందు అయితే 2 గ్రాములు, అదేవిధంగా 960 గ్రాముల నూకలు, ఒక 2 గ్రాముల నూనె. సో ఈ కలిపిన మిశ్రమాన్ని, విషపు ఎరను మనము ఈ కన్నాల దగ్గర పెట్టినట్టయితే చిన్న చిన్న పొట్లాలు చేసి పెట్టినట్టయితే అప్పుడు ఈ ఎలుకలు తిని మరణించడం జరుగుతుంది.
0: సమగ్ర పద్ధతిలో వరి పంటలో ఎలుకల నివారణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ చెప్పిన వ్యవసాయ సలహా అది. చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యతను చూసుకుంటే ఈరోజు 1 సెప్టెంబరు లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా, చిత్రదర్శకుడు నిర్మాత టి కృష్ణ జయంతి, ఇంకా జాతీయ పోషకాహార వారోత్సవాలు, జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మనయాస మనవాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 నుంచి ప్రసారమవుతున్న అంబటల్ల సంగతులు కార్యక్రమం వింటున్నారు. సూర్య నమస్కారాల వల్ల ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీమండలం, గుండె మొదలైన అవయవాలు గట్టిపడతాయి. ఇయాల్టి యోగం అనే అదృష్టం శీర్షికన సూర్య నమస్కారాల వల్ల కలిగే లాభాల గురించి యోగ శిక్షకులు పి. తిరుపతి రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని విందాం.

ఈరోజు మనము సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం. వాటిని సాధన చేసే ముందు మీరందరూ కూడా చక్కగా ఆసీనులై శ్రద్ధగా వినాలి. సూర్యుడు మనకి అందరికీ తెలుసు ఎంతో తేజస్సు గలవాడు అని. అయితే ఆయన చాలా శక్తివంతుడు కాబట్టి అన్ని మతాల వాళ్ళు ఈ సూర్యుడిని ప్రార్థిస్తూ ఉంటారు. సూర్యశక్తి అనేది లేకపోతే జీవనమే మనకి లేదు, మరి మానవ మనుగడ లేదు అంటారు. ఉదయం లేవగానే సూర్యం ఉదయం వేళ సూర్యునికి ఎదురుగా నిలబడి ప్రార్థిస్తూ మనం సూర్య నమస్కారాలని చేయాలి. దానివల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జబ్బులు నయమవుతాయి. సూర్యుడు ఉదయించే ముందు అస్తమించే ముందు గాలి లోపల ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సూర్య నమస్కారం చేయడం వల్ల మన శరీరానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరి సూర్య నమస్కారాలు 12 స్థితులు ఉంటాయి. వాటిని అధిక రక్తపోటు గలవారు కానీ గుండె జబ్బు గలవారు కానీ ఆ బాధ తగ్గిన తర్వాతనే చేయాలి. ముందుగా సూర్య నమస్కారం చేసే ముందు రెండు కాళ్ళు కలిపి చక్కగా రెండు కాళ్ళపైన సమాన బరువు వేసి చక్కగా నిలబడాలి. తర్వాత శ్వాస పీల్చుతూ మీ రెండు చేతుల్ని పైకెత్తి శ్వాస వదులుతూ నమస్కారం చేసి ముందుగా నిలబడి ఉండాలి. దాని తర్వాత ఒక మంత్రాన్ని, మనం సూర్యుని భగవానుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ కూడా ఉచ్చారణ చేయాలి మనసులోనే. ఓం సూర్యాయ నమః అని చెప్పి మీ రెండు చేతుల్ని మళ్ళీ పైకెత్తుతూ వెనక్కి వంగాలి. వెనక్కి వంగిన తర్వాత కూడా ఓం భాస్కరాయ నమః. నంబర్ 3లో శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. ముందుకు వంగినప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి, ఓం హిరణ్య గర్భాయ నమః. అదేవిధంగా రెండు చేతులు నేలపై ఆనిస్తూ మీ తలను మోకాళ్ళ కానించి కుడికాల్ని వెనక్కి చాపుతూ తలపైకెత్తి చూడాలి. ఇది 4వ స్టెప్. ఇందులో ఓం ప్రభాకరాయ నమః అని మంత్రాన్ని ఉచ్చరిస్తూ అక్కడ ఒక 5 నుంచి 10 శ్వాసలు చేయాలి. అదేవిధంగా ముందున్నటువంటి ఎడమ కాల్ని వెనక్కి తీసుకొని మీ తల వంపి నాభిని చూస్తూ మీ కుడి మోకాల్ని నేలపై ఆనించి చక్కగా బ్రీతింగ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా నాభిని చూస్తూ మీరు బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మీ యొక్క మనసు నాభిపైన ఉండాలి. అప్పుడు కూడా మనం ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాం, ఓం దినకరాయ నమః అని చెప్పి ఉచ్చారణ చేస్తూ అదేవిధంగా రెండు మోకాలు నేలపై ఆనించి మన ఛాతీ గదువ నేలకు మధ్యలో నేలపైన ఆనించే విధంగా ఉండాలి. ఈ పొట్ట నేలకు తాకకుండా జాగ్రత్త పడాలి. ఓం బాణవే నమః అనేటువంటి మంత్రాన్ని మనం ఉచ్చారణ చేయాలి. అదేవిధంగా శ్వాస పీల్చుతూ తలను మనము పైకెత్తి నాభి వరకు శ్వాస చేయాలి. అప్పుడు ఖగాయ నమః. అదేవిధంగా 8వది, ఆ 8వ స్టెప్ లోపల నడుము పైకెత్తి మడిమెలు నేలకు తాకించి తల వంపి నాభిని చూస్తూ ఓం పూష్ణే నమః. అదేవిధంగా కుడికాల్ని మీ రెండు చేతుల మధ్యకు తీసుకురావాలి. తీసుకొచ్చి తలపైకెత్తి ఓం మరీచయే నమః, మరీచయ నమః అని మంత్రాన్ని ఉచ్చరించి ఎడమ కాల్ని ముందుకు తీసుకొచ్చి రెండు కాళ్ళు కలిపి రెండు చేతులతో మడిమలు పట్టి మీ తలను మోకాళ్ళకు ఆనించి మీరు శ్వాసక్రియ చేస్తూ ఉండాలి. అప్పుడు ఓం సవిత్రే నమః అని చెప్తూ రెండు చేతుల్ని కూడా ముందుకు చాపుతూ చక్కగా పైకెత్తి బ్యాక్ బెండ్ వెనక్కి వంపి అక్కడ ఓ మిత్రాయ నమః అంటూ మీ రెండు చేతుల్ని నమస్కార స్థితిలో తీసుకురావాలి. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ లోపల మనం ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ మన మనస్సును మన నాభిపైన గొంతుపైన తలపైన ఈ విధంగా మనం కేంద్రీకరిస్తూ చేసిన వల్ల మనకి చక్కటి లాభాలు జరుగుతాయి. ఈ సూర్య నమస్కారాల వల్ల మనం రాత్రి నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకుంటాం కాబట్టి ఉదయం లేవగానే శరీర స్థితి మనకి గట్టిగా అంటే కర్ర మాదిరిగా తయారవుతుంది, శరీరం బరువుగా అనిపిస్తుంది. మరి సూర్య నమస్కారాలు

చేయదలిచిన వాళ్ళు శరీర అవయవాల్ని ముందుగా లూజుగా అంటే చురుగ్గా చేసుకున్న తర్వాతనే మనము ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసుకోవాలి. స్థూలకాయం తగ్గుతుంది, దీని ద్వారా ముఖము బుగ్గలు నున్నగా అందంగా తయారవుతాయి. మరి మలబద్ధకం కూడా దూరమవుతుంది. నడుము నొప్పి మెడనొప్పి ఉన్నటువంటి వాళ్ళు కొంత నెమ్మదిగా చేయాల్సి ఉంటుంది. పూర్తిగా ముందుకు వంగకుండా జాగ్రత్త పడాలి. శరీరం లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది, ఏ వ్యాధి దరి చేరదు. ఉదాహరణకి సూర్య నమస్కారాలని 100కు పైగా ఆచరించి కుష్ఠును సైతం నివారించవచ్చు అని చెప్పి హఠయోగములు మనకు చెప్పబడి ఉంది. కాబట్టి సూర్య నమస్కారాలని ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందిగా మనం కోరుతున్నాం. ఈ సూర్య నమస్కారాలు పూర్వకాలం నుండి వచ్చేటువంటివి. ఈనాడు 100,000 సంవత్సరాల నుంచి ఋషులు వీటిని ఆచరించి వాళ్ళ యొక్క అనుభవాల్ని మనకి చెప్పడం జరిగింది. వాటిని మనము ప్రతిరోజు సాధన చేయాలి. ఉదయమైనట్లయితే సూర్యోదయం కంటే ముందే వీటిని చక్కగా సూర్యుడికి ఎదురు వైపు అనగా తూర్పు వైపుకు ముఖం ఉంచి చక్కగా నిలబడి వీటిని సాధన చేయాలి. సాయంత్రం వేళ అయినట్లయితే సూర్యాస్తమయం తర్వాత ఈ వీటిని చేసి మనం చక్కగా ఆసన ప్రాణాయామాల్ని సాధన చేసుకోవచ్చు. ఓ

యోగమనే అదృష్టం శీర్షికన సూర్య నమస్కారాలు లాభాల గురించి యోగా శిక్షకులు పి. తిరుపతి రెడ్డి అందించిన విశేషాలవి.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: మాజీ లోక్సభ స్పీకర్ పిఏ సంగ్మా జయంతి ఈరోజు 1947 సెప్టెంబర్ 1వ తేదీన జన్మించారిన భారత లోక్సభ స్పీకర్గా 1996 నుంచి 1998 వరకు పనిచేశారు. మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. షిల్లాంగ్లోని ఆంటోనీ కాలేజీలో బీఏ ఆనర్స్ పూర్తి చేశారు. చదువు అనంతరం రాజకీయ నేతగా కెరీర్ ప్రారంభించిన సంగ్మా 1973లో మేఘాలయ యూత్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడయ్యారు. తురా ఎస్టీ నియోజకవర్గం నుంచి 6వ లోక్సభకు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో కూడా పలు శాఖల్లో పనిచేశారు పిఏ సంగ్మా.
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు బియ్యమే ప్రధాన ఆహారం. అటుకులు, పేలాలు, ఇడ్లీ, దోశ, ఉప్మా, పులిహోర ఇలా అనేక రకాల ఆహార పదార్థాల్లో ఎక్కువగా మనం బియ్యాన్నే ఉపయోగిస్తాం. పుట్టిన పిల్లలకు మొదటిసారిగా అన్నం తినిపించడం మన సాంప్రదాయంలో. అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా బియ్యం ద్వారానే, అంటే

ఉగ్గు అన్నం ద్వారానే చేస్తారు. నిత్య జీవితంలో అధిక ప్రాధాన్యత ఉన్న బియ్యం గురించి మనకు అందిస్తున్నారు మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్. ఇప్పుడు ఆ విశేషాలని విందాం.

బియ్యం. ఈరోజు బియ్యం అనే రెండు అక్షరాల పదాన్ని గురించి మాట్లాడుకుందాం. బియ్యం లేనిదే మనకు పూట గడవదు. ఆర్థిక శాస్త్రం ప్రకారం అత్యవసరమైన వస్తువులలో బియ్యం ప్రధానమైనవి. బియ్యానికి ప్రాలని, తండులమని పర్యాయ పదాలున్నాయి. ఒడిబ్రాలు, తలబ్రాలు అనేవి నిత్య జీవితంలో మనం వాడుతూనే ఉన్నాం. తలంబ్రాలు ద్రుత ప్రకృతిక సంధి ప్రకారం తలన్ ప్రాలు అవుతుంది. మళ్ళీ అదేదో తెలియక తలవాల బియ్యం అని కూడా అంటారు. ప్రాలంటేనే బియ్యం. బియ్యానికి మరొక పదం తండులం. ఇది సంస్కృతం. ఇదే మరాఠీలో కొంత మార్పు చెంది తాందూల్ అయింది. బియ్యం ఎక్కడి నుండి వస్తాయని ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలని అడిగితే షాప్ నుండి వస్తాయని అంటారు. బియ్యం చెట్లకే కాస్తాయేమో, బియ్యం చెట్టు ఎట్లా ఉంటాయని అడగవచ్చు. అదే పల్లెటూరి బడి పిల్లలకైతే ఈ విషయాలన్నీ బాగా తెలిసే ఉంటాయి. బియ్యం వరి నుండి వస్తాయి. వరి అంటే తృణధాన్యం. తృణమంటే గడ్డిపోచగదా. చులకన జలరుహ తంతువు, చులకన తృణ కనము దూలి చులకన సుమ్మి, చులకన మరి తల్లి లేని సుతుడు కుమార అని భోజరాజీయంలోని సత్యనిష్టగల ఆవు తాను పెద్ద పులికి ఆహారం కాబోతూ తన కొడుకుకు బుద్ధులు చెప్తూ ఉంది. తల్లి లేని కుమారుడు సమాజంలో గడ్డిపోచ వంటి వాడట. బియ్యం వడ్ల నుండి వస్తాయని అందరికీ కాకపోయినా కొందరికైనా తెలుసు కదా. బియ్యం ఎన్ని రకాలుంటాయంటే లెక్క తేల్చడం కొంచెం కష్టమే. అందుకే రెడ్లలో రకాలు ఎన్ని ఉన్నాయో వడ్లలో రకాలు అన్నీ ఉన్నాయి అంటారు. దొడ్డు బియ్యం, సన్న బియ్యం అని ఆదిలాబాద్ వాళ్ళు వాడుక భాషలో అనుకుంటారు. అన్నట్లు బడి పిల్లలకు మొన్నటి వరకు దొడ్డు బియ్యం అన్నమే పెట్టేవారు. మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత సన్న బియ్యం అన్నం దొరుకుతున్నది మన బడి పిల్లలకు. సన్న బియ్యంలో మళ్ళీ వాసన బియ్యం ఉంటాయి, అదే బాసుమతి అన్నమాట, బిర్యానీ బియ్యం. మన సన్న బియ్యాన్ని చూసి ఎంత సన్నగా ఉన్నాయో ముక్కులు కుట్టుకోవచ్చు అని అంటారు. దానర్థం బియ్యపు గింజతో ముక్కు కుట్టుకోవడం కాదు. రాగి తీగతోనే ముక్కులు చెవులు కుడతారు గాని ఆ తర్వాత ఆ రంధ్రాల్లో యాప పుల్ల, అదే యాప ఆకు ఈనెను దూర్చి ఉంచుతారు. ఆ రంధ్రాలు కూడిపోకుండా ఉంటాయన్నమాట. అటువంటి చోట యాప పుల్లకు బదులు బియ్యపు గింజ పెట్టవచ్చునని అర్థం చేసుకోవాలి. అంత సన్నగా ఉంటాయన్నమాట. కొందరు చిత్రకారులు చాలా సూక్ష్మమైన రేఖలతో బియ్యపు గింజపై బొమ్మలు గీస్తారు. వాటిని తర్వాత భూతద్దాల ద్వారా చూడవలసి ఉంటుంది. బియ్యాన్ని శాలిధాన్యం అంటారు. వరిమడిని కేదారమని, శాలిక్షేత్రమని అంటారు. శాల్యోదనం అంటే రుచికరమైన మంచి బియ్యంతో వండిన అన్నం. పెళ్లి మొదలైన శుభకార్యాల్లో బియ్యానికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. బియ్యంలో చాలా రకాలుంటాయని చెప్పుకున్నాం. పాండురంగ మహత్యంలో నిగమశర్మ గురించి చెప్తూ సంస్కృతోజ్వల కలమాన్న భోజనం అన్నాడు తెనాలి రామకృష్ణుడు. సంస్కరించబడిన అంటే చక్కగా ఏరి జల్లెడపట్టి కడిగిన సన్నటి బియ్యము అన్నం ఉజ్వలంగా తెల్లగా ఉన్నదని భావం. ఆకుపచ్చని మోతుకాకుల విస్తార్లో తెల్లని మల్లెపూల రాశి వంటి అన్నం తినడం అంటే ఎంత అదృష్టం అనుకోవాలి. మనకు అరిటాకులు లేవు, మోతుకాకులే. పెళ్ళవుతున్నప్పుడు పెళ్లి కూతురు సోదరుడు పెళ్లి కుమారుడికి శాలిధాన్యం అందిస్తాడు, అంటే బియ్యం. అందువలనే శాల్యహ అనే మాట పుట్టింది. శాల్యహ అంటే బావ అనే అర్థం. ఇది హిందీలో సాలె అయిపోయింది. సంస్కృతంలో వరిని వ్రీహి అంటారు. అదే తెలుగులోకి వచ్చి వరి అయింది. వ్రీణాతి దేహమితి వ్రీహి అని అర్థం. దేహాన్ని భరిస్తుంది లేదా దేహాన్ని అభివృద్ధి చేస్తుంది గనక వ్రీహి అని. బహువ్రీహి అంటే చాలా వరి పండే క్షేత్రమని అర్థాలున్నాయి. అంతేకాకుండా బహువ్రీహి అని ఒక సమాసం కూడా ఉన్నది. ఒక చిన్ని కథ. కాకతీయులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన రాజులని అందరికీ తెలిసిన విషయమే. ఒక బీద పండితుడు కాకతీయ ప్రతాపరుద్రుణ్ణి దర్శించుకోవడానికి వస్తాడు. మిషన్ కాకతీయ అని ఈనాడు మనం అనుకుంటున్నాం కదా. అన్నీ చెరువులేనాయ. ఫలానా చెరువు పక్కనున్న భూమి ఈ పండితునికి ఇవ్వమని రాజు ఆదేశిస్తాడు. ఆ రాజు వద్ద ఉన్న అధికారి కొంచెం తెలివిగలవాడు. అంత మంచి భూమిని ఈ పండితునికి ఇవ్వడం అతనికి ఇష్టం లేకపోయింది. దానపత్రం రాయడంలో కొంచెం తెలివితేటలు ప్రదర్శించినాడు. తటాకోత్తర భూభాగమని పండితుడికి దానమిచ్చినట్లుగా రాసి రాజముద్ర వేయించిస్తాడు. పండితుడు అక్కడికి వెళ్తే

అది ఎందుకు పనికిరాని భూమి. దాన్ని సాగుకు అనుకూలంగా మార్చుకోవాలంటే చాలా కష్టపడాలి, ఖర్చు చేయాలి. చెరువుకు ఇటువైపు అంటే దక్షిణం వైపు ఉన్న భూమి మాగాణి, పంట పండించుకోవడానికి అనువుగానే కాక సిద్ధంగా ఉన్నది. రాజు తనకు భూమి ఇచ్చినా అధికారి తెలివితేటలు ప్రదర్శించినాడని అర్థమైంది. పండితుడేమీ తక్కువ తిన్నవాడు కాదు గదా. ఈ భూమి మీదనే అంటే దక్షిణం వైపు భూమినే దున్నుకోవడం ప్రారంభించినాడు. అధికారి లబలబలాడిపోయి, మీకిచ్చిన భూమి అది కాదు స్వామి, ఆ వైపుది అని ఎంత చెప్పినా వినలేదు. చివరికి ఫిర్యాదు రాజు వద్దకు పోనే పోయింది. రాజు పండితుణ్ణి పిలిపించి, మీకిచ్చిన భూమి గాక యువతల భూమిని ఆక్రమించినారట, ఇది రాజద్రోహం కాదా, దీనికి మీ సంజాయిషి ఏమిటి అని అడుగుతాడు. అయ్యా, మీరిచ్చిన దానపత్రం ప్రకారమే నేను దున్నుకుంటున్నాను అన్నాడట పండితుడు. ఏది దాన్ని చదవమన్నాడట రాజు. తటాకోత్తర భూభాగము అన్నారు, అది బంజరు భూమి. మీరింత గొప్ప చక్రవర్తులు గదా, ఒక బీద పండితునికి షష్ఠీ తత్పురుషాన్ని ఎలా ఇస్తారు? బహువ్రీయి ఇచ్చి ఉంటారనుకున్నాను, అందుకే అక్కడ దున్నుకుంటున్నాను అన్నాడట. రాజుకు అర్థమైంది అధికారి తెలివి. వెంటనే ఆ భూమిని కూడా పండితునికే ఇవ్వాలని ఆదేశించినాడట. ఇందులో ఉన్న సూక్ష్మం ఏమిటంటే, షష్ఠీ తత్పురుషమైతే తటాకానికి ఉత్తరంగా ఉన్న భూమి, అది పనికిరాని బంజరు భూమి. ఇక బహువ్రీయి సమాసం అంటే తటాకం ఉత్తరంగా గల భూమి అని విగ్రహవాక్యం చేసుకోవాలి. అంటే దక్షిణ భూభాగమే బహువ్రీయి. బహువ్రీహి అంటే బాగా పండే వరి పొలమనే అర్థం గదా. ఇది కథ. వరి మన ముఖ్యమైన పంట. భారతదేశానికి అన్నం పెట్టేది తెలుగు వాళ్లే, అందుకే తెలుగు ప్రాంతాన్ని అన్నపూర్ణ అన్నారు. మనం ఇంటికి వచ్చిన అతిథికి కడుపు నిండా అన్నం పెట్టి పంపుతాం, ఆడబిడ్డలకు ఒడి నిండా బియ్యం పోసి పంపుతాం. ఆమె అత్తవారింటికి వెళ్ళి ఆ బియ్యాన్ని వండి అక్కడి వాళ్ళందరికీ భోజనం పెడుతుంది. ఇదెంత మంచి సంప్రదాయం. కంచంలో ఎంతైనా అన్నం వడ్డిస్తాం, ఇంకా వేసుకోమని మొహమాట పెట్టిస్తాం, దానికి లెక్క లేదు. కానీ కుంచంలో పోసిన బియ్యానికి లెక్క ఉంటుంది. అందుకే కంచంలో పెట్టిన దానికి లేదు కానీ కుంచంలో పోస్తే లెక్కుంటుందనే సామెత పుట్టింది. నివ్వరి అని ఒక రకమైన వరి ఉంటుంది. అంటే అడవిలో నీళ్లు నిలిచిన చోట తనంత తానే మొలిచి పండేది. వీటిని మునులు తినేవారట. సక్తుప్రస్తుని కథలో వచ్చే పేలపిండి ఈ నివ్వరితో తయారు చేసిందే. మన వాళ్లు ఋషిపంచమి నాడు ఇటువంటి బియ్యాన్ని తింటారు. మన ఆదిలాబాదులో కూడా చేన్లో ఎక్కడైనా కొంత లోతట్టు ప్రాంతంలో నీరు నిలిస్తే ఆ నీటి కుంటలో పండించే వరిని అట్టెడ్లు అంటారు. వట్టి వడ్లు అన్నమాట. ఏమీ శ్రమ లేకుండా పండే వడ్లు. ఈ బియ్యం దంపుడు బియ్యంలాగా ఎర్రగా కొంచెం ఎర్రగా ఉండి అన్నం తీయగా ఉంటుంది. వేడన్నమే తినాలి, చల్లారితే తినలేం. ఈనాడు మనం దంపుడు బియ్యమని రకరకాల బియ్యాన్ని మెడికల్ దుకాణాల నుండి కొనుక్కొని తింటున్నాం. ఏం కర్మ పట్టిందో. బియ్యపిండితో చేసే పిండి వంటలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ వారి ప్రత్యేకమైన వంటకం చకినాలు, గారెలు, అప్పాలు, సర్వపిండి, ఉప్పుడు పిండి, ఇవన్నీ బియ్యపిండితోనే తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పిండాలు కూడా బియ్యపిండితోనే పెడతారు. పోచమ్మ, అంకమ్మ వంటి గ్రామదేవతల పూజల్లో బియ్యపిండితో చేసిన ముగ్గు చాలా ముఖ్యమైనది. మంత్రగాళ్ళు బియ్యపిండి ముగ్గు వేస్తారు, దీన్ని పట్టువరుసుడు అంటారు. మల్లన్న కథ చెప్పేవాళ్లు కూడా బియ్యం పిండితో ముగ్గు వేస్తారు, వీటిని పట్నాలు వేయడం అంటారు. అందులో పసుపు, గులువాలు కలిపి అందంగా ముగ్గులు వేయడానికి వారి వద్ద అచ్చులుంటాయి. బియ్యం అక్షింతలుగా కూడా చాలా ప్రాధాన్యత వహించి ఉన్నాయి. ఇంతకు ముందు తలంబ్రాలని చెప్పుకున్నాం, అసలు అక్షింతలు అంటున్నాం. ఇదొక భ్రష్ట రూపం. అక్షతలు అనాలి. క్షతమనగా దెబ్బ, అనగా విరిగిపోని బియ్యపు గింజలు అక్షతలు అన్నమాట. బియ్యం విరిగిపోతే లేదా ముక్కలైతే వాటిని నూకలంటాం. నూక అంటేనే బహువచనం. ఇంకా దానికి లు అనే బహువచన ప్రత్యయం ఎందుకు చేరుస్తారో తెలియదు. ఆ విధంగా విరిగిపోని బియ్యపు గింజలను ఏరుకొని అక్షింతలుగా వాడాలి, అవే అక్షతలు. ఉత్తరాది పురుషులు నుదుట కుంకుమ బొట్టును వేలెడంత వెడల్పుతో పొడుగ్గా పెట్టుకుని ఆ బొట్టు మధ్య నాలుగైదు బియ్యపు గింజలు అతికించుకుంటారు. అన్నట్లు మనకు అక్షంతల పురుగు అనే పురుగులు కూడా ఉంటాయి. ఇవి రైతు నేస్తాలు. నిజంగా వాటి వీపు మీద ఇంతకు ముందు చెప్పిన వారి నుదుటి మీది కుంకుమలో అతికించబడిన బియ్యపు గింజల వలనే కొన్ని ఆకారాలుంటాయి. అందుకే వాటిని అక్షంతల పురుగులు అంటారు. బియ్యం రూపంలో ఉన్న వేటినైనా మనం బియ్యమనే అంటాం. అడవిలో వెదురు కూడా బియ్యపు గింజల వంటి విత్తనాలను తయారు చేసుకుంటుంది. వాటిని వెదురు బియ్యం అంటారు. తెలంగాణలో వెదురును కంకబొంగులంటారు కనుక వాటిని కంకబియ్యం అంటారు. గిరిజనులకు

అవి ఆహారమే. రామాయణంలో రాముడు అరణ్యానికి బయలుదేరి చిత్రకూటం వద్ద పర్ణశాల నిర్మించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో భరతుడు ముగ్గురు తల్లులు పరివారంతో పాటు అయోధ్యా నగరంలోని ప్రజలతో రాముని వద్దకు వచ్చి రాముణ్ణి తిరిగి రమ్మని పరిపరి విధాలా వేడుకుంటాడు. ఈ సన్నివేశంతో మనకేమి సంబంధం లేదు కాని దశరథుని మరణ వార్త కూడా భరతుడు తెలియజేస్తాడు. ఇక రాముడు లేచి తండ్రికి శ్రాద్ధకర్మలు చేసి తన జ్యేష్ఠ పుత్ర బాధ్యతను నిర్వర్తిస్తాడు. అతడు అరణ్యంలో నివసిస్తున్నాడు కనుక అరణ్యంలో దొరికే వెదురు బియ్యంతో చేసిన వంటకాలతో దశరథునికి పిండదానం చేస్తాడు. ఇది చాలా గమనించవలసిన అంశం. మనమేది తింటామో అదే పితృదేవతలకు నివేదించాలి అనేది అందులో ఉన్న సూక్ష్మం. మనకు లేకపోయినా అప్పో సప్పో చేసి పెద్ద ఎత్తున శ్రాద్ధకర్మలు చేయకూడదని రాముడు మనకు వెదురు బియ్యం ద్వారా నేర్పాడన్నమాట.

0: బియ్యం గురించి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందించిన ప్రసంగం అదే.
1: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: అవయవ దానం కంటే గొప్పదానం మరొకటి లేదు. అందులో నేత్రదానం ఒకటి. కంటి చూపు లేని ఇద్దరికి నేత్రదానం చేస్తే చూపు ఇవ్వగలుగుతాం. ఇందుకు దాతలు స్వచ్ఛంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది 25వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నారు. నేత్రదానంపై ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే నేత్రాలను దానం చేయవచ్చని, నేత్రదానం చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన వారు మాత్రమే తమ కళ్లను దానం చేయొచ్చని, ఇలాంటి అపోహలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నది. ప్రచార కార్యక్రమాలు, నేత్రదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలు నేత్రదానం వైపు ప్రోత్సహించేలా ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి Form 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు Form 7, సవరణలకు Form 8 ద్వారా August 17 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, CGT, MSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్

0: కౌన్సిలింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
1: జాతీయ పోషకాహార వారోత్సవాల్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తారు. సరైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహార ప్రాముఖ్యతను తెలిపే పోషకాహార లోపాలని నివారించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ఆహారం ఆరోగ్యం పోషకాహార శాస్త్రవేత్త కె రాజేశ్వరి అందించిన లఘు ప్రసంగమాలిక మొదటి భాగంలో పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు. ఇప్పుడు విందాం.
2: ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలని ప్రతి సెప్టెంబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జరుపుకుంటూ వస్తాం. ఈ వారం అంతా పోషకాహారానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలు ఎప్పుడు మొదలైనాయని చూసినట్టయితే, సెంట్రల్ గవర్నమెంట్ దీనిని మొదట ఒక క్యాంపెయిన్ లాగా, అంటే ఒక ఊరు గాని లేదా ఒక పట్టణంలో గాని ఒక వీధిలో ఒక గుంపుగా తిరుగుతూ పోషకాహారం గురించినటువంటి నినాదాలు పలుకుతూ అలా ప్రజల్ని అవగాహనలోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ పోషకాహార వారోత్సవాలు అనేది ప్రారంభించింది, ఒక క్యాంపెయిన్ లాగా ప్రారంభించింది. అయితే ఇది ప్రస్తుతం ఎలా జరుగుతుందంటే, ఒక వారం రోజులు ఒక ఉత్సవాలలాగా జరుగుతున్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ 1982 ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మనం గమనించినట్లయితే, పోషకాహారాన్ని గురించిన విద్యని ప్రజలకు అందించడం ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ అందరూ మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఆ విధంగా జరిగిన తర్వాత ఆ బాధ్యతని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డు తీసుకోవడం జరిగింది. ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి శాఖలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ పోషకాహార సంస్థలు, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్స్, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క జాతీయ పోషకాహార వారోత్సవాలని సెప్టెంబర్ 1వ వారంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా ఒక నినాదంతో జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుతూ వస్తున్నాం. అదేవిధంగా 2010 నుంచి ప్రతి సంవత్సరానికి ఒక నినాదాన్ని పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం గమనిస్తే 2014 పోషకాహార్ దేశ్ కా ఆధార్ అనే నినాదంతో జరపడం జరిగింది. పోషకాహారమే దేశం యొక్క ఆధారము అనే గొప్ప నినాదంతో మనము 2014 పోషకాహార వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. పోషకాహారం గురించి అవగాహన కల్పించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం 2015 బెటర్ న్యూట్రిషన్ కీ టు డెవలప్మెంట్ అనే గొప్ప నినాదంతో మనము ఈ పోషకాహార వారోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. అండ్ మంచి పోషకాహారము అభివృద్ధికి మార్గము లేదా అభివృద్ధికి ఒక సూచన అనేటటువంటి ఈ గొప్ప ఎయిమ్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం. మన దేశ అభివృద్ధికి పోషకాహారము చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. అంటే దేశ అభివృద్ధికి పోషకాహారానికి ఎలాంటి లింక్ ఉందంటే, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయన్నమాట. ఈ పోషకాహార లోపం అనేది దేశం యొక్క అభివృద్ధిని క్షీణింపజేస్తుంది, జీడిపిని తగ్గించేస్తుంది అన్నమాట. అదేవిధంగా మనము గమనిస్తే మన దేశంలో పోషకాహారము అధికంగా అందడం వల్ల, పిల్లల్లో పోషకాహార లోప వ్యాధులను నివారించడం వల్ల దేశ అభివృద్ధి అనేది చాలా సమర్థవంతంగా జరుగుతుంది. ఆరోగ్యవంతులైన పిల్లలు చదువులోనే కాకుండా ఇంకా ఇతర విషయాల్లో కూడా అత్యంత ప్రతిభావంతులుగా ఉంటారన్నమాట. పోషకాహార లోపం అనేది శరీరాన్ని మాత్రమే కాకుండా మనసు పైన కూడా ప్రభావితం చేస్తుంది. తద్వారా పోషకాహార లోపంతో బాధపడే పిల్లల్లో అన్ని విషయాలలో, అంటే శారీరకమైన విషయాలలో, ఆరోగ్యపరమైన విషయాలలో, తర్వాత చదువుల్లో, ఆటల్లో, అన్నిటిలో కూడా వాళ్ళు వెనుకబడి ఉంటారు. కాబట్టి ఈ పోషకాహారం అనేది శరీరం మీద మాత్రమే కాకుండా మానసిక అభివృద్ధి మీద కూడా దెబ్బతీస్తుంది. పిల్లలు ఈ విధంగా వెనుకబడిపోతూ ఉంటే మన దేశ అభివృద్ధి అనేది జరగడం చాలా కష్టం. కనుక ఈ సంవత్సరం పోషకాహార వారోత్సవాల్లో ప్రాముఖ్యంగా మాల్ న్యూట్రిషన్ మీద దృష్టి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాల్ న్యూట్రిషన్

కథనం కార్యక్రమం. ఇయాల్టి కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి ఇంటికో కథ ఉంది. కథ వింటారు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఈ కార్యక్రమం వినబోయే ముందు ప్రకటన.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇక రెండు మేళాలు అయినాక ఊర్లే నాటకాలు పోటీ మీద నడుతున్నాయని చెప్పినాయి కదా, అంతేకాదు ఇండ్లలో కూడా కొట్లాటలు మొదలైనాయి. ఎందుకంటే మేళానికి ఎత్తరు కదా, వచ్చేటప్పుడు రిహార్సల్ చేస్తారు కదా, నేర్చుకోవాలంటే ఒకటా రెండా నెల రోజుల పాటు, రెండు నెలల పాటు రావాలి. ఇట్లా అయినప్పుడు అయ్యో మాట అన్నదని, అవ్వో మాట అన్నదని, పెండ్లామో మాట అన్నదని ఎక్కడో ఓజాల చిన్న చిన్న కొట్లాటలు అవుతున్నాయి. అట్లనే మేము అందరం అనుకున్నట్టే ఈ కొప్పుల బాలయ్య ఉన్నాడు కదా, ఈ కొప్పుల బాలయ్య ఇంట్లో మళ్ళా కొట్లాట మొదలైంది. బాలయ్యకు 3 కొడుకులు పెండ్లీలైనయి, 2 కొడుకులకు పిల్లలు కూడా ఉన్నారు. సల్లగదులని సంసారం. ఇంట్లో బాలయ్య మాట అంటే మాటనే, కొడుకులు, కోడన్లు, భార్య ఎవరు ఎదురు చెప్పరు, గీత పెడితే గీత దాటరు. అట్లా దాబు మీద నడుస్తున్న సంసారంలా మెల్లగా కొట్లాట మొదలైంది. ఆ కొట్లాట ఏడదాకొచ్చిందంటే ఏరువాడిదాకా వచ్చింది. బాలయ్య నడిపి కొడుకున్నాడు కదా చంద్రం, వాడు మంచి మాటకారి. చంద్రం మా మాల్యంలో కూడిండు, కొద్దిగా చదువుతుంది, గొంతు సన్నగుంటుంది, ఆడేశం భలే కుదురుతుంది అనుకో, ఏషానికి తగ్గట్టు నడుమును దింపుకుంటా నడుపుతాడు. చెలికత్తె వేషం కట్టిండంటే చాలు, ఏ ఒక్కరు నవ్వకుండా ఉండరు, అంత బాగా చేస్తాడు. చంద్రానికి ఎప్పుడూ ఒక్కటి కాదు, 3-4 వేషాలుంటాయి, అన్నీ ఆడిపాత్రలే. ఎవరన్నా చిన్న చిన్న వేషకాలు రాకపోయినా వాళ్ళ పాత్రలు కూడా ఎత్తాడు. ఎవరు లేకపోయినా ఆట సాగుతుంది, కానీ ఈ చంద్రం లేకపోతే మాత్రం ఆట సాగదు. ఇంకో సంగతి ఏంటంటే చంద్రంకు పాటలను వంటిచ్చే గుణం ఉంది. పాటలను వంటించుడంటే అప్పటికప్పుడు కొత్త పాటలు కడతాడు, పాట కుదరకపోతే కొత్త పాటను ఇంకొకరికి నేర్పుతాడు. అట్లా 2-3 భక్తి పాటలను, మా ఊరి హనుమన్ల దేవుని మీద ఒక మంగళారతి పాటను కూడా కట్టిండు. చంద్రం మాతో నాటకాలు ఆడుతున్నాడు కదా, వాళ్ళింట్లో కొట్లాటకు ఇగో ఈ నాటకమే కారణం. ఏందంటే వాడు బాగోతులాడతాడు, మేం పనిచేయాలనా, మేం చెయ్యనే చెయ్యం అన్నారట ఇద్దరు అన్నలు. నేను బాగోతులాడితే మాత్రం పనిచేత్తలేనా, ఎనుకో ముందో మీతో వత్తలేనా, నాకంటే మీరు ఎక్కువేం చేస్తుండ్రు అని అన్నాడట చంద్రం. లేదు, నువ్వు బాగోతాలు బంద్ పెట్టాలి, అంతదాకా మేం పనే ముట్టం అన్నదమ్మలు ఇద్దరు మొండికేసిరట. నేను బంద్ పెట్టా, ఆడుడు ఆడుడే, మీరేం చేస్తారో చేసుకోర్రి, నేను పనికత్తలేనా, నేను పని చేస్తలేనా, మీతో సమానంగానే చేయబడిది, మింకేంది అన్నాడట చంద్రం. తండ్రి 3 కొడుకులకు సర్ది చెప్పాలని చూచిండట, 2 పెద్ద మనుషులతో కూడా చెప్పిండట. ఎవల పట్టు వాళ్ళది, ఎవలూ ఇనలేదట. బాగోతాలు వద్దురా అంటే వీడినాడు, పోతే ఓన్ తీయరా అంటే వాళ్ళినారు. ఎసొంటి సంసారం ఎట్లా కాబట్టినని బాలయ్యకు రంది మొదలైంది. బాలయ్య కూడా చిన్నప్పుడు నాటకాలు ఆడినోడే, ఇప్పుడు వయసు ముదిరింది గాని ఈడు మీద ఉన్నప్పుడు తబులా సప్పుడు వినబడితే కాలు నిలబడకపోవునట. వాళ్ళు ఒకసారి కంసమార్దన ఆటేసిర్రట, కంసునిది కృష్ణునిది 2 వేషాలు తనకే కావాలని బాలయ్య పట్టు వంటిట. 2 ఎట్లెత్తవయ్యా, 2 ఒకసారి వచ్చి వాదం పెట్టుకుంటారు కదా, అదెట్లా పాడతావు అంటే వినడట, ఒకళ్ళ పాట వాడినాక ఇంకోలా పాట వాడతా అంటాడట. ఈ విషయం మా బాబు చెప్పింది నాకు. అసొంటి బాలయ్య కొడుకు ఇప్పుడు ఇట్లా అయిందంటే బాలయ్య కొంత సంతోషమే ఉంది, కానీ 2 కొడుకులు మేళానికి పోవద్దనుట్లా కొద్ది బాధపడుతుండు. ఈ కథ ఇట్లుంటే సాకల రంగవ ఉంది కదా, వాళ్ళింట్లో కథ ఇంకో రకంగా ఉంది. మా మేళంలో మనిషి రంగవకు ఎక్కడ ఎదురైనా తిట్టని తిట్లు తిడుతుండు. ఒకసారి నన్ను చూసి సాడుకండలు పోసింది, ఎందుకంటే రంగవ్వకు ఒక్కడే కొడుకు, భర్త లేడు. చిన్నప్పుడే తమ్ముని బిడ్డను తెచ్చి లగ్నం చేసింది, పిల్ల తండ్రి అయిండు, అయినాక మా మేళంలో కూడిండు. అప్పటి నుండి ఇక చూడు, పనికి వాంగుతలేడట, ఇంటి పట్టును వాడతలేడట, ఒకటి చెప్తే ఒకటి చేస్తుండట, మక్కలేసేయాలకు మేళంలో తిరిగిండట, ఎవరినో బతిలాడి మక్కలేసుకుందట. దున్నినోడు చక్కగా దున్నాక మొత్తం గడ్డి మొలిసిందట, మక్క

ఎకరాలు పలసగా లేచి సగం పంట కూడా రాలేదట. ఇదేందిరా అంటే కుక్కలేసినట్లు ఎత్తుండట. మేళ్ళంలో కద్దురా అంటే నేను పోనే పోతా, నువ్వేం చేసుకుంటో చేసుకో అంటుండట. భార్య అలిగి అవ్వగారింటికి పోయిందట. ఇంకో కథ పల్లె మీద గోపయ్యది. ఈ గోపయ్యది ఏంటంటే మక్క కంకుల మీద మంచకాడికి కావలు పోతున్నానని కావలు పోక ఇటు రిహార్సల్కి వచ్చిండట. రాత్రికి రాత్రి నక్కలుంచుతాయా పందులుంచుతాయా మక్క చేనులో పడ్డాయట. సేనంతా ఇరిసి కుప్పబెట్టినాయట. తెల్లారి పోయి చూసి గోపయ్య భార్య ఓగేడ్సుడు కాదట. ఈంత అవ్వగారింటికి పోయిందట. చెప్పక చేయగా తల్లిగారింటికి పోయిందని గోపయ్య కోపంతో అత్తగారింటికి పోలేదట. భార్య తిరిగి రాలేదట. 3 నెలల పొద్దునుంచి ఒక్కడే వంటక తింటుండట. అయినా మేళ్ళానికి రాకుండా మాత్రం ఉండలేడు. ఇక తెనుగు మహిషయ్య సంగతి ఏంటంటే ఆయనను జీతంలో నుంచి తీసేస్తాడన్నాడట పటేల్. ఈ ముచ్చట వాళ్ళ నాయనతో చెప్పుకుంటా, ఇగో మీ మహిషడు నా దగ్గర జీతం ఉంటాడా, ఆ భాగోతులాళ్ళు ఉంటాడా, ఆలోచించుకోమ్మనరా. భాగోతులాళ్ళు ఉంటే పనులు చక్కగా చెయ్యరు. వాళ్ళకి అదే ధ్యాస, ఎప్పుడేడాడదామా ఎప్పుడే ఊరు తిరుగుదామా అని. అసొంటోడు నాకు జీతమే వద్దు అన్నాడట. మహిషన్ తండ్రి ఒక్కటే మొత్తుకుండు, భాగోతులు వద్దురా అంటే వాడినడు. నేను సావనన్న దత్తగాని నాటకాలు ఆడుడు మాత్రం మానా అంటాడు. ఇక మా మేళ్ళంలో ఉండేందుకు ఆవులగాసే బాలనర్స్కి అయితే చేతుల పని ఉండేంత పనైంది. వేరే ఊళ్ళో నాటకం అయితే ఒక కైకిల్ మనిషిని మాట్లాడి ఆవులకాడికి వంపి మాతోనే అత్తుండే. ఇట్లా 4-5 సార్లు చూసినాక రైతులు కోపానికి వచ్చిండ్రట. మనం వాణ్ణి కాపలా పెట్టుకుంటే వాడు ఇంకోని పెట్టుకుంటాడు. బాలనర్స్ గానికంటే వీడే మంచిగా మేపుకత్తోడు, వీనే పెట్టుకుందాం, వాడెందుకీగా ఆ భాగవతులల్లో తిరిగేటోడు ఆవులగాత్తాడా అన్నారట. ఇక బాలనర్స్ పెన్లాం ఒక్కడే మొత్తుకుండు, నీ భాగవతం ఇంట్లో పీనిగల బతుకు తెరుగుపోతుంది, ఆయనత వాణ్ణి వెడితే నువ్వేం చేస్తావు, ఎట్లా బతుకుతావు, చేతులు ముంగడ పెట్టుకుని కూసుంటావా అని పోయి రైతులను బతిలాడుకుందట. ఇక అందరిది ఒక కథ అయితే ఆకుల పోషెట్టున్నాడు చూడు, ఈ ఆకుల పోషెట్టిది ఇంకో కథ. పోషెట్టిది కూడా పర్మనెంట్గా ఆడేశమే. రాణి పాత్ర జుట్టును భుజాల దాకా వెంచుకున్నాడు. నాటకాలు ఉన్నా లేకున్నా మీసాలు ఉంచడు, నున్నా గీక్కుంటాడు. మనిషి తెల్లగా బలంగా ఉంటాడు. ఇంకా పెళ్లిగాలే, ఎప్పటికీ ఆకునాములుతాడు. ఈ అలవాటు కూడా మేళ్ళంలోకి వచ్చినాకనే అయింది. ఏది ఆకు అలవాటు. తొవ్వంట పోతుంటే పోషెట్టిని చూసి ఆడోళ్ళు నవ్వుతారట, ఇంట్లోకి రమ్మని ఆకులేసిస్తారట. ఎవలేసి పంపుదురో గాని మేం నాటకం వేసినాడు స్టేజ్ దగ్గర 10-12 పానలత్తుండే పోషెట్టి కోసం. ఇది మంచి పద్ధతి కాదని మా కొండయ్య మామ తిడుతుండే. దాసు చిన్నాయన, ఒరే పోడా, ఆడోళ్ళు మంచోళ్ళు గారు, మరుగుమందు పెడతారు, అవ్వకొక్క కొడుకు గడ్డ గడ్డ గుట్టుకుమంటావు, నీ పిసపిసిన కొడుకు గదేం తిరుగుర్రా, అంత బుద్ధుంటే లగన్ చేసుకో అని తిడుతుండే. ఒకసారైతే పటేన్ల చిన్న జీతగాడు 2 పాన్లు లాగుజేబులో పెట్టుకొచ్చి పోషెట్టికి ఇచ్చిండు. అవి మా కొండయ్య మామ కంట్లో పడ్డాయి. ఆకులిప్పి మేక గొత్తికెలేసిండట మామ. తెలివక 2 పాన్లు అట్లే తిన్నాడట పోషెట్టి. తిన్నాక ఎట్లున్నాయిరా పోషెట్టి అంటే, జర కొద్దిగా ఒగోరు ఎక్కువైనాయి గాని కొండన్న, ఏం రుసే దొరసాని పంపినాయి, దొరసాన్లు దొరసాలనేలే అన్నాడట. ఆఖరుకు మా మామ అన్నట్టే అయింది. ఒకనాడు కూరుకు రాత్రి ఘర్షలగడ్డకు గడ్డివాంలా పోషెట్టిని దొరకబట్టి పొట్టు పొట్టు దన్నిండ్రట. చీకటి పూటనాయ, వచ్చింది ఎవలో తెలియదు, తన్నింది ఎవలో తెలియదు. పోషెట్టి మాత్రం వారం రోజులు గోలుకోలేదు. బయట వడనీయలేదు గాని బండారి గాలే పెద్ద బిడ్డకు ఆగమాగాన లగ్గం చేసిండు. మంగళనారాయణకు ఎవలో మంత్రం చేసిండ్రట, ఎదురుబొచ్చేదేలి ఎండుకపోతుండు. వాళ్ళవ్వా నాయన శివసత్తుల దగ్గరికి తిరుగుతుండ్రు. అయినా వాడు మరవకుంటా మా మేళ్ళంలోకి అత్తండు, మాతో నాటకాలు ఎత్తండు. ఇక మా కొండయ్య మామను తాత ఇల్లు గదులనిత్తలేడు. మామకు మొన్ననే పెళ్ళయింది కొత్త కొత్తగా. ఇంతకుముందు ఎటు తిరిగినా పట్టించుకొని తాత, ఇప్పుడు చీకటి పడితే కడప దాటనిత్తలేడు. అంతేకాదు ఊళ్ళ నుంచి ఈ పంతుల్ని ఎల్లగొడితే తప్ప ఈ పొరగన్లు తొవ్వకురారు. ఈ భాగోతులు ఏంది, ఈ కథ ఏంది, ఎట్లన్నీ పంతులను ఊరదాటియాలే అని అంటుండు. ఇక నా కథ చూడు, అందరిది ఒకటి ఉంటే నాదొకటి ఉంది. స్కూల్లో హాజరు తక్కువ అయింది, యూనిట్ అసైన్మెంట్ పరీక్షలు అయితే రాయనేలేదు,
అన్ని గీతలు పెట్టి పోగ్రా

0: కార్డు ఇస్తే మా బాపు సంతకం నేనే పెట్టించిన. సాలరు ఓ రూమ్లకు అడుగు పెట్టంగానే నన్నే చూస్తాను. నాది ముందటి బెంచేనాయ్. ఆ భాగవతుడు కూడా వచ్చిండారా? ఇయ్యలే ఊరే లేదారా భాగవతం అంటున్నారు. ఇక నా పేరు బలరే భాగవతుడు అని పడిపోయింది. ఈ కథలన్నీ ఇట్లుంటే గొల్లపెళ్లి నాటకాన్ని మాట్లాడుకొచ్చిండు మా పంతులు. అక్కడ గంగమ్మ జాతర అవుతుందట, నాటకం వెయ్యాలన్నారట. కరుసల మందమైన వస్తాయో రావు అని మా పంతులు అనుమానపడితే 116 రూపాయలకు ఎవలో గుత్తపట్టుకున్నారట. ఎక్కువనే రాని తక్కువనే రాని 116 రూపాయలు మాకు ఇయ్యాలి. అప్పుడు పని కూడా లేదు, అందరం సరేనని ఒప్పుకున్నాం. కొంతమంది పగటియాలనే సైకిల్ మీద పోయిండ్రు, సామాన్లన్నీ సైకిళ్ళ మీద తీసుకుపోయిండ్రు. మేం నడిచేస్తామని కొందరు ఊళ్ళోనే ఉన్నారు. పంతులు సిరిసిల్లకు పోయి మైకును కిరాయి తెచ్చిండు. గొల్లెపల్లి ఊరు రోడ్డు మీదనే ఉంది కదా, మైకు సామానంతా బస్సులనే తెచ్చిండు. సైకిళ్ళ మీద పోయినోళ్ళు స్టే చేసిండ్రు, మైకుల అడ్వర్టైజ్మెంటు చేసిండ్రు. గుత్తపట్టుకున్న మనిషి టికెట్లు అమ్మిండు, జనం బాగానే వచ్చిండ్రు. ఊరి నుంచి నడిచేస్తున్నామన్న వేషకాలు మాత్రం అస్సలు రాలే. కూరుకు రాత్రి దాటింది, జాడలేదు పట్టలేదు. ఎట్లా చూసి చూసి ఎంతకు రాకపోయేసరికి నాటకం నడవదని రేపు ఫ్రీగా ఆడతామని మైకులో చెప్పినాం. 200 రూపాయలు వచ్చినాయట టికెట్ కలెక్షన్. ఇక్కడనే ఉంటే పైసలు అడుగుతారని గుత్తపట్టుకున్న మనిషి మాయమైపోయిండట. జనం మా నెత్తిమీది గచ్చి కూసున్నారు. పైసలు ఇస్తారా, ఇప్పుడు ఆడతారా అని వాదానికి దిగారు. ఇంకా కొద్దిసేపు అయితే ఏం జరుగుతుండేనో గాని మా వేషకాలు సరిగ్గా అప్పుడే వచ్చారు. ఇంట్లో రానియలేదని, తప్పించుకుని వచ్చినామని చాలా బాధపడ్డారు. అయిందేదో అయింది, ముందుగాల నాటకం ఆడదామని వేషాల మీద కూసున్నాం. అప్పటికప్పుడే ఆట మొదలైతుంది ఆడుతున్నామని మైకులే చెప్పి అత్తర బుత్తర వేషాలు కట్టి ఆట మొదలుపెట్టినాం. అదేంటంటే హరిశ్చంద్ర నాటకం. ఏదో ఆడినరా అంటే ఆడినామన్నట్టు ఆడదామనుకున్నాం. కానీ ఆట మంచి రక్తి కట్టింది. జనం 700 నోళ్ళు లేరు, కూసున్నారంటే ఎవ్వలెవ్వలే. ఆట పూర్తయ్యే వరకు పొద్దు కరకర ఒడిసింది. అంతదాకా కూడా జనం ఒక్కరు కూడా లేవలేదు, అట్లనే కూసున్నారు. కూసున్న జాగాల నుంచి లేవనే లేదు. మంగళారతి పాట పాడి ఇక ఆట అయిపోయింది, లేవుండ్రి అంటే గప్పుడు లేచిండ్రు. మాకైతే కడుపు నిండినట్టు అయింది. ఆ రోజు గొల్లపల్లి ఊళ్ళరే పొద్దు బారెడు ఎక్కినాక వాకిళ్ళు ఊడిచి శాంతు చల్లిండ్రు. మేం మెల్లగా లేచి పండ్ల పుల్లలు వేసుకొని ఊరు ముఖం పట్టినాం. మాకిప్పుడు కొత్త బాధ మొదలైంది. ఏందంటే ఇండ్లల్లా మమ్మల్ని మేళ్ళమద్దంటున్నారు. మాకేమో మేళ్ళం కట్టుకొని ఊళ్ళు తిరుక్కుంటా ఇట్లనే ఆట ఆడాలని ఉంది. ఏమవుతుందో చూడాలి మరి.
1: మా ఊరి భాగవతం కథలు సంపుటి నుంచి కథనం కార్యక్రమంలో ఇంటికొక కథ ఉంది. కథ వినిపించారు రచయిత పెద్దింటి అశోక్ కుమార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఈ రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో డాక్టర్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 67వ భాగం ప్రసారమవుతుంది. ఇదే భాగం రేపు ఉదయం 8:30 నవలతో కార్యక్రమంలో పునఃప్రసారమవుతుంది. వినుడు మరకొన్రే. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగడి సినిగీతాల సందడి. ఇప్పటి నుంచి 10 గంటల వరకు మిమ్మల్ని అలరించే

ఈ పాటల కార్యక్రమంలో మీరు మెచ్చే మీకు నచ్చే పాటల కోసం 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ ను జత చేసి 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి కోరిన పాటి నుండి 10 గంటల దాకా కార్యక్రమంలో ముందుగా కమిటీ కుర్రాళ్ళు చిత్రం నుంచి ఈ పాట.

జ్ఞాపకాలు మాతో పంచుకుంటూ మీరు కోరిన పాట వినాలనుకుంటే 2300812958 ఈ రెండు నంబర్లలో దేనికైనా ఒకదానికి ఫోన్ చేయండి. ఫోన్ చేసే ముందు 08732 ఇది ఆదిలాబాద్ కోడ్. ఈ కోడ్ని జత చేయడం మరవద్దు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుంచి ప్రసారమవుతున్న సింగడి సినిమా పాటల కార్యక్రమం ద్వారా శుభాకాంక్షలు అందించండి. మీ ఆప్తులు ప్రపంచంలో ఎక్కడున్నా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ ద్వారా మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వింటున్నారు కాబట్టి వారి కోసం మీ శుభాకాంక్షలు అందించాలనుకుంటే ఇప్పుడే ట్యూన్ చేసుకున్న శ్రోతల కోసం నంబర్ మళ్ళొకసారి 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు ముందుగా 0873 కోడ్ని జత చేయుడు మరవకుండ్రే.

0: ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: వాన కాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
2: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
3: భద్రాద్రి కొత్తగూడెం నుంచి మారబోయిన శ్రీనివాసరావు.
2: మారబోయిన శ్రీనివాసరావు, ఎలా ఉన్నారు?
3: బాగున్నాం మేడం.
2: ఈ రోజు సింగడి గుర్తుకొచ్చింది, మరి ఏమైనా విశేషమా?
3: ఈ రోజు నా బర్త్డే మేడం.
2: మీ బర్త్డే కోసం మీరే శుభాకాంక్షలు అందించుకోవడానికి మా సింగడికి ఫోన్ చేసిండ్రు, అంతేనా?
3: అవును మేడం.
2: మరి మీకు విశేషం ఎవరు చెప్తున్నారు?
3: మా మిస్సెస్ చెప్తుంది మేడం. ఏమంటారా మేడం?
2: అంటే విషయం చెప్పేది ఉంటే ఇవ్వండి.

0: హలో,
1: శుభోదయం అండి. నమస్తే, ఎవరు మీరు మాట్లాడేది? ఎవరు?
0: నేను మారవైన పద్మ అండి.
1: పద్మ, మీ మీ వారి పుట్టినరోజు సందర్భంగా విశేషం అందిస్తారా? మరి
0: తప్పకుండా అండి, మా వారు పుట్టినరోజు 65 పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి మేడం.
1: తెలియజేశారు, శ్రోతలందరికీ తెలిసింది మీ వారికి 65వ సంవత్సరం వచ్చిందని పుట్టినరోజు. ఈ సందర్భంగా పద్మ ఏ పాట వినిపిద్దాం మరి?
0: అల్లరి అల్లరి పీర్ల నుంచి అహో మనుషులు నేడు పుట్టినరోజు.
1: అదే అదే పాట వినిపిద్దాం అనుకున్నా, కానీ మీ వారికి శ్రీనివాసరావు గారికి హ్యాపీ హ్యాపీ బర్త్డేలు కావాలని అన్నారు. ఓకేనండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
0: ఓకే మేడం.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే, శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను.
0: నేను అంటే నీకు పేరు ఉంటది కదా.
1: పిప్పలకోటి నుంచి మాట్లాడుతున్నా.
0: పిప్పలకోటి నుంచి గంగన్న మాట్లాడుతున్నావు. మంచిగా ఉన్నావా గంగన్న?
1: మంచిగా ఉన్నా.
0: ఏం నడుస్తున్నాయి మీ ఊర్లో పనులు?
1: నేను అట్లా పని చేస్తాయా?
0: మొదలు పెట్టినావా అయ్యేలా పని? మరి
1: పని ఇప్పుడు స్నానం చేసిన చేస్తా, ఇంకా ఇంకా సురియాలి, అన్నం తిన్నాక సురియేస్తా.
0: ఛాయలైనాయేమో కదా, ముచ్చట్లు పెట్టుకుంటా.
1: దాతిలా మంది వస్తారు మాట్లాడుకుంటా చేస్తాం.
0: పల్లెటూరులో గమ్మత్ ఉంటది, అందరు పొదుగుల పూట కదా, అందరు కలిసి మాట్లాడతారు.
1: పెద్ద ఊరు మాది పల్లెటూరు, గమ్మత్ ఉన్నది మా ఊరి.
0: ఎంతమంది దోస్తులు ఉన్నారు నీకు గంగన్న?
1: నాకు నేను బయట చేసిన మాలేసో సోపతులు ఉన్నారు,
0: పది పన్నెండు మంది సోపతిగాళ్ళు ఉన్నారు నీకు. ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నది కదా.
1: ఫస్ట్ ఏమో మంచిగా వచ్చింది, ఇప్పుడు అంత డబల్ నచ్చినట్టు.
0: ఇప్పుడు మంచిగా ఉందా? సరే పోనీ, ఏ పాట విందాం?
1: నాకు శ్రీకృష్ణ తులభారం నుంచి మీర యానగలడా యాన వ్రత విధానం అయ్యమ్మ.
0: ఇసుంటి నీకు పాత పాటలు అంటే ఇష్టమా మరి గంగన్న?
1: పాత పాటలు అంటే ఇష్టమే.
0: ఏదో ఫోన్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. సరే మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: మంచిది.

0: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత రెడీగా ఉన్నారు. హలో
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు రంజిత్, మాది నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ బార్డికే విలేజ్ మాది మేడం.
0: ఎట్లా ఉన్నారు రంజిత్, మంచిగున్నారా?
1: అవును మేడం, మీరు మంచిగున్నారా మేడం?
0: అవును, మేము కూడా అందరం మంచిగున్నాం. మస్తు రోజులు అయింది కదా నువ్వు ఫోన్ చేయక.
1: అవును మేడం, 20 రోజులు అవుతుంది మేడం.
0: ఈరోజు సమయం దొరికిందా మరి?
1: సమయం రోజు ఉంటుంది మేడం, కాకపోతే మన ఆకాశవాణిలో కొత్త వాళ్ళని పరిచయం చేసుకుందామని గ్యాప్ ఇస్తున్నాం మేడం.
0: మీ ప్రయత్నం మంచి ప్రయత్నం రా రంజిత్, ఎందుకంటే మీరు మాట్లాడుతున్న మాటలు వేరే వాళ్ళు వినాలి, వాళ్ళు మాట్లాడుతున్నవి కూడా మీరు వినాలి కదా.
1: అవును మేడం,
0: అందుకనే మంచి నిర్ణయం. అంటే 20 రోజులకు 15 రోజులకు ఒకసారి చేస్తే కొత్త కొత్త ముచ్చట్లు కూడా చెప్పొచ్చు మన ఊరు గురించి కానీ పనుల గురించి కానీ కదా.
1: అవును మేడం, మరియు ఇతర శ్రోతలు కూడా కొత్త వాళ్ళు వాళ్ళ ఊరు గురించి కానివ్వండి, వాళ్ళు చేసే పనులు కానివ్వండి, మనకు తెలుస్తాయి మేడం.
0: అదే
1: పరిచయాలు పెరుగుతూ ఉంటాయి మేడం.
0: అది ఎఫ్ఎం చేస్తున్న పనే, అది కొత్త పరిచయాలను పెంచి దోస్తానాన్ని మెరుగుపరచడం అంతే.
1: అవును మేడం.
0: రంజిత్, ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? బాగా గాలి వస్తున్నది.
1: అవును మేడం, గాలి ఉంది, వర్షం పడతలేదు మేడం.
0: అవును, వర్షాలు అయితే లేవు. అంటే బయట ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నారా ఏంది?
1: లేదు మేడం, నేను ఇప్పుడు ప్రజెంట్ చేనులో పోతున్నా మేడం.
0: అందుకే బాగా ఇద్దరు గాలి వినిపిస్తుంది, బాగా గాలి చప్పుడు వస్తుంది,
1: గాలి వీస్తున్నది బాగా.
0: ఈ వర్షాలు
1: మన ఆకాశవాణికి మాట్లాడితే మేడం, మాకు ఇట్లా మంచి ఒక మిత్రుడు కానివ్వండి, ఒక బంధువుని మాట్లాడినట్టు అనిపిస్తుంది మేడం. విన్న సొంపుగా ఉంటుంది మేడం.
0: అదే
1: మన ఇష్టం.
0: ధన్యవాదాలు మీ అభిమానానికి. ఎందుకంటే మన యాస మన భాషలో మాట్లాడతాం కాబట్టి మనకు దగ్గరతనం అనిపిస్తుంది. అన్ని మన భాష ఒకటే కాబట్టి అన్ని మాటలు అర్థమవుతాయి కాబట్టి దగ్గర అనిపిస్తుంది, దగ్గర బంధువుల్లాగా.
1: అవును మేడం
0: కదా.
1: అవును మేడం,
0: మంచి మాట చెప్పిండ్రు రంజిత్. ఈ సందర్భంగా ఏ పాట విందాం
1: మేడం? ఈ రోజు అయితే మన శంకర వరప్రసాదం నుండి పాట కావాలి మేడం.
0: అదే పాట వచ్చేస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు, వినేద్దాం.

0: సింగిడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: శుభోదయం.
1: వెరీ వెరీ శుభోదయం మేడం, మీకు కూడా గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నది?
1: నిర్మల్ జిల్లా దిలవర్పూర్ మండల్ కాల్వాడ్ గ్రామం నుంచి నవీన్ మేడం.
0: దిలవర్పూర్ మండల్, నిర్మల్ జిల్లా, ఓకే, అర్థమైంది.
1: నిర్మల్ దగ్గర మేడం, 8 కిలోమీటర్స్.
0: 8 కిలోమీటర్స్. అక్కడ స్వామివారి ఆలయం ఉంటది కదా, నరసింహస్వామి.
1: నరసింహస్వామి గురు ఉంటారు మేడం,
0: లక్ష్మీ నరసింహస్వామి.
1: శ్రావణ మాసం మేడం, ప్రతిరోజు వంటకాలు ఉంటాయి.
0: భోజనాలు ఉన్నాయా?
1: శ్రావణ మాసం మొత్తం ఉంటాయి,
0: నెల రోజులు.
1: నెల రోజులు ఉంటాయి, మళ్ళీ ప్రతి శనివారం కంపల్సరీ ఉంటాయి. ఎక్కువ శనివారం సోమవారం భక్తులు వస్తారు మేడం. కోనేరు ఉంటది, కోనేరు నిండా నీళ్ళు ఉన్నాయి వర్షంకు.
0: అవును, వర్షాలు ఉన్నాయా మీకు? ఉన్నపాటి వర్షానికి
1: తక్కువనే, కానీ పత్తులకు బెటర్ మేడం, పొలాలకు కొంచెం తక్కువ.
0: అంటే భోజనాలు చేయడానికి కానీ, వీళ్ళు కోనేరులో నీళ్లు చల్లుకోవడానికి కానీ నీటి వసతి ఉంది, మంచిగానే
1: గదులు ఉన్నాయి. మళ్ళా కళ్యాణ మండపం ఉందని, వంటలు చేసుకోవడానికి ప్లేస్ ఉన్నాయి, చెట్లు, పార్క్ ఉంది.
0: మంచి పిక్నిక్ స్పాట్ అన్నమాట.
1: పిక్నిక్ స్పాట్.
0: స్వామివారిని దర్శించుకోవచ్చు.
1: మొత్తం పునరుద్ధరించిన పెద్ద గట్టి మేడం
0: గుడినా?
1: ముందు చిన్న ఉండే, ఇప్పుడు పెద్ద గట్టి.
0: అంటే ఇది గుట్ట మీద ఉంటుందా గుడి?
1: గుట్ట ఉంటుంది మేడం, గుట్ట కింద గుడి ఉంటది, గుట్ట మీద కూడా చిన్న గుడి ఉంటది మేడం. మనం ఎక్కడానికి చిన్న మెట్లు ఇట్లా బొంగులు కట్టారు, పెద్ద గుట్ట ఉంటది. రండి మేడం వీలున్నప్పుడు,
0: తప్పకుండా అందరం కలిసి.
1: నిర్మల్ నుంచి 12 కిలోమీటర్స్ వస్తుంది.
0: ఇక నిర్మల్ వరకు వచ్చినామంటే రావచ్చు అక్కడికి కదా.
1: 12 కిలోమీటర్స్ వస్తాయి మేడం నిర్మల్ బయలుదేరు.
0: ఆహ్వానం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: మళ్ళీ జాతర కూడా అవుతుంది మేడం, సంవత్సరానికి 2 సార్లు.
0: ఎప్పుడు ఉంటది అది?
1: శివరాత్రి రోజు ఒకరు వస్తారు అవుతుంది, మేలో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మండపం కళ్యాణం అప్పుడు అవుతుంది.
0: నరసింహ జయంతి అప్పుడు కదా?
1: నరసింహ జయంతి అప్పుడు మే మంత్ లో ఉంటది.
0: మే నెలలో, అవును, ఎండాకాలం. తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాం.
1: బుద్ధ హనుమాన్ విగ్రహం కూడా ప్రతిష్ఠించింది
0: మేడం. మస్తు పాత చరిత్ర ఉన్న గుడి ఇది.
1: అవునవును, మా చాలా మందికి ఇంటి దేవుడు ఉంటారు మేడం, దాతలు కూడా బాగుంటారు, మండపాలు
0: అన్ని మంచి ఉంటాయి,
1: పెళ్లి కూడా అవుతున్నాయి మేడం.
0: ఇప్పుడు కళ్యాణ మండపం కట్టింది కాబట్టి పెళ్లి కూడా చేస్తారు.

0: ఇప్పుడు అవుతుంది.
1: చాలా సంతోషం.
0: ఆదిలాబాద్ చుట్టుపక్కల రావాలనుకున్న వాళ్ళు సంప్రదించడం అని కలిసి వాళ్ళకి చూపిస్తాను సార్. వాళ్ళు నిర్మల ఫోన్ చేస్తా
1: గానీ వచ్చి తీసుకెళ్తారా?
0: అవును
1: తప్పకుండా. శ్రోతలు వింటున్నారు, సొంత ఊరు మీద అభిమానం అట్లా ఉంటది కదా, ఎవరు వచ్చినా మన వాళ్ళు. అంతెందుకు, వేరే ఊర్లో మన ఊరి వాళ్ళు కనిపిస్తే కూడా ఆ సంతోషం వేరే ఉంటది కదా. మా ఊరోళ్ళు ఆత్మీయులు కలిసిండ్రు మనోళ్ళు అని అనిపిస్తుంది. అవును. మరి నవీన్ ఏ పాట విందాం?
0: ఈరోజు ఉత్తరాల దినోత్సవం మేడం, తేనీ రాత ఉత్తరాల ప్రత్యేక దినోత్సవం కాబట్టి ఉత్తరాన ఊరు ప్రేమ లేకపోయే పాట ఉంది.
1: తప్పకుండా ఆ పాట వినిపిస్తా. మన ఆకాశవాణిలో కూడా ఆ సదుపాయం ఉంది, ఉత్తరాలు వేసి కోరుకునే పాటలు వినే సదుపాయం ఉంది కదా.
0: ఉత్తరాలు దొరుకుతాయి మేడం?
1: నిర్మల్ దొరుకుతాయి కదా.
0: నిర్మల్ ఉంటాయి కానీ మా ఊర్లో అడిగినా లేవండి.
1: ఒకవేళ ఉత్తరం రాయకపోయినా ఫోన్ ద్వారా కూడా కోరుకునే సదుపాయం ఉంది కాబట్టి ఫోన్ చేయొచ్చు. రంజిత్ అంటే నిర్మల్ జిల్లా పాడి శ్రోత. అదే అదే ఓకే. మీకోసం,
0: ఆదిలాబాద్ వింటున్న శ్రోతలందరికోసం,
1: అందరికోసం, దేశ దేశాల్లో ఉన్న శ్రోతల కోసం, ఆకాశవాణి వింటున్న శ్రోతలందరికోసం ఈ పాట. ధన్యవాదాలు నవీన్ ఫోన్ చేసినందుకు.
0: ఓకే, థ్యాంక్ యూ.

దర్శకుడు టి కృష్ణ జయంతి. టి కృష్ణగా పరిచయమైన ఈయన అసలు పేరు తొట్టెంపూడి కృష్ణ. 1950 సెప్టెంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో జన్మించిన కృష్ణ చిత్రదర్శకుడే కాదు, రచయిత కూడా. విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈయన తీసిన చిత్రాలు ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు చిత్రాలుగా అవార్డు అందుకున్నాయి. 4 నందులను గెలుచుకున్నారు. అవినీతికి, నేరాలకు వ్యతిరేకంగా ఒక మహిళ చేసిన పోరాట కథ 1985 విడుదలైన ప్రతిఘటన చిత్రం. ఈ చిత్రం ప్రతిఘాత్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆయన చివరి చిత్రం రేపటి పౌరులు. తన భాగస్వామి అయిన బాబురావు పోకూరితో కలిసి ఈతరం ఫిలిమ్స్ బ్యానర్కు సహ వ్యవస్థాపకుడు ఈయన. దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందే మాతరం, అర్ధరాత్రి స్వాతంత్రం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. పుత్తడు బొమ్మ పూర్ణమ్మ డాక్యుమెంటరీ చిత్రానికి నిర్మాత కూడా. టి కృష్ణ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ 1973 విడుదలైన ఖైదీ బాబాయ్ చిత్రం కోసం ఘంటసాల యశ్జానికి పడిన పాట విందాం.

0: సింకడి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్కారం.
0: నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు? హలో.
1: నమస్కారం, నేను బరిగే ఘట్టన్న, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్.
0: ఓకే ఘట్టన్న, నాకు వినబడుతుంది, మీకు వినబడుతుందా?
1: వినబడుతుందా?
0: అందుకనే మీరు కొంచెము ఎఫ్ఎం కి గాని రేడియో కానీ దూరం ఉండండి, ఎందుకంటే మీరు మాట్లాడింది వినడానికి నాకు చేరుకోవడానికి కొన్ని సెకండ్లు పడుతుంది కదా.
1: ఒక చిన్న రిక్వెస్ట్.
0: చెప్పండి.
1: నాకు బంగారు కళలు సినిమా నుండి ఈరోజే పుట్టినరోజు అనే మా బిడ్డ పుట్టినరోజు ఉంది. బరిగే మయూరి.
0: మయూరి,
1: బరిగే మయూరి బిఎస్సీ నర్సింగ్ ఫోర్త్ ఇయర్ కేఎస్బీ కాలేజ్ వరంగల్ చదువుకుంటాను.
0: అయితే ఎఫ్ఎం ద్వారా శుభాకాంక్షలు అందిస్తామని ఆమెకు తెలుసా? పంపించేస్తారు. ఓకే, ఇక్కడ మాట్లాడింది రికార్డ్ చేసి ఆమెకు పంపించేస్తారు శుభాకాంక్షలు, అంతేనా? చెప్పేయండి. మరి ఘట్టన్నా, మీ హలో, మీ ఫోన్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. మీ అమ్మాయికి ఓకే, మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించేశారు. ఓకే, మీ అందరి కోసం, మీ అమ్మాయి కోసం ఈ పాట. ఓకే, అందరి తరఫున.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పై. మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
2: నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, నీలోఫర్ అండి.
1: బాగున్నారా నీలోఫర్ గారు?
2: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
1: మేమందరం కూడా బాగున్నాం, దేవుడి దయవల్ల. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతేనా?
2: అవును అవును మేడం, తప్పకుండా.
1: ఏం చేస్తున్నారు ఇప్పుడు?
2: నేను హోమ్ మేకర్ అండి.
1: హోమ్ మేకర్. ఏదో చిన్న ప్రాబ్లం ఉంది ఫోన్ లో
2: మేడం.
1: మీకు వినపడుతుందా స్పష్టంగా?
2: ఈ రోజు అయితే నాకు మయూరి చిత్రం నుండి ఈ పాదం ఇళ్లలోన నాట్యవేదం.
1: ఓకే, అదే పాట వినిద్దాం. కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది ఫోన్ లో. అదే అడిగిన పాట వచ్చేస్తుంది, తర్వాత ఎప్పుడైనా ఫోన్ క్లియర్ గా ఉన్నప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన పాటల కార్యక్రమం సింగిడికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు. హలో హలో
2: హలో,
1: శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో
2: హలో మేడం.
1: ఆ, వినబడుతుందా?
2: అవును మేడం.
1: ఆ, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను రంజిత్.
1: రంజిత్ ఎక్కడి నుంచి?
2: ఉడాదు మండల.
1: రంజిత్, ఏ సినిమా పాట విందాం?
2: ఆర్యా.
1: ఆర్యా చిత్రం నుంచి? ఓకే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. చాలా డిస్టర్బెన్స్ ఉంది, సరిగ్గా వినబడడం లేదు. సరే, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
2: సరే మేడం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత

ఇది ఇయాల్టి సింగడి సినిమా పాటల కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ప్రకటించిన కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యకుడి నివాసానికి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో ఆయన గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు చెప్పారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో రాష్టపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయలతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ది రేటు సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజారహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తామని ఎంఎన్ఆర్ఏ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలియజేశారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈఎస్ సమ్మిట్ 2020 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సైబర్ క్రైమ్ ముప్పు విశ్లేషణ విభాగం అశ్లీల యాప్ల వలె మభ్యపెడుతున్న హానికరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ల ద్వారా పెరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల ప్రజలను హెచ్చరించింది. ఈ అప్లికేషన్లు ప్రధానంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోని ప్రకటనల ద్వారా నైట్ ప్లే, రీలూప్, కిస్, విమో, రివో, నెక్సో వంటి ఇతర సారూప్య పేర్లతో ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీటి ద్వారా సైబర్ క్రిమినల్స్ మొబైల్ను తమ నియంత్రణలోకి తీసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయులను

పరీక్ష కార్యాలయం హెచ్చరించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీస్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకారం 2 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె లింగయ్య చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి పాటలు, ఎవర్ గ్రీన్ గా నిలిచినటువంటి పాటలు, మన మెమరీస్ లో అలా నిలిచిపోయినటువంటి పాటలు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినేసేద్దాం. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏ పీరియడ్ లోని పాటలు మనం వినబోతున్నామంటే 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసేద్దాం. 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. మరి మొదటగా నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట ఆత్మబంధువు. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట వినిపిస్తూ మన ఎవర్ గ్రీన్ హిట్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. మరి 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలుంటే 0402324085 కి వాట్సాప్ చేయండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి ఈ శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. మరి మా కోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో అంకుశం సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్, మతీన్, షాక్ చింద్, సయ్యద్ ఖలీల్, ముబీన్, సలీం, ఫరూక్, కరీం మెసేజ్ చేశారు. అలాగే చాగనంపల్లి నుంచి మహేష్ మరియు రాపూర్ నుంచి శ్రీను మెసేజ్ చేశారు. మరి వారి కోసం సత్యం సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట అంకుశం సినిమాల నుంచి మీ అందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జస్ దోస్తో, మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉన్నాయా అన్నట్టు మెసేజ్ చేస్తున్నాడు మన లిజనర్స్. మరి లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు, పసివాడి ప్రాణం సినిమాల నుంచి కాశ్మీరీ లోయలో పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మంచి సూపర్ హిట్ పాట అడిగారు శ్రవణ్ గారు, తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి దివాకర్, విమల, యష్ణ, త్రివేది, మరి వారి కోసం చక్రవర్తి గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi, September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarsana, Inka Amakalu. Randi, Notabik Paiga Stars lo Airport Chesina Adhvutamaina Hastakalala, Cheneta Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, రియాన్స్ సహర్ష్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీకోసం. మరి తెలుగు సినిమాల్లోనే క్లాసిక్ గా నిలిచినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాట

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం అండ్ మెగాస్టార్ సాంగ్ల మీద సాంగ్లు రిక్వెస్ట్ చేస్తున్నారు లిజనర్స్. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి సాయి కుమార్. మరి సాయి కుమార్, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో స్టేట్ రౌడీ సినిమాల నుంచి చుక్కల పల్లకిలో పాట మాకోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ వినిపించండి అని అన్నారు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తారాలపల్లి నుంచి బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి మెసేజ్ చేశారు. మరి మాకోసం ఆఖరి పోరాటం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఇబ్రహీంపట్నం ఆదిభట్ల నుంచి గోపీకృష్ణ ఉమావతి, మరి మీకోసం ఈ బ్లాక్ బస్టర్ పాట స్టేట్యూ ఉండాలి.

0: ಕುಟ ಕಥಿಮಿತ ಪನಲು ಹೇಗೆ ನಮ್ಮ ತಂದೆ ಎಂದೆಲ್ಲು ರಾರರಿ
1: ಸಿರಿಮಲ್ಲೆ ಪೂಲಕ್ಕು ಸರಿ ಗಮ ಗುಮ ಗುಮ ತಪ್ಪೆ ನಮ್ಮ ತಂದೆ ಮುದ್ದುಲ್ಲು.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
5: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జిస్ట్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, శకుంతల, గౌరవ్, అనురాధ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట అడవి దొంగ సినిమాల నుంచి వీర విక్రమధీర అనే పాట వినాలనుకుంటున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియాన్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట స్టిటీ ఉంది.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ

భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు పెట్టినాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి మెసేజ్ చేశారు. మరి వారి వాళ్ళ మన షోలో 20వ శతాబ్దం సినిమాల నుంచి నా ప్రేమ నవ పారిజాతం అనే పాట పా సూపర్ హిట్ పాట మరి వినాలనుకుంటున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఘట్కేసర్ నుంచి లోకేష్, సన్నీ, వికాస్, కనీష్, రాజన్ మరియు వైష్ణవి. మరి వారి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు విష్ణు బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఎస్ఎం అరవిందాచారి, లావణ్య, సీతారాం బాగ్ నుంచి మెసేజ్ చేశారు. మరి మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బొబ్బిలి రాజా సినిమాల నుంచి మరి అందరికీ తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ పాట ఉందో, మరి ఆ బ్లాక్ బస్టర్ పాటనే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మీకోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఎస్ దోస్తో, మరి విన్నారు కదా, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటల్ని 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలన్నీ వినేసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికి గుడ్ బై చెప్పేసే టైం దగ్గరకు వచ్చేసింది. మరి మరో షోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఇస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ నమోదుకు మరో గంట సమయం గడువు మాత్రమే మిగిలి ఉందని కేఎన్ఆర్యుహెచ్ఎస్ అభ్యర్థులను అలర్ట్ చేసింది. వెబ్ ఆప్షన్ల నమోదుకు ఈ మధ్యాహ్నం 12 గంటల వరకే అవకాశం ఉందని వెల్లడించింది. ఫేజ్ 1 లో వెబ్ ఆప్షన్ నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్ దశల్లో ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించగలరు. హైదరాబాద్ ను దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం ఆగస్టు 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపింది. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా అధ్యకుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అల్పాదాయ వర్గాలకు సొంత ఇల్లు కల్పించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకంలో తొలి విడతగా 7340 ప్లాట్ల కలబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తయింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన ఈ లాటరీని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. 7340 ఫ్లాట్లకు 60720 దరఖాస్తులు రాగా పూర్తి పారదర్శకంగా లాటరీని నిర్వహించారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు. రాష్ట వ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 553 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగగా ప్రజల నుంచి మొత్తం 3319 వినతులు స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఈ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుందాం. తన అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రాలైన నృత్యాలు పోరాటాలు లేకుండా మెగాస్టార్ హోదాని పక్కన పెట్టేసి ఒక సామాన్యుడిలాగా కథలో ఒదిగిపోయి చిరంజీవి చేసిన అసామాన్య చిత్రం అది. ఆయన మిగతా సినిమాలు బాక్సాఫీసును ముంచెత్తిన సునామీలైతే ఈ సినిమా ఒక నయాగరా జలపాతం. ఎంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:07. నిజానికి చిరంజీవి సినిమా అంటే బ్రేక్ డాన్సులు, ఫైట్స్ కు పెట్టింది పేరు కదా. అలాంటివి పక్కన పెట్టి చేసిన ఈ సినిమా మసిపట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొడ్డి నిలిచి ఛాందసాన్ని ఛేదించే ఒక అద్భుతమైన ప్రయత్నం. అదే రుద్రవీణ సినిమా. వాస్తవానికి ఈ సినిమాకి ముందు ఈ సినిమాలో గణపతి శాస్త్రి బిళహేర రాగంలో నిష్ణాతుడు కాబట్టి

బెలహరి అని పెడదాం అనుకున్నారట. చివరికి గణపతి శాస్త్రి స్వభావమే రుద్రావతారం కాబట్టి రుద్రవీణని ఖరారు చేశారు. మరి రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

విఫలము దయలేని గుండే విభాగాద కాలమే కాల జలాలయము రవణాద్ది భరించయే ముంది ఫలము దయలేని గుండే విభాగాద అమగమతగ దరిదజం రసపామతగరి ీజం పరిదశని పరిసరీ గమతనకు పమగమరి దసాని పామరి దజము దీం పదగరీ గమరి దజని తగిడ

ಗಮನಿಸಿ

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:14. రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. 1987లో మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో స్టార్డం అనుభవిస్తున్న రోజులవి. వరుసగా కమర్షియల్ సినిమాలు, అవి 90% హిట్స్. కానీ మెగాస్టార్లో ఏదో అసంతృప్తి, తనలో ఉన్న నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు చేయట్లేదే అని. అదే టైంలోనే బాలచందర్ రుద్రవీణ కథ తాను ఎదురుచూస్తున్న అద్భుతం అనిపించింది. కొంచెం నేటివిటీ మిస్ అవుతుందేమో అని సందేహించినా కూడా కొన్ని చర్చల తర్వాత ఆ సినిమా ఒప్పుకున్నారు. చిరంజీవి, శోభన హీరో హీరోయిన్లుగా, జెమిని గణేషన్ కీలక పాత్రలో, బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంజనీ ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగబాబు నిర్మించారు ఈ సినిమాని. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: చీకటమ్మ చీకటి, ముసకైన చీకటి, ఎత్తనైన ఊసులెన్నో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:26. ఇక రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. రుద్రవీణ సమాజానికి పనికొచ్చే సినిమా. కరుడుగట్టిన కులాధిపత్యంపై కత్తి దూసిన సినిమా ఇది. మనుషులను దిగజార్చుతున్న మద్యపానంపై నిషేధం విధించాలని మొట్టికాయలు వేసి మరీ చెప్పిన సినిమా ఇది. సమాజంలో విపరీతంగా అంతరాలున్న 80ల్లోనే సమసమాజ స్థాపన గురించి చాలా ధైర్యంగా ఈ సినిమాలో చర్చించారు. అలా అని ఎక్కడా సందేశాలు ఇస్తున్నట్టు అనిపించదు. సుతిమెత్తని వినోదాన్ని రంగరిస్తూ ఒక షుగర్ కోటెడ్ పిల్లగా బాలచందర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. బలవంతంగా సందేశం ఇవ్వకుండా కథలోని పాత్రల సంఘర్షణ ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశారు బాలచందర్.

அடல குறவக்க கரவீரமல்லிக சுகந்தராஜ சுமமு கரவீரமல்லிக சுக

0: సంతోషిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక చిరంజీవి పోషించిన సూర్యనారాయణ శాస్త్రి పాత్ర ఒక రకంగా రెవల్యూషనరీ క్యారెక్టర్. చుట్టూ జరిగే సంఘటనలు చూసి చెలించిపోతూ అగ్నిపర్వతంలా రగిలే పాత్ర అయింది. సామ్యవాద ధోరణిలో తండ్రితో విభేదించి ఎదిరించడం, ఆచారాలకు ప్రాణం పెట్టే కుటుంబ నేపథ్యంలో పుట్టి కూడా హరిజన యువతని ప్రేమించడం, ఇదే సూర్యనారాయణ శాస్త్రి పాత్ర. ఆ పల్లెటూరులో అన్ని సమస్యలకు కారణమైన మద్యపానంపై ఒంటరి పోరాటం చేస్తాడు. చివరికి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఊరిని బాగు చేస్తాడు. ఇది క్లుప్తంగా సినిమా కథ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి. రుద్రవీణ అనేది కేవలం ఒక సంగీత వాయిద్యం పేరు కాదు. సినిమాల్లో సంగీతం ఒక మార్పుకు సాధనంగా మారుతుంది. సంగీతాన్ని కేవలం ఒక కళగా కాకుండా సమాజంలో మార్పు తీసుకురాగల శక్తిగా చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఒక కళాకారుడు తన కళతో సమాజాన్ని మార్చగలడా? సాంప్రదాయం పేరుతో జరుగుతున్న తప్పును ప్రశ్నించగలడా? మనిషిని మనిషిగా చూడటం కంటే అసలు ధర్మం ఉందా? ఇలాంటి ప్రశ్నలను సమాజంపై సంధించిన సినిమా రుద్రవీణ. కళకు సంగీతానికి విలువ ఉండాలి, అంటే అది మనుషుల మధ్య గోడను కూల్చాలి అనే సందేశం ఇచ్చింది ఈ సినిమా.

0: గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని చెప్పిన గాంధీ సిద్దాంతానికి నిలువుటద్దం ఈ రుద్రవీణ సినిమా. మొత్తానికి గొప్ప విలువల గల సినిమాగా రుద్రవీణ నిలిచిపోయింది, ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆస్కార్ ఎంట్రీ పొందిన తొలి సౌత్ సినిమాగా రుద్రవీణ చరిత్ర సృష్టించింది. రుద్రవీణ పలికించిన రాగాలు సినీ ప్రియులను అలరించాయి.
1: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, మంచైనా చెడ్డైనా పంచుకోను మేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా, ఎవరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని, అంతటి ఏకాంతమైన చింతలేమిటండి, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలి.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhivruddhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarsana, Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Cheneta Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: సమయం 12 గంటలకు వస్తుంది, వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:01 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. నీలాంటి వాళ్ల దగ్గర మేం వస్తువులు కొనం అని అబ్బాయి మొహం మీదే తలుపులు వేసేశారు. దొంగగా కూడా ముద్ర వేశారు. ఇండియన్ అని అవమానించారు. అన్ని తట్టుకుని పరిస్థితులకు ఎదురెళ్లి 8 లక్షల కోట్ల విలువైన సంస్థను స్థాపించి కెనడా బఫెట్ గా ఎదిగారాయన. ఎంతకైనా ఎవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:11. ఇక ఆయన పేరు ప్రేమ్ వత్స. పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే బంధువుల దయతో చదువుకున్నారు. ఒక పేరు పొందిన స్కూల్కి ప్రిన్సిపాల్ గా సేవలందించారు హైదరాబాద్లోనే. పై చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో కెనడా వెళ్లారు. అక్కడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండియా నుంచి $8 కంటే ఎక్కువ సొమ్ము తీసుకురాకూడదు. దాంతో ప్రేమ్ కెనడాలో కష్టపడుతూ ఇంటింటికి తిరిగి ఏసీలు, ఫర్నేసులు అమ్మేవారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు అన్ని ఎదుర్కొంటూ ఒకసారి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ ఇంటి తలుపుకొట్టారు. అతనికి ప్రేమ్లో ఒక సేల్స్ మ్యాన్ కాకుండా తెలివైన ఇన్వెస్టర్ కల్పించారు. దాంతో ఆయన మా కంపెనీలో ఖాళీలున్నాయి, రేపు ఇంటర్వ్యూకి రా అని పిలిచారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. సమయం 12:21. ఇక ప్రేమ్ వత్స అనే ఇన్వెస్టర్ గురించి, ప్రేమ్ వత్స అనే వ్యాపారవేత్త గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక ఒక ఇంటి తలుపు కొట్టినప్పుడు, సేల్స్ మ్యాన్ లో పనిచేస్తున్నప్పుడు ఒక ఇంటి తలుపు కొట్టారు. ఆ ఇన్వెస్టర్, మా కంపెనీలో ఖాళీలున్నాయి, రేపు ఇంటర్వ్యూకి రా అని పిలిచారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడే పోలీసులు దొంగని అరెస్ట్ చేశారు. అవమానాన్ని భరించి ఆలస్యమైన ఇంటర్వ్యూకి హాజరయ్యారు ప్రేమ్. అధికారులకు జరిగింది చెప్పారు. అంత ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం వాళ్ళకి నచ్చింది, సెలెక్టెడ్ అని చెప్పారు. అలా కంపెనీలో చేరిన ప్రేమ్కి బాస్ ఇచ్చిన సలహా ఏమిటంటే, వారన్ బఫెట్ రాసిన వార్షిక నివేదికలు చదవమని. ఆ సలహా ప్రేమ్ పైన ఎంతో ప్రభావం చూపింది. 9 సంవత్సరాల్లో అదే కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఎదిగారు ప్రేమ్. మరో ఏడాది 10వ ఏడాదిలో దివాలా తీస్తున్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీని కొని లాభాల బాట పట్టించి కెనడా వారన్ బఫెట్ అనిపించుకున్నారు. ఇంకా మాట్లాడుకుందాం. ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి స్టూడియోస్లో 12:27 ఇక ప్రేమవత్స, మన దేశంలో బెంగళూరు విమానాశ్రయంలో ఇంకా కొన్ని బ్యాంకుల్లో పర్యాటక రంగంలో కూడా బోలెడు పెట్టుబడులు పెట్టారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రేమవత్స తన కంపెనీ విలువని దాదాపు 8 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. మరోవైపు తన పుట్టి పెరిగిన భారత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఐటి మెడ్రాస్లోని సుధా గోపాలకృష్ణన్ అనే బ్రెయిన్ సెంటర్కి 41 కోట్ల విరాళం అందించారు. తన కంపెనీ పేరుతో చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించి దేశంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేదలకి డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. తొలి రోజుల్లో ఎదురైన అవమానాలకి కష్టాలకి వెనక్కి తగ్గి ఉంటే ఈరోజు ప్రేమవత్స ఈ స్థాయిలో ఉండేవారు కాదు కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాన్ని కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్దాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్దికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్దాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలున్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్దిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయీ, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ది రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజయం చేశారు. స్వదేశీ పద్దతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత్ భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం, ఎరువుల దిగుమతులపై ఆధారపడున్నప్పటికీ తన వృద్దికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా

సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్దమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తోంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రిఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ బర్కత్, షహరియార్ కబీర్, న్యాయవాది రాణాదాస్ గుప్తా, చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో

0: తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాన్ని కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ది 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 12:50. ఇంద్ర సినిమా నుంచి కేకే మహాలక్ష్మి పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్బంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జడ్చెర్ల రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులను పరిశీలించిన సందర్బంగా మాట్లాడుతూ ఆయన రాష్టంలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు లైన్ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, కర్నూలు వరకు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి కానుందని, దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు లభించాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో 5 రోజుల పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఉదయం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించిన అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు 38% పైగా చిన్నారులు సరైన పోషకాహారం అందక ఎదుగుదల లోపాలతో బాధపడేవారని, పునరుజ్జీవం పొందిన జాతీయ పోషకాహార మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోందని లక్ష్మణ్ తెలిపారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బదులుగా సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని అనుసరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
1: Portion Maha in the sense this entire month to make the students, children and more particularly the youth, to make them aware and see that every student becomes a volunteer, reach out to the sections who are not being brought under the umbrella of healthy society. Idi yuvataku vidyarthulaku oka challenging task, endukante manamu aarogyanga manamu healthy ga manam maatrame fit ga unte adi saripodu. Mana samajam anta kuda aarogyanga unnapude oka aarogyakaramaitvanti samajam.
0: సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్టంలోని కీలక ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో, మామునూరు విమానాశ్రయం పురోగతిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమవుతారు. డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాల విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించిన ఆయన,

0: కోవిడ్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమాపేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సివి ఆనంద్, పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి హైదరాబాద్లో హత్యకు గురైన గిరిజన యువతి నర్స్ ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన 250 కోట్ల రూపాయలను సద్వినియోగం చేస్తూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమాపేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అలాగే కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి ఇనుగుర్తి, సీరోలు, దంతాలపల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. నారాయణపురంలో దాదాపు 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామిని ఈ ఉదయం రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: తెలంగాణ రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు పడాలని, రైతుల కష్టాలు పోవాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖభోగాలతో ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలకు చేరువగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికి అంది అందరూ కూడా సుశాంతులతో ఉండాలని చెప్పి కూడా రాజన్న గారు కోరుకోవడం జరిగింది.
0: సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఎండీ సెప్టెంబర్ నెల వాతావరణ నివేదికను ఈరోజు విడుదల చేసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 91% కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ రాష్ట కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యకులు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 22A భూముల అంశాలపై ప్రశ్నించినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఎంపీ డికే అరుణ ధ్వజమెత్తారు. యువత మద్దతు పెరగడాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఇలా చేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్టంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందని శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పగడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి

కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయితో సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైమ్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402324 0852 నెంబర్ కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించండి. మరి ఇక ఈనాటి మొదటి ప్రశ్న ఏంటి అంటే, తెలుగులో బాలనాగమ్మ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్ కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 1:26. ఇక బాలనాగమ్మ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయని చెప్పాను కదా, 6 సినిమాలు యాక్చువల్ గా షూటింగ్ అయ్యాయి, బట్ 4 సినిమాలు అయితే వచ్చాయి. ఆన్సర్స్ కరెక్ట్ గా పంపించారు. గజ్వేల్ నుంచి సైడ్ల వెంకటేష్ గుణ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురుహరి యశోద జానకీరాజు, బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గంగు మహేందర్ నాగలక్ష్మి, దస్తగిరి సంధ్య చాలా మంది 3 అని పంపించారు. పంతాడు శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరు పంపించారో ఒక్కసారి చూద్దాం. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్ వీరే పంపించినట్టున్నారు. కాకతీయ పాష వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రవంతి సుశీల్ గారు చింతల నుంచి, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, పాలపల్లి శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ వీరే పంపించారు. మరి తర్వాత ప్రశ్న కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికి నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసి పట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చోటే. మరి సమయం 1:33. ఇక తర్వాత ప్రశ్న. మురళీమోహన్ హీరోగా నటించిన ఒక సినిమాలో గొల్లపూడి మారుతీరావు ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా పేరు. మురళీమోహన్ హీరోగా నటించిన ఒక సినిమాలో గొల్లపూడి మారుతీరావు ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు పంపించారు. భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ భాగ్యలక్ష్మి ఆన్సర్ చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జక్రాన్పల్లి నుంచి అరుణ రాజేందర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి సోద జానకీరాజు, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రం ఉమ్మడ, కనకారావు గారు పెడల నుంచి, నాగభూషణ్ రావు గారు నాగపూర్ మహారాష్ట నుంచి, పాలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాట ఆగిపోయిన తర్వాత మీరు పంపించే ఆన్సర్స్ నేను చదవలేనండి. పెంచాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జాప భూమేశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి. గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లెంతకుంట మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లక్ష్మీ గణేష్ వేదవతి గారు, లక్ష్మీ గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, దివాకర్ ఫ్రం ఉమ్మడ కరెక్ట్ ఆన్సర్. మయూరి మాధురి హుజూరాబాద్ నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, యువరాజారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడన నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అప్పలరాజు గారు

పెడన నుంచి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? మనిషికు చరిత్ర కాదండి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 1983లో వచ్చిన భాగ్యలక్ష్మి సినిమాలో మురళీమోహన్ సరిత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాలో గొల్లపూడి మారుతీరావు డబుల్ యాక్షన్ చేశారనమాట, ద్విపాత్ర అభినయం చేశారు.

ఆకాశవాణి స్టూడియోస్ లో 1:44 షో టైం వింటున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు ఒక మ్యూజిక్ విందాం. ఆ మ్యూజిక్ విని ఆ పాట ఏ సినిమాలోది ఆన్సర్ చేయండి.

మరి విన్నారు కదా ఏ సినిమాలో తెలిస్తే వింటూనే 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుంచి. నెక్స్ట్ పి నాగభూషణరావు గారు నాగపూర్ మహారాష్ట నుంచి. మధుకర్ నందిపేట్. అప్పలరాజు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. కెవి శ్రీనివాసరావు గారు ఖైరతాబాద్ నుంచి. పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. భోగ మార్కండేయ అనిత బుధన్ పోచంపల్లి నుంచి. జేఎన్టీ నుంచి ఆనంద్. ఖ్యాతరి వీరేష్ రాజోల నుంచి. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్. గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లెంతకుంట నుంచి. సులోచన ఫ్రమ్ కరీంనగర్. మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు పుట్టపాక నుంచి. జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి. గణేష్ వేదవతి నిజాంపేట నుంచి. డోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి. మొరహరి యశోద జానకీరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు ఆల్రెడీ మీ పేరు చదివానండి. సో వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో అది వినేయండి.

శక్తిశీలులో మనం మాట్లాడుకున్నాం డాక్టర్ నభా పటేల్ గురించి. డాక్టర్ నభా పటేల్ బామ్మ పాతకాలం వారే అయినా ఆవిడ ఆలోచనలు మాత్రం వేరేగా ఉండేవి. ఆడ మగ తేడా లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని తన వంతు కృషి చేశారు. ఇక నభ గ్రామమంతా తిరుగుతూ ఆడపిల్లలకు తగిన గుర్తింపు వచ్చేందుకు కృషి చేశారు. అలాగే బామ్మ కూడా ఈవిడికి సహకరించారు. అలా ఆమె ఆలోచనలే నభాను ప్రభావితం చేశాయి. తన ప్రయత్నంతో వివక్షను దాటుకుని ఉన్నత చదువులు చదివారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి తన గ్రామంలోనే తొలి మహిళా ఇంజనీర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై పీహెచ్డీ కూడా చేశారు నభా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి శక్తి శీలి వింటున్నారు. డాక్టర్ నభా పటేల్ అనే అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక చదువు పూర్తయ్యాక అనేక సంస్థల్లో ఉద్యోగం చేశారు నభ. అయితే ఉద్యోగంలో బిజీగా ఉన్న

తన మనసు మాత్రం ఇంటి వైపే లాగేది. ఎందుకంటే అక్కడ నభాతో పాటే పెరిగిన చాలా మంది అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కన్నారు. వాళ్ల పిల్లలు తనని పెద్దమ్మ అని పిలుస్తుంటే తనకి చాలా అసౌకర్యంగా అనిపించేదని చెప్తారు నభ. ఒకే వయసు వాళ్లమే అయినా మా జీవితాలు ఎందుకు ఇలా విభిన్న మార్గాల్లో వెళ్తున్నాయి అని ఆలోచించేవారు ఆవిడ. పెళ్లి పేరుతో వాళ్ళ జీవితం ఎందుకు అక్కడే ఆగిపోవాలన్న ప్రశ్నలు తనలో తనే వేసుకునేవారు. ఇవే ఒకనొక సమయంలో తన ఊరి ఆడపిల్లలకు తగిన గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనలు కల్పించాయి. అందులో నుంచి పుట్టిందే ఘర్రాయి ననిహీపరి అనే కార్యక్రమం. అమ్మాయి పుట్టుకను ఒక వేడుకలా జరుపుతూ ఆడపిల్ల భారం కాదు బాధ్యత అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం అంటారు నభ. అలాగా ఈ కార్యక్రమం ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

డాక్టర్ నభా 2021లో ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఘర్రాయి నన్హే పరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను చిన్న చూపును తొలగించడానికి అప్పాయిలతో సమానంగా వారిని పెంచి సమాన అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తన గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ తల్లిదండ్రుల్ని తమ పాపను తీసుకుని పంచాయతీ హాల్కి రమ్మని పిలుస్తారు. అక్కడ ఊరి ప్రజలందరి ముందు ఆ పాప పేరును ప్రకటిస్తూ చిన్న వేడుక జరుపుతారు. ఆడపిల్ల పుట్టడం భారం కాదు, అదృష్టం అనే భావన ఊరి ప్రజల్లో కల్పించడానికి గ్రామం మొత్తం మిఠాయిలు పంచుతారు. అంతేకాదు పాప ఆరోగ్యం భవిష్యత్తు కోసం శిశువుకు తల్లికి అవసరమైన పోషకాహారాన్ని వైద్య సహాయాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే పుట్టిన పాపకి తల్లికి సకాలంలో వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉండేలా చూడడం కూడా చేస్తున్నారు. దీంతోనే అంగన్వాడీ కేంద్రాలు ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తున్నారు. ఆవిడ మొదట్లో ఇంటింటికి వెళ్లి ఆడపిల్లల గొప్పతనం గురించి చెప్తే చాలా మంది నా మాటల్ని కొట్టిపడేశారు, అయినా పట్టుదలతో ప్రయత్నించా అదే ఇక్కడ ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది అంటారు ఆవిడ.

0: ಆಕಾಶವಾಣಿ ವಿವಿಧ ಭಾರತಿ ಕೇಂದ್ರ
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నిలయముల సమయం సరిగ్గా 5 గంటలు. ఈ నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు.

కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలుంటాయి. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో పిల్లల్లో పోషక లోపాన్ని గుర్తించడం ఎలా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట. తర్వాత ఇప్పపువ్వు లడ్డుల తయారీ యూనిట్ గురించి నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌశల్యబాయితో ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు సాయంత్రం 6:05 వినిపించడం జరుగుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పుండ్రి పాట ఇనుంది. మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం యు దినేష్. 5:30 ఉండేటువంటి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్, 2905081, ఇంకొక నంబర్ 2300081. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మరి వారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేటువంటిది. హలో హలో, నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి అండి? ప్రకాష్ ఎక్కడి నుంచి?

శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 చిరునామాకు ఉత్తరం రాసి ఉత్తరం ద్వారా పాట కోరినట్లయితే శ్రోతలు కోరినటువంటి పాటను వినిపించడం జరుగుతుంది.

నా అనసూయ ఇంకా యమునాలు కోరుతున్నారు. మాకోసం ప్రేమ్ నగర్ చిత్రంలో నుంచి కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల పాట వినిపించినట్టు కోరుతున్నారు. మీకోసం ఈ పాట విందాం.

ఇప్పుడు ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నటువంటి శ్రోతలు, జాన్కంపేట్ ఏడపల్లి నిజామాబాద్ నుంచి కోరుతున్నారు శ్రోతలు. చిలక నారాయణ

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.

0: చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
5: ఉత్తరం ద్వారా ఒకరు పాటను కోరారు. మా కోసం ఆత్మీయులు చిత్రంలో నుంచి ఘంటసాల పీసుసిలా పడినటువంటి కళ్ళలో పెళ్లి పందిరి కనబడసాగే పాట వినిపించినట్టు కోరుతున్నటువంటి వారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ, లాస్యశ్రీలు కోరుతున్నారు. మీకోసం ఈ పాట విందాం.

తులకించి బలపు హృదయాలు పులకించి లోకమే వెన్నెల.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, గుడి హత్తునూరు నుంచి. ఏం పేరు? ద్రుపదనా? మీకేం పాట కావాలి ద్రుపదగా? ఏం పాట? నువ్వు నాకు నచ్చావా? సరే అండి, పాట వచ్చింది విందాం.

శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా రోజులో 3 సార్లు ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పాటలు శ్రోతలు కోరినటువంటి పాటలు వినిపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 8:45 నుంచి 10 గంటల దాకా, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా, రాత్రి 8 గంటల నుంచి 9:30 దాకా

ఈ సాయంత్రం 5:30 ఈ చివరి పాట తర్వాత శక్తి కార్యక్రమం ఉంటుంది. ఇందులో పిల్లల్లో పోషక లోపాన్ని గుర్తించడం ఎలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చటుంటుంది. ఇంకా ఇప్పపువ్వు లడ్డూల తయారీ యూనిట్ గురించి నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌశల్యాబాయితో ముచ్చటుంటుంది శక్తి స్త్రీల కార్యక్రమంలో. చివరగా దేవదాసు చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

0: పాట చెప్పుండ్రి, పాట అయినండ్రి. ఈ కార్యక్రమంలో శ్రోతలు కోరినటువంటి సినిమా పాటలవి. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 8 గంటల 45 నిమిషాల దాకా హుషారు కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవచ్చు. నచ్చినా మెచ్చిన పాటి నచ్చు రోజట్టెక్కడ రేపు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుంది పాట అయినది కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ .co.in.
0: శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు రాత్రి 11 గంటల 2 నిమిషాల వరకు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. శక్తి స్త్రీల కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం సాయంత్రం 5:30 ఉంటుంది. ఇప్పటి శక్తి కార్యక్రమంలో పిల్లల్లో పోషక లోపాన్ని గుర్తించడం ఎలా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో లేనిని పెట్టిన ముచ్చట. తర్వాత ఇప్ప పువ్వు లడ్డుల తయారీ యూనిట్ గురించి నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌశల్యబాయ్తో ముచ్చటుంటుంది.

0: పిల్లలు పోషక ఆహారాన్ని పిల్లలకు అందివ్వాలి. అయితేనే వారి యొక్క ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. సమతుల ఆహారం కూడా ఇవ్వాలి. పాలు, ఇంకా పండ్లు, చిరుధాన్యాలు, గుడ్లు లాంటివి ప్రతిరోజు పిల్లలకు అందించినట్లయితే వారి యొక్క ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పిల్లల్లో పోషక లోపాన్ని గుర్తించడం ఎలా? ఈ అంశం గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో లేనిని పెట్టిన ముచ్చట విందాం.
1: చిన్నపిల్లల పెరుగుదల ప్రాథమిక స్థాయి నుంచే జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో పిల్లల ఎదుగుదలకు అవసరమైన సరైన పోషకాలని అందించినప్పుడే సరైన దిశగా వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుంది. పోషకాలు లోపించినప్పుడు ఆ బిడ్డల ఎదుగుదలలో కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు బిడ్డల పెరుగుదల పర్యవేక్షణలో లోపాన్ని ఎలా గుర్తించాలి, ఆ లోపాన్ని ఎలా సవరించుకోవాలి, బిడ్డల ఆరోగ్యంగా ఎదుగుదలకు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఈ విషయాలను గురించి ఇప్పుడు మనతో చెప్పడానికి ఇక్కడ ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సాధన గారు.
2: నమస్కారం.
1: అయితే ఈ పెరుగుదల పర్యవేక్షణలో లోపాన్ని గుర్తించడం ఎట్లా, దీని గురించి చెప్తారా?
2: పిల్లలు వాళ్ళ వయసుకు తగ్గ బరువు పెరుగుతున్నారా లేదా, వయసుకు తగ్గ ఎత్తు పెరుగుతున్నారా లేదా, ఎత్తుకు తగ్గ బరువు పెరుగుతున్నారా లేదా అనేది తెలుసుకోవడమే ముఖ్య ఉద్దేశం. పోషకాహార లోపాన్ని మనము ఈ రకంగా కనుక గుర్తించితే పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకుంటే వాళ్ళని మనము వీటి నుండి కాపాడుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు బిడ్డల పెరుగుదల పర్యవేక్షణలో ముఖ్యంగా గుర్తించడానికి బరువు, వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
2: ఎత్తు,
1: బరువు, ఈ రెండు ప్రధానమైన అంశాలు, వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పిల్లల పెరుగుదల పర్యవేక్షణ లోపాన్ని ఎవరు ఎక్కడ ఎట్లా గుర్తిస్తారు, దీని గురించి చెప్తారా?
2: పిల్లల పర్యవేక్షణ ఎక్కడ గుర్తిస్తారంటే క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది, అంటే అంగన్వాడీ కేంద్రంలో జరిగే మొదటి పోషణ ఆరోగ్య దినం అని అంటే NHD1 అంటాము, క్రమం తప్పకుండా ప్రతి నెల పిల్లలందరికీ వీళ్ళు బరువు చూస్తారు. అక్కడ వాళ్ళు అంగన్వాడీ టీచర్ ఉంటుంది, ఆశా కార్యకర్త ఉంటుంది, మరియు మన ANM లో ఉంటారు. 3 సంవత్సరాల లోపు పిల్లలకైతే ప్రతి నెల ఒకసారి, 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకైతే 3 నెలలకు ఒకసారి బరువు చూస్తారు. ఈ బరువు చూసే క్రమంలో వాళ్ళు వాళ్ళ MCP కార్డు ఉంటుంది,
1: మాతా శిశు సంరక్షణ
2: కార్డు, దాంట్లో వీరు గుర్తించడం జరుగుతుంది, దాంట్లో రాసుకుంటారు అన్నమాట.
1: ఎప్పటికప్పుడు పరీక్ష చేసినప్పుడు అక్కడ పట్టికలో
2: నమోదు చేసుకుంటా ఉంటారు. ఆ పట్టికలో మనకి పోషణలో ఎక్కడైనా తేడా జరుగుతుంది, అంటే బిడ్డ ఎత్తుకు తగ్గ బరువు పెరుగుతుందా లేదా అనేది దాన్ని మనం గుర్తించడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు పట్టిక ప్రస్తావన వచ్చింది కాబట్టి సాధన గారు ఒక ప్రశ్న, ఈ బిడ్డ పెరుగుదల పట్టిక అనేది ఒకటి ఉందని చెప్తున్నారు కదా, మరి దాని గురించి వివరంగా తెలియజేస్తారా శ్రోతలకి?
2: ఈ పట్టిక అనేది మనం అంగన్వాడీ సెంటర్లలో మరియు ఈ ఆరోగ్య ఉప కేంద్రాలలో ఉంటాయి. ఈ ఇవి ఏంటంటే అంగన్వాడీ టీచర్ దగ్గర ఉంటుంది, మరియు మన ANM ల దగ్గర కూడా ఈ పట్టిక అనేది ఉంటుంది. ఈ పట్టికలో ఏంటంటే 3 రకాల రంగులు ఉంటాయి, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎరుపు రంగు.
1: అంటే ఇప్పుడు ఆ రంగులు దేనికైనా ప్రత్యేకంగా నిర్దేశించబడి ఉన్నాయా?
2: అవునండి, ఆ రంగుని బట్టి మనకు బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది చెప్పవచ్చు.
1: అది ఎట్లా ఒక్కసారి చెప్తారంటే ఏ రంగు ఏదాన్ని సూచిస్తుంది?
2: అందులో ఆకుపచ్చ రంగు వస్తే ఆరోగ్యంగా ఉన్నట్టు, పసుపు రంగులో వస్తే మాధ్యమిక, అంటే కొంత పోషకాహార లోపం ఉంది అన్నట్టు గుర్తించడం, ఎరుపు రంగులో వస్తే తీవ్ర పోషణ లోపం ఉన్నట్టుగా గుర్తిస్తాం. ఈ గుర్తించి వాళ్ళని ఏం చేస్తామనంటే అక్కడ నుండి ఒకవేళ తీవ్ర పోషణ లోపానికి గుర్తిస్తే మనము NRC దానికి పంపిస్తాం. మన రిమ్స్ లో హైయర్ సెంటర్ ఉంది, అక్కడికి పంపిస్తాం.
1: NRC అంటే దాన్ని వివరిస్తారా?
2: NRC అని అంటే తక్కువ బరువుతో ఉన్న పిల్లలు, ఎత్తుకు తగ్గ బరువు పెరగకపోవడం, ఇంకా మనం ఏదైనా పోషకాహార లోపం గుర్తించడం జరిగితే వాళ్ళని మనము NRC లో అడ్మిట్ చేపిస్తాం. అక్కడ 15 రోజులు వీళ్ళకి పిల్లలకి సరి అయిన పోషకాహారాలు, సరి అయిన అన్ని అందించుకుంటే ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతాయి.
1: ఇప్పుడు ఈ NRC కేంద్రాలు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి?
2: ప్రస్తుతానికి మనకి రిమ్స్ లో ఉంది, మరియు ఉట్నూరు లో కూడా ఉంది, 2 చోట్లనే ఉన్నాయి.
1: పౌష్టికాహార కేంద్రాలు అని అనొచ్చు వీటిని, NRC లు అంటే
2: రిహాబిలిటేషన్ సెంటర్,
1: పౌష్టికాహార పునరావాస కేంద్రాలు అని చెప్పొచ్చు. డాక్టర్ గారు ఈ విషయం చెప్పండి, ఆరోగ్యకరంగా ఉన్న పిల్లలకి అట్లనే పోషణ లోపాలతో బాధపడుతున్న పిల్లల్లో ప్రధానంగా కనిపించే తేడాలు, వ్యత్యాసాలు ఏముంటాయి?
2: ఆరోగ్యకరంగా ఉన్న పిల్లలు చాలా దృఢంగా, బలంగా, చురుగ్గా, చలాకీగా ఉంటారు. వారికి జబ్బులు అనేవి కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. పోషణలో కొంత బాధపడుతున్న పిల్లలు ఎప్పుడు సన్నగా, బలహీనంగా, చిరాకుగా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్ ని బట్టి మనం చెప్పుకోవచ్చు వీళ్ళు కొంత పోషణలో కొంతటి బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండే పిల్లడు చాలా చిలాకీగా ఉంటాడు, వీళ్ళు కొంచెము తక్కువ
1: నీరసంగా ఉంటారు,
2: ఎక్కువ నీరసంగా ఉంటారు.
1: అయితే ఇప్పుడు ఈ పిల్లల్లో ఈ పోషక లోపాలని గుర్తించడం అనుకోండి, ఒకవేళ అలాంటి పోషక లోపాలున్న పిల్లల్లో ఆ సమస్యను తగ్గించడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది?
2: మొదటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే 6 నెలల వరకు తల్లి పాలే తాగించడం ఫస్ట్ మనం చేయాల్సిన.
1: ప్రతి తల్లి కూడా పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లి పాలనే పట్టించాలి.
2: కేవలం తల్లి పాలనే పట్టించాలి. 6 నెలల తర్వాత మనం అదనపు ఆహారం ఇవ్వచ్చు. ఈ 6 నెలల వరకు మన తల్లిపాలు ఇవ్వడంతో ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అంటే
1: నిరోధక శక్తి
2: పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఇలాంటి జబ్బులు రాకుండా మరియు బరువు తక్కువ ఉండకుండా అవన్నీ ఫస్ట్ మనం జరగకుండా చూసుకోవచ్చు తల్లిపాలు ఇవ్వడం వల్ల. పిల్లలకి అందించే ఆహారంలో మనం 6 నెలల తర్వాత మనం బిడ్డకి అదనపు ఆహారం ఇస్తాము. వాటిలలో మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే పిల్లలకు అందించే ఆహారంలో అధిక శక్తినిచ్చే ధాన్యాలు, చిరుధాన్యాలు, కొవ్వు పదార్థాలు, కొవ్వు మాంసకృత్తులు కలిగిన పాలు, గుడ్లు, మాంసం, చేపలు అనేటివి మొదలైనవి మన
1: ఇవ్వచ్చుకుంటా
2: ఉండాలి.
1: అంటే పాలతో పాటు
2: ఇవన్నీ ఇవ్వడం చేయాలి. బిడ్డ ఆహారంలో అంటే కొవ్వు పదార్థాలు అంటే ఒక నెయ్యి లేదంట మన నూనె గాని ఇవి కూడా ఇస్తే వాళ్ళకి అదనపు శక్తి వస్తుంది. పిల్లలు తినగలిగినంత అంటే తినగలిగేంత మోతాదులో 3 సార్లు పెట్టకుండా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు పెడితే వాళ్ళు చాలా
1: ఎక్కువ సార్లు
2: పెట్టడం మంచిది. అవసరమైతే ఏదన్నా పోషకాహారం లేదంటే ఇంకేదన్నా గుర్తిస్తే మాత్రం పిల్లల డాక్టర్ కి చూపించుకోవడం మంచిది.
1: ఒకవేళ ఈ పిల్లల్లో అతి తీవ్ర పోషణ లోపాలని గిట్ట గుర్తించినట్లయితే వారిని ఎట్లా గుర్తించవచ్చు? అట్లా తీవ్ర లోపాలతో ఉన్న పిల్లల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి?
2: ఇప్పుడు అతి తీవ్ర పోషణాహార లోపం అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా, మనిషి బలహీనంగా ఉండడం, సన్నగా ఉండడం, ఎప్పుడు ఏడ్చుకుంటా ఉండడం, లేకపోతే వాళ్ళ ఏజ్కి తగ్గ వాళ్ళు చేసే పనులు అలాంటివి కూడా ఉండకపోవడం, లేటుగా అంటే ఆలస్యంగా రావడం, ఇలాంటివి మనం గుర్తిస్తాం. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో ఇవి ఉంటాయి లక్షణాలు. అంగన్వాడీ సెంటర్లలో మనము దీన్ని ఆశలు గాని అంగన్వాడీ టీచర్లు గాని ఈ జబ్బ కొలత తీసుకుంటారు. ఆ జబ్బ కొలత తీసుకున్నప్పుడు ఆ జబ్బ కొలతలో 11.5 సెంటీమీటర్ల కంటే తక్కువ వస్తే వాళ్ళని మనము అతి తీవ్ర పోషణ లోపానికి గురైనట్లుగా మనం గుర్తిస్తాం.
1: అంటే జబ్బ
2: చుట్టుకొలత 11.5 కంటే తక్కువ ఉండొద్దు.
1: అంటే సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలకైతే ఎంత ఉంటది ఈ కొలత?
2: 11.5 నుండి పైన ఉంటది. అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలకి పునరావాస కేంద్రానికి పంపిస్తాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దానికి అక్కడ ఏం జరుగుతుంది అంటే అది 15 రోజులు మన డాక్టర్ గారి పర్యవేక్షణలో పోషకాహారాన్ని అందిస్తూ బరువు పెరిగేలాగా చూస్తారు. ఈ సంబంధానికి ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటది వాళ్ళకి కాబట్టి అక్కడ పిల్లల డాక్టర్ కూడా ఉంటారు కాబట్టి ప్రతిరోజు పిల్లల డాక్టర్ సేవలు కూడా అందించబడతాయి అక్కడ. ప్రతిరోజు తల్లి కూలి పనికి పోకుండా తను వచ్చే మరి బిడ్డతోటే ఉంటుంది కాబట్టి తనకు కూడా రోజుకి 150 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కేంద్రం నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అంటే ఎన్ఆర్సీ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత గ్రామ స్థాయిలో కూడా మన ఆశలు, అంగన్వాడీ టీచర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాళ్ళకి సేవలు అందిస్తారు.
1: ఏ రకమైన సేవలు అందిస్తారు?
2: అవి అదే ప్రతి డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళకి ప్రతి వాళ్ళ విజిట్ లో వెళ్ళినప్పుడు మరి బిడ్డ మరి మనం మళ్ళీ ఆహారం తీసుకుంటుందా లేదా అనేది ఇప్పుడైతే ఇంతకు ముందు అయితే మనం ఎలా ఏ రకంగా అయితే వాళ్ళు చూసారో ఆ పాయింట్స్ ని చూసుకుంటా ఉంటారు. అలానే వాళ్ళు ఒకవేళ కనుక ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంటే మళ్ళీ ప్రతి 15 రోజులకి మళ్ళీ ఎన్ఆర్సీకి పంపిస్తారు. మళ్ళీ ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ ఉందనేది అక్కడ తెలుస్తుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి అట్లా 3 సార్లు పంపిస్తారు.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ పోషక లోపాలు తక్కువ అదే తక్కువ బరువు ఉన్న పిల్లల విషయంలోకి వస్తే వాళ్లకు ఈ రోగ నిరోధక టీకాలు వేయించొచ్చా? వేయిస్తే ఏ రకమైన టీకాలు ఏ సమయాల్లో వేయించాల్సి ఉంటుంది?
2: ఇప్పుడు పోషకాహార లోపం తీవ్ర పోషకాహార లోపానికి గురైన పిల్లలకి మాత్రం మనము ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వకూడదు. మరి తిరిగి వాళ్ళు ఆరోగ్యవంతంగా అయినప్పుడు మాత్రమే మనము టీకాలని స్టార్ట్ చేయొచ్చు. కొంత పోషకాహారం మాధ్యమ కొంచెం పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి మనము ఇవ్వవచ్చు. అతి తీవ్రమైన వాళ్ళకి మాత్రం మనము కొంత గ్యాప్ ఇవ్వడమే మంచిది.
1: పిల్లల ఎదుగుదల క్రమాన్ని పర్యవేక్షించేది తల్లి కాబట్టి ఈ పిల్లల పెరుగుదల అనే విషయంలో తల్లి పాత్ర కీలకం కాబట్టి ఈ పోషక లోపాలని సరైన సమయంలో గుర్తించి వాటిని నివారించి బిడ్డల ఎదుగుదలకు సత్వరం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

0: అవసరమైన ఈ జాగ్రత్తల్ని సలహాల్ని అట్లాగే పోషక లోపాలని గుర్తించడం ఎలా, తర్వాత వాటిని ఎలా సవరించుకోవాలి అన్న దాని గురించి మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకు నమస్కారం.
1: ధన్యవాదాలండి.
2: పిల్లల్లో పోషక లోపాన్ని గుర్తించడం ఎలా, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో కె లెనిన్ పెట్టిన ముచ్చట అది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పపువ్వు లడ్డూలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇప్పపువ్వు లడ్డూలు తిన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడచ్చంటుంటారు డాక్టర్లు. ఇప్పపువ్వు లడ్డూలు ఆదిలాబాద్ జిల్లాలో చాలా విరివిగా దొరుకుతుంటుంటాయి. ఈ లడ్డూల ప్రత్యేకత ఇప్పుడు ఏకంగా రాష్ట్ర అంతటా కాకుండా రాష్ట్రాల్ని దాటేసి నరేంద్ర మోదీ మాటల్లో కూడా మనికి మాత్రలో కూడా ఇప్పపు లడ్డుల గురించి ప్రసంగించడం జరిగింది. అంటే ఇప్పపు లడ్డులో చాలా పోషకాలు ఉన్నట్టుగానే గుర్తించవచ్చు కదా, కాబట్టి తప్పనిసరిగా ఇప్పపు లడ్డులను ముఖ్యంగా పిల్లలకు రక్తహీనత సమస్య ఉన్నటువంటి వాళ్లకు తినిపించాలి. ఇప్పపు లడ్డుల తయారీ యూనిట్ గురించి నార్నూర్ మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌసల్యాబాయితో గంగామణి పెట్టిన ముచ్చట విందాం.
3: ఇది ఇప్ప పువ్వు రాలే కాలం. గోండుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలం. పొద్దుగల పూట అడవిలో నడుస్తుంటే పాదాలకు మెత్తని పువ్వులు దాక్తుంటాయి. తల పైకెత్తి చూస్తుంటే దట్టంగా ఇప్ప పూల చెట్లు గొడుగుల్లే కల్లుకొని రాలిన పువ్వుల కంటిన మట్టిని సుతారంగా దుడిచి జాగ్రత్తగా వెదురు బుట్టలోకి వేస్తుంటారు పిలగన్లు పెద్దలు. అదొక అందమైన దృశ్యం. ఆ పువ్వు అటవీ ప్రాంత ప్రజల బ్రతుకు తెరువు. ఇప్ప చెట్లకు ఒక జీవన చక్రం కూడా ఉంటుంది. ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ దాకా ఆకురాలే కాలం. ఇక ఆ టైంలోనే ఘాటైన పరిమళంతో పువ్వులు వికసిస్తూ ఉంటాయి. మార్చి నుంచి 3 నెలల దాకా పువ్వులు రాలే కాలం. ఇక ఈ ఇప్ప పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు. మరి ఇప్ప పువ్వుతో రకరకాల వంటలు కూడా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇప్ప పువ్వు లడ్డూ తయారీ గురించి మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ఆదివాసీ భీంబాయి సహకార సంఘం అధ్యక్షురాలు కుమ్రం బాగుబాయి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం బాగుబాయి గారు.
4: నమస్కారం మేడం. ఫస్ట్ దివ్య మేడము, విఠలరావు సారు, రాకేష్ రెడ్డి సార్ వచ్చి ఏమన్నాడంటే, అమ్మ మీ దగ్గర మేము ఒక విషయం తెలుసుకునేటందుకు వచ్చినామంటే, ఏ విషయం సార్? మీకన్నా పెద్దగా నేనేమున్నాను నేను అడిగిన. అడిగితే అట్లా కాదమ్మా, మీరు ఆదివాసులు అంటే ఇప్ప పువ్వు ఎలా తినాలి, ఏం చేయాలి, ఎట్లా తయారు చేయాలని మీకు తెలుసు కదా, నీవు కొన్ని సంఘాలు నడిపిస్తున్నావు కాబట్టి నీతో అవుతుందని వచ్చినామమ్మ అంటే, సరే సార్ మరి మేము ఎట్లా చేయాలి అంటే, అట్లా కాదమ్మా నీవు ఒక సంఘం తయారు చేయంటే, ఏ సంఘం తయారు చేయాలి సార్, నా దగ్గర ఆల్రెడీ వెలుగు సంఘాలు ఉన్నాయి, 36 సంఘాలు నడిపిస్తున్నా నా సంఘాలు ఉన్నాయి, అట్లా కాదమ్మా మీ ఆదివాసులు ఉండాలంటే, సరే సార్ మరి చేస్తాని మొత్తం 12 మందిని తయారు చేసి తర్వాత మా పిఓ గారు విఠలరావు సారు, రాకేష్ రెడ్డి సారు యవతమహల్ జిల్లాకు మాకు తీసుకెళ్ళిండి. జలకళ తీసుకెళ్లిన తర్వాత అక్కడ కులాంసు ఉంటారు, కులాంసు మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఎట్లా లడ్డు చేసడము, పల్లిపట్టి చేసడము, జ్యూస్ చేసడము, రకరకాల ఛాయ్ చేసినాము, రకరకాల నేర్పించిండ్రు. నేర్పించిన తర్వాత ఈ లడ్డు చేసడం ఎట్లా అంటే, ఫస్ట్ మళ్ళీ ఏం చేసిండంటే ఎన్ఏఎన్ వాళ్ళ సార్లను తీసుకొచ్చిండ్రు. అంటే ఈ లడ్డు వలన లాభం ఉందా నష్టం ఉందా అని ఎన్ఏఎన్ వాళ్ళ సార్లను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిండంటే, మా లడ్డు 6 నెలలు ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇచ్చిండ్రు. 6 నెలలు ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రెగ్నెంట్ ఉమెన్ మహిళలకు ఫస్ట్ 6 గ్రాముల రక్తం ఉన్న మహిళలకు 8 గ్రాముల రక్తం ఇంప్రూవ్ అయింది వాళ్లకు. 8 గ్రాముల రక్తం ఇంప్రూవ్ అయితే ఇది చాలా మంచిది, ఇది కంపల్సరీ చెయ్యాలి. ఇప్పుడు ఒక చెట్టు పెడుతున్నాం, చెట్టు కాయాలంటే కొన్ని టైం పడుతుందమ్మా.
5: ఈ కాలంలో ఆస్తులు అంతస్తులు ఉద్యోగాల మీద కంటే ఆరోగ్యం మీదనే ప్రతి ఒక్కరు దృష్టి పెడుతున్నారు. అందుకే బలమైన తిండి తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో పండ్లు చిరుధాన్యాలతో పాటు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్న లడ్డు ఇప్ప పువ్వు లడ్డు. ఎన్నో పోషకాలు ఉన్న ఈ ఇప్ప పువ్వు లడ్డు తయారీ నిర్వహణ గురించి ఈరోజు నాన్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌసల్య భాయ్తో ముచ్చటింటారు. వీతో ముచ్చట పెడతారు జీ కంగామణి.
6: నా పేరు ఆత్రం కౌసల్య, మా ఊరు ఖైర్దాట్వా నార్నూర్ మండలం. మా కుటుంబంలో నాకు నేను 4 పిల్లలు ఉన్నారు.

మా మొగుడు ఏమో వ్యవసాయం చేస్తారు, నేను కూడా అతనితో పాటు వ్యవసాయం చేస్తున్నా. ఆ వ్యవసాయం చేస్తూ అతనేమో డిగ్రీ చదువుకున్నారు మేడం, నేను ఇంటర్ మళ్ళా ఏఎన్ఎం కూడా ట్రైనింగ్ నేర్చుకున్నా మేడం. ఏఎన్ఎం ట్రైనింగ్ నేర్చుకుని జాబ్స్ కోసం కూడా చూసిన. ఒక సంవత్సరం ఏమో ఇక్కడ 2004లో మినీ గురుకులం లోకరీలు కూడా 4 మంత్ ఏఎన్ఎం గా పనిచేసిన మేడం. వేసవకాలం సెలవులు వచ్చినాయి, సెలవులు వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిన. ఇక ఐటీడీఏ నుంచి రాసుకుని తేలేము, ఇక డైరెక్ట్ 4 మంత్స్ ఇక దగ్గర ఉన్నాయని మేము జాయిన్ అయినాం. తీసుకున్నారు సర్టిఫికెట్ తోనే, కానీ నేను 2-3 సార్లు ఐటీడీఏకి పోతే ఎక్కడైనా వేకెంట్ ఉంటే ఇవ్వండి సార్, నేను ఏఎన్ఎం చదువుకున్నా. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక ఏం ఉపాధి లేక మేము వ్యవసాయం చేస్తూనే ఉన్నాం మేడం. అమ్మ కూడా మేము, మాకు 2 ఎకర్ల భూమి ఉన్నది, ఆ 2 ఎకర్లోనే 2 బ్యాగులే పడుతుంది పత్తి, దాంతో వ్యవసాయం చేస్తున్నాం. మళ్ళా కవలతోటి వేరే వాళ్ళే పడతాము జొన్నలు వరలు ఇవి వేయడానికి. ఆ వ్యవసాయం చేస్తూనే మళ్ళీ ఇక పేసా మొబిలైజర్ అంటారు, పీసా చట్టం కింద. పేసా అంటే గ్రామ పంచాయతీ కింద పనిచేయలే, గ్రామ పంచాయతీ కింద ఏమో నేను పేసా మొబిలైజర్ గా పనిచేస్తున్నా ఇప్పుడు. అయితే అక్కడ జీపీలో ఏమైనా వర్క్ ఉన్నాయి ఉంటే ఇట్లా చెప్తాం. ఇక ఇప్పుడు ఇప్పటికాలం కొంచెం వింటారు, అప్పటి కాలంలో మన ఊర్లో అమ్మాయిలు గాని ఎవరైనా గాని ఇట్లా అంగన్వాడీ సెంటర్లో గాని ఇంజక్షన్ గాని టీట్లు గాని ఇవ్వటానికి అసలు ముందుకు రాకపోతుంటది. అంటే ఇంజక్షన్ ఇస్తేమో వాపు వస్తుంది, జ్వరం వస్తుంది, మా పిల్లలు పండుకోరు, నిద్రపోరు, బాగా ఏడుస్తారు, మేము వెయ్యము అని అట్లా అనవాడుతుంది. అయితే అలా కాదమ్మా, ఇంజక్షన్ ఇస్తే మంచిగా ఉంటది, రోగాలు రావు అని ఇట్లా మోటివేషన్ చేస్తే ఇప్పుడు మంచిగానే వ్యాక్సిన్ నెలకు ఉంటే నెలకు ఒకసారి వ్యాక్సిన్ ఉంటది. గర్భిణీలకు చిన్నపిల్లలకు ఆ వ్యాక్సిన్లు ఏమో తీసుకుంటున్నారు మేడం. మళ్ళీ అట్లాగే ఇప్పుడైతే మస్తాయిగా ఫారెస్ట్ పట్టల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఐటీడీ నుంచి ఇట్లా చెప్తామే, డెత్ అయిన వాళ్ళు ఫారెస్ట్ పట్టల గురించి ఎంత మెంబర్స్ ఉన్నారమ్మా, ఇట్లా పట్టలు అవుతున్నాయా లేదా అని ఇట్లా చెప్తారు. అయితే మీరు ఇలా చెయ్యండి, వాళ్ళకు మోటివేషన్ చేసి చెప్పండి, వాళ్ళ డెత్ డిపెండెంట్ అవన్నీ తీపియండి అని చెప్తారు మేడం. చెప్తే వాళ్ళతోటి చేపించినాము, ఇంకా చేపిస్తే మండల ఎమరో ఆఫీస్ కి ఇయ్యాలి మేడం. అవి ఆల్రెడీ ఇస్తున్నారు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమో ముందుకొచ్చి అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళందరు కలిసి సంతకం చేయాలి నోటరీ రాసి ఒకటి, అప్పుడే వాళ్ళకు పట్టలు అవుతాయి కదా. దీంట్లో ఆగి ఉన్నది అన్నట్టు 6 డెత్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫారెస్ట్ పట్టలు కావాలంటే. దాంట్లో ఏమే ఆడపిల్లలు ఎక్కడెక్కడో ఇచ్చిండ్రు, అన్నదమ్ములు అంటే ఒక జాగలు ఉన్నారు, ఆడపిల్లలు ఒక్కటి రాగా ఒక్కటి వస్తలేదు. దాని వల్ల ఏమరో సరే ఏమంటారంటే అందరు ఒకేసారి వస్తే ఒకసారి సంతకం పెడతారు, చూస్తారు మరి నిజంగానే వీళ్ళ అన్నదమ్ములకు నమ్మకం ఉంది, వీళ్ళనే భూమి ఇస్తారు మాకు అవసరం లేదని అని అనుకుంటారు. వాళ్ళ రావట్లేరు, ఇది అయితలేదండి, దీంట్లో వచ్చి ఆగినాయి ఫారెస్ట్ పట్టలు. మళ్ళా అట్లాగే ఏమో అది చేస్తూ మళ్ళా జనవరి 1 మళ్ళా ఇట్లానే గ్రూప్స్ మహిళా సంఘంలో ఉంటాం కదా మేడం, అట్లా సీసీ సారు మన ఏఓ సారు వీళ్ళేమో అమ్మా ఇట్లా ఫండ్స్ ఉంటాయి, ఇట్లా చేస్తే మంచిగా ఉంటాయి మహిళా సంఘం నుంచి ఇట్లా మనకు ఏపీఎం సార్లు ఇట్లా చెప్తూ ఉంటారు, మీరేమైనా చేయగలుగుతారా ఇట్లా చేసి ఆడపిల్లలు కదా చేసి ఇట్లా చేస్తే బాగుంటది అని మన విఓ సార్ ఉంటారు కదా బుక్ కీపర్, ఆ సార్ ఏమో తులసిరామని మహిళా సంఘంలో గ్రూప్ ఏర్పాటు చేసిండు, ఎవరెవరు చేయగలుగుతారా ఇట్లా పేరున అడిగిండు గ్రూప్ ముందు. అయితే నేను చేస్తామని ఇట్లా ముందుకొచ్చి మేము ఇంత ముందు లిస్ట్ చేసేటప్పుడు 50 మంది దాకా వచ్చినా మేడం. అంటే మేడం ఇది ఇప్ప పువ్వుకు బాగా ఒక గ్లూకోజ్ అంత పవర్ ఉన్నది అట మేడం. ఈ ఇప్ప పువ్వు తింటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే రక్తహీనత వాళ్ళకైతే చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది, చాలా తీసుకుంటున్నారు మేడం. మళ్ళీ ఇప్ప పూలు తింటే మంచిగా అని మా కలెక్టర్ సార్ కూడా అన్నారు. అయితే ఇలా మీ పల్లెటూర్లలో ఇప్ప పూలు దొరుకుతుంది కదా, మీ పల్లెటూర్లలో ఇలా చేస్తారు ఆడవాళ్ళను చెప్పాలి అని ఇలా చెప్తే మేము అంటే ఇప్ప పూలు అంటే మాకు దొరుకుతుంది, చుట్టుపక్కల కూడా తీసుకోవచ్చు, కొన్ని మేము కూడా జమ చేసినాం ఈ సారి అయితే 2-3 క్వింటల్ దాకా. మళ్ళీ ఏమో స్టార్క్ పెట్టాలి ఇక స్కూళ్లలో కూడా ఇప్పుడు మేము ఇస్తున్నాం మేడం, మీ కేజీబీ హాస్టల్లలో కూడా స్టాండర్డ్ పట్టినాం ఇస్తున్నాము. మళ్ళీ అట్లనే మా దగ్గర నుంచి వచ్చి కూడా అక్కడికి వెళ్ళి మంచిగా తీసుకెళ్తున్నారు, ఇది తింటే మంచిగా హెల్తీగా ఉంటారు అని ఇలా చెప్పడం జరుగుతుంది మేడం. అయితే చాలా పోతున్నాయి దీంట్లో ఏమో ఇప్ప పువ్వుల్లో, ఇప్ప పువ్వు పల్లీలు నువ్వులు కాజు మన్నుక బాదం
బెల్లం చక్కెర ఇవన్నీ వేసి ఏమో పానకం పట్టి వీటిని గ్యాండర్ పట్టి మంచిగా

0: చేతుల్లో ఇన్ని రోజులైతే చేతుల్లోనే చేస్తుంటుంది. నిన్నటి నుంచి కలెక్టర్ సార్ వచ్చి ఏమో 6 లక్షల మిషన్ ఇచ్చిండ్రు మేడం. ఆ మిషన్ తోటి ఇక నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము. నేను ఇనాగ్రేషన్ చేసి పప్పులు తయారు చేస్తున్నాము.
1: ఎంతమంది పని చేస్తారు ఈ తయారీలో మీరు?
0: అంటే 10 మంది మేడం. ఇప్పుడు 12 మంది ఉండే, 12 మంది అంటే ఇద్దరు ఏమో డిస్కౌంట్ అయ్యిండ్రు. ఇప్పుడు రెగ్యులర్ గా 10 మంది అయితే చేస్తున్నాము.
1: మీరు చేసే వ్యాపారం అనేది కొత్తది అంటే
0: కొత్తది,
1: జనాలకు మాత్రమే తెలిసిన ఈ ఇప్పపు అందరికి పరిచయం చేయడానికి ముందడుగు వేశారు కదా. మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీ అనుభవం అనేది? మొదలు పెట్టినప్పుడు ఎన్ని చేశారు, అమ్మకం అనేది ఎలా ఉంది, అప్పుడు మీకు నమ్మకం అనిపించింది అంటే మేము ఈ పని మొదలు పెట్టాం కానీ ఎలా అవుతుంది అనే ఆలోచన కూడా ఉంటది కదా?
0: అంటే మేము ఇట్లా చేస్తాము, చేద్దాం ముందుకు వచ్చినాం కానీ చేస్తే ఎట్లా అమ్మకం పోతుందా లేదా అని ఇట్లా మాకు కూడా నమ్మకం ఉండే మేడం. అయితే ఈ టెస్ట్ వల్ల ఫస్ట్ జనవరి 26 నాడు మన ఊర్లోనే మన సెక్రటరీ మేడం మండల సమయకర్తలో మళ్ళా స్కూల్ టీచర్ తీసుకెళ్లిండు మేడం. టెస్ట్ బాగుంది, మంచిగా ఉంది అన్నసరికి మాకు ఇంకా ఉచ్ఛ్వాసం వచ్చింది అన్నట్టు. అరే టెస్ట్ మంచిగా ఉందిరా, ఇంకా చేద్దాము, ఇంకా చేద్దామంటే ఇట్లానే వచ్చు 1 కిలో 2 కిలో. మళ్ళా పెద్ద పెద్ద దేవుళ్ళు ఉన్నాయి మన ఊరికి, అక్కడ దేవుడికి వస్తారు ఎండాకాలంలో మహారాష్ట్ర నుంచి గాని ఎక్కడెక్కడో వచ్చే వాళ్ళు కూడా 1 పావు కిలో 1 కిలో. టెస్ట్ ఒక టెస్ట్ కూడా ఒక ఇట్లా బాగా మందస్తికి పోతపోయి మన టెస్ట్ ఉంటేనే కదా మన గిరాకీ వచ్చేది అని 1 కిలో పోతపోయి కానీ ఒక సింపుల్ ఇస్తుండే
1: మేడం.
0: రుచి తెలుసుకోవడానికి ఒక బాక్స్ పక్కన పెడుతుండే, ఒక్కొక్క లడ్డునే ఇస్తుండే, కొంచెం అనేది లేదు. అట్లా టెస్ట్ బాగుంది అనబడితే మళ్ళా తీసుకుంటుండే మేడం. అట్లా తీసుకుని మంచిగానే దూరం దూరం ఇక హైదరాబాద్ వరంగల్ ఇట్లా కూడా పోతున్నాయి మేడం. అంటే ఇప్పుడుకైతే హైదరాబాద్ సెక్రటరీ క్యాంటీన్ లో అయిపోయిన తర్వాత 2 రోజులు ఇట్లా ఫోన్ చేస్తారు, అక్కడికి 10 కేజీలు పంపుతున్నాము. మళ్ళీ ఇక్కడ డిపిలో 10 కేజీలు ఇక్కడ కూడా పెడుతున్నాం మేడం. మళ్ళీ ఇట్లానే పరిచయమైన వాళ్ళకు సార్లు ఇక పక్క పక్క విలేజ్ లో ఇక గర్భిణీ స్త్రీలు వీళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు కూడా వచ్చి తింటే బాగుంటది. ఇక ముసలమ్మ వాళ్ళు కాళ్ళు చేతులు నొచ్చేవాళ్ళు అన్నం ఏ ఈ లడ్డూలు తింటే అన్నం బాగా తినబడుతుంది మేము వస్తాం కొంటామని వచ్చి తీసుకొని పోతున్నారు మేడం.
1: షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా, పర్మిషన్ ఉందా?
0: తినచ్చు, అంత షుగర్ వేయట్లేము కానీ గట్టే కావాలని కొంచెం అయినా షుగర్ వేస్తేనే లడ్డు గట్టిగా వస్తుంది. ఒట్టి వేళ్ళమంటే మెత్త మెత్తగా వస్తుంది, మళ్ళీ డబ్బల్లో అణుక్కుంటది. షుగర్ లేకుండా తినాలంటే ఖర్జూరం తోటి ఒక రకం ఉంది మేడం, దాంట్లో ఇప్ప పూలు వేస్తాము, నువ్వులు పల్లీలు వేయట్లేము, ఖర్జూరము, ఇప్ప పువ్వు, కిస్మిస్, కాజు, బాదం, బెల్లం దీంట్లో పానకం చేసి అది ఒక రకం. షుగర్ లేని వాళ్ళకు అది కూడా చేయొచ్చు మేడం, అది కూడా అది ఎక్కువ తీసుకోరు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎవరు పెద్దది అదే లడ్డు అవి ఆర్డర్లు వస్తే ఇట్లా చెప్తే మాకు షుగర్ ఉందమ్మా మేము ఇవి తిన్నాం వేరే తింటామంటే అట్లా సప్రైజ్ చేసి పెడతాం మేడం. ఇవి అయితే ప్రస్తుతానికి ఎక్కువ పోతున్నాయి, ఇవి అయితే చేసి
1: పెడుతున్నాం.
0: ఇప్ప పూలడ్డు 400 రూపాయలు కిలో ఇస్తున్నాం.
1: మీరు ఇప్ప పూలు కొనడము అందులో అన్ని కలపడం ఖర్చు ఎంత వస్తుంది?
0: అంటే ఇప్పటికైతే 1 కిలో తయారు చేయాలంటే 250 అవుతుంది మేడం. అయితే దానికి వెళ్ళి మాకు 170-180 రూపాయలు లాభం వస్తుంది.
1: చేసిన దానికి రాబడి అనేది మంచిగా ఉందా, అంటే మీకు లాభసాటిగా ఉందా, ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది?
0: ఇంకా కొంచెం ఉంటేనే బాగుంటది మేడం, అంటే కొంచెం కష్టం అవుతుంది. ధర కొంచెం తక్కువే అయింది, ఎందుకంటే ఇన్ని రోజులు అయితే చేతులు కష్టమైందే. ఇక మిషన్ వచ్చింది కానీ ఆ మిషన్ కూడా కొంచెం చూస్తే తెలుస్తుంది లడ్డు పార్సల్ అయితేనే అక్కడ మిషన్ కెళ్ళి. కానీ
1: ఇప్పుడు ఇప్పపు లడ్డు అంటే చాలా ఫేమస్
0: అయిపోయింది
1: ఈ మధ్య కాలంలో, బాగా ఫేమస్ అయిపోయింది. మీరు మొదలు పెట్టినప్పుడు ఇంతగానం
0: లేకుండా మేడం,
1: ఇప్పుడు పేరు బాగా వచ్చింది కదా, అంటే ఇంకా హోప్స్ ఏమన్నా ఉన్నాయా ఇంకా ఎక్కువగా?
0: ఇంకా ఎక్కువగా ఇలానే చేసుకోవాలి, మంచిగా పేరు రావాలి, మంచిగా ఇంకా మా లడ్డు కూడా ఇంకా రేట్ కావాలి మేడం. కొంచెం రేట్ లో తక్కువనే పడుతుంది, ఎందుకంటే రేట్స్ అవి కిస్మి కాజు బాదం రేట్ ఎక్కువ ఉంది కదా మేడం. ఇది ఏమైందంటే మేమంటే అక్కడ మా ఊరికైతే 500 కేజీ ఇస్తున్నాం, ఇక్కడ ఎడిఆర్ డిపో గాని ఇక్కడ మాకు చెప్పిన ముందు సార్లు ఉంటారు కదా, 400 కి 400 కి చెప్పడం వల్ల మేము ఇక్కడ కూడా దుకాణంలో కూడా 400 కి ఇస్తున్నాం. లేకుంటే మా అసలు రేటు 500 పెట్టినాం.
1: మీరు ఇప్పుడు చేసిన ఇప్పపు లడ్డు అనేది ఎన్ని రోజులు?
0: 30 రోజులు ఉంటది మేడం, 30 రోజుల వాళ్ళకు. ఖర్జూరం అంటే 3 నెలలు ఉంటది మేడం, ఖర్జూరం తోటి చేసింది అది షుగర్ ఉన్న వాళ్ళకి.
1: మీతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు, మీరు చేస్తున్నారు, మొత్తానికి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఉపాధి వల్ల?
0: అంటే మంచిగానే మేడం.

0: ఏం లేదు, మంచిగా బ్యాలెన్స్ వస్తుంది, మంచిగా అవుతుంది. ఇంకా మనం ఇట్లా
1: వేరే వాళ్ళు మహిళలు చెయ్యొచ్చా ఈ పని? నేను కూడా చెయ్యాలి అనుకునే వాళ్ళు
0: చెయ్యొచ్చు మేడం, కానీ ముందుకు రావాలి కదా, చెయ్యొచ్చు. అట్లా ఏం లేదు,
1: అంటే ఇది చేయడం వల్ల రాబడి ఉంటుందా మహిళలకు?
0: అవును మేడం, చాలా స్కీమ్స్ లో ఉంటాయి, చాలా చెప్తూ ఉంటారు సార్. మిషన్ ట్రైనింగ్ ఉంటది సిసి సార్లు, ఇంకా ఏమైనా అగరబత్తి చేసే అవకాశాలు ఉంటాయి. అవి మనం ముందుకు వస్తే ఇక కొత్త కొత్తగా ఏదైనా కష్టమే అనిపిస్తుంది. ఇక చేస్తూ చేస్తూనే రాబడి తెలిసిపోతుంది కదా మేడం. ఇప్పుడు ఇప్పు చేసి ఇక 7 మంత్ అవుతున్నాం, ఇక 4-5 నెలలు అయితే ఏం మాకు తెలకపోతుండే. ఇప్పుడైతే అమ్మకం పోతుంది, మళ్ళీ అక్కడ అడుగులు ఇక్కడ అడుగులు టేస్టులు చూసి, అంటే ఇక మనకు కూడా ఇంకా మా లడ్డు మంచిగుందట, ఆడ అడుగుతున్నారు ఈడ అడుగుతున్నారని ఇట్లా తయారు చేసి పార్సల్ చేస్తున్నాం. బాగుంది మేడం.
2: ఇప్ప పువ్వు లడ్డుల తయారీ యూనిట్ గురించి నార్నూరు మండలం ఖైర్దాట్వా గ్రామానికి చెందిన గిరిజన స్వయం సహాయక సంఘం సభ్యురాలు ఆత్రం కౌశల్యబాయితో గంగామణి పెట్టిన ముచ్చట అది. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా విన్న తర్వాత లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కామెంట్ కూడా చేయవచ్చు.

0: सट्टेबाजी रोकने के लिए चीनी के भंडारण की सीमा 4000 से घटाकर 2000 क्विंटल कर दी है। ये नई सीमा 15 सितंबर से 30 नवंबर तक लागू रहेगी। अब कोई भी व्यापारी स्टॉक मिलने के 30 दिनों से अधिक समय तक तय सीमा से अधिक चीनी अपने पास नहीं रख सकेगा। वहीं सरकार ने कांदा एक्सप्रेस मालगाड़ियों और ट्रकों के जरिए देश के प्रमुख शहरों में 2500 मीट्रिक टन से अधिक प्याज की सुनियोजित आपूर्ति की जा रही है। महाराष्ट्र सरकार ने नशा मुक्त भारत अभियान के अंतर्गत वर्ष 2029 तक राज्य को मादक पदार्थ मुक्त बनाने के लिए एक व्यापक नीति को मंजूरी दी है। मुंबई में मंत्रिमंडल की बैठक में मादक पदार्थों के खिलाफ सभी विभागों के समन्वय से कड़ी कार्रवाई करने का फैसला लिया गया। भारतीय जनसंचार संस्थान ने भारतीय सूचना सेवा के अधिकारियों को पहली बार स्नातकोत्तर उपाधि प्रदान कर एक ऐतिहासिक उपलब्धि हासिल की है। इन अधिकारियों को लोक संचार और शासन में एमए की डिग्री दी गई है। सूचना और प्रसारण मंत्रालय में सचिव चंचल कुमार ने कहा कि जनसंचार शासन का एक अभिन्न अंग है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట కార్యక్రమాలు విందాం. ఈ సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నరసయ్య బృందం పాడిన శబరిమాత భజనలు, తర్వాత జైనత్ మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్దాస్ బృందం పాడిన లక్ష్మీనారాయణ స్వామి భజనలు వింటారు. కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రైతులతో ముచ్చట్లుంటాయి. ఇరటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ప్రయోజనాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో గంగామణి పెట్టిన ముచ్చట, తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ సోలంకితో లెనిని పెట్టిన ముచ్చటుంటుంది. నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 67వ భాగం. శామయ గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లు 9:45. మన పురాణాలు కార్యక్రమంలో 10:00 ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 5వ భాగం. మధురిమ 10:30. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన చిన్నపిల్లల్లో అంటి వ్యాధులు ఎందుకు వస్తుంటాయి, డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చటుంటుంది. తర్వాత భేటీ శీర్షికన పోషకాహారం పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చటుంటుంది. ఆ తర్వాత తెలుగు కవితోద్యమ కవి జ్వాలాముఖి డాక్టర్ ఉదారి నారాయణ ప్రసంగం వింటారు. 8:30 నవలతో కార్యక్రమం పునఃప్రసారం. 8:45 నుంచి 10:00 దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి మనిషిని మార్చేది ఎవరు, ఈ కథ వింటారు. తర్వాత పెద్దల మాట కథల సంపుటి నుండి మూక్తి కథ వింటారు. గిరిపదం కార్యక్రమంలో 6:20 ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్సి జగ్గిబాయి బృందం పాడిన గురునానక్ సింగ్ పాటలు, తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ చంద్రకళా బృందం పాడినటువంటి టీజ్ పాటలు వింటారు. ఇల్లు యోసం కార్యక్రమంలో పశువులలో దానా ప్రాముఖ్యత విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. తర్వాత

సమగ్ర సస్య రక్షణలో ఎరలు ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయాధికారిణి సంధ్యారాణితో ముచ్చటుంటుంది. నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం రాత్రి 9:30. చెవికింపు లలితవాద్య సంగీతంలో పాల్ మోరియట్ స్వరరచనలు వింటారు. 9:45 మావా కార్యక్రమంలో రాత్రి 10:00 గుడిహత్తులూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకూల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 9వ భాగం. 10:30 మధురిమ. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
5: ఆర్బిఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: మై బ్యాంక్ ఇస్ ఆల్వేస్ విత్ మీ. బై ద టైమ్ ఐ వేక్ అప్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ కేర్ ఆఫ్ మై డిపాజిట్స్. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
8: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened, of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించేందుకు న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర పార్టీ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ ఎంపీ లాడ్స్ నిధుల్లో 94% సమర్థవంతంగా ఖర్చయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్లతో సమావేశమవుతారు. మెట్రో రైలు విస్తరణ, మామ్నూర్ విమానాశ్రయం, రక్షణ రంగానికి సంబంధించిన భాగస్వామ్యాలతో సహా రాష్ట్రానికి చెందిన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రతిపాదన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్, నార్త్ ఈస్టర్న్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇక్కడ తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్ట్ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విద్య, క్రీడల్లో శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర సీనియర్ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెరవేర్చని ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధులను సందర్శించకుండా నిరోధించే బదులు పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం

స్పష్టం చేశారు. ఎంపవర్డ్ ఇండియా చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండిస్తూ, తమ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ లాట్స్ నిధులను సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ లాట్స్ నివేదిక గణాంకాలను వెల్లడిస్తూ, కేటాయించిన 17.50 కోట్లలో 94% నిధులు మంజూరై వివిధ అభివృద్ది పనులకు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఎంపీలు సీఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు గవర్నర్ దంపతులకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూముల రీసర్వే పనులను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న భూముల రీసర్వే పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలు, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి 5 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతోందని, ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనను నిరసిస్తూ మార్పు తప్పనిసరి అన్న నినాదంతో ఢిల్లీలో సిపిఐ ఆందోళనలు చేపడుతుందన్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గృహ నిర్బంధాన్ని, నల్గొండలో దాడికి గురైన పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్తున్న ఇతర నాయకుల ముందస్తు అరెస్టును తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్షాల నిరసనలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని రామచంద్రరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిజిస్ట్రేషన్లు, కన్సల్టేషన్లు సజావుగా సాగుతున్నాయని, ప్రజలు ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, లభ్యమయ్యే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలోని బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో ఫోన్లో సంభాషించారు. పార్టీ కార్యాలయంపై దాడితో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడుల పరిణామాలను రామచంద్రరావు వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. అసెంబ్లీకి కేసీఆర్ తరచుగా గైర్హాజరవ్వడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, రెసిడెన్షియల్ విద్య వంటి పథకాలపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగి శంకర్రెడ్డి భార్య బోడా స్వాతికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1 కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. శంకర్రెడ్డి అక్టోబర్ 2025 విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరణించారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని 30 ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు అక్టోబర్ 4 నిర్వహించనున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి రేవంత్

0: రెడ్డి అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని, ప్రజానిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మేరీ బ్యాంక్ హమేషా మేరే సాథ్ చల్తీ హై. సుబహ ఉఠతీ హూ తో పైసే జమా కర్ ఆతీ హై, కస్టమర్ జ్యాదా హో జాతే హై తో పూరా గల్లా సంభాల్ లేతీ హై, ఆధీ రాత్ కో భీ ఉఠా కే బతాతీ హై కి మేడమ్ లక్ష్మీ ఫల్ భండార్ కా పేమెంట్ ఆ గయా హై, జన్ధన్ బ్యాంక్ ఖాతా క్యా మిలా, ముఝే తో ఉంగలియో కే ఛోర్ పర్ బీమా, పెన్షన్, డీబీటీ సారీ బ్యాంకింగ్ సువిధాయే మిల్ గయీ హై.
7: 12 साल में 59 करोड़ जनधन खाते खुले, जिसमें 56% खाते तो सिर्फ महिलाओं के हैं. पीएम जनधन योजना के 12 साल, ज्यादा बचत, ज्यादा काम.
8: आकाशवाणी आदिलाबाद 100.2 एफएम मनसु निंडा पल्ले पदालु कार्यक्रमंलो తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నరసయ్య బృందం పాడిన శబరిమాత భజనలు, ఇంకా జైనత మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్దాస్ బృందం పాడినటువంటి లక్ష్మీనారాయణ స్వామి భజనలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
9: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో, అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
10: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
11: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
10: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
12: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
13: ముఖాన మొటిమల,
14: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: శబరిమాత ఆశ్రమానికి ఘనమైన చరిత్ర ఉంది. శబరిమాత కూడా చాలా ఘనమైన చరిత్ర ఉందని చెప్పవచ్చు. సచ్చిదానంద స్వరూపిణిగా, రామభక్త పారాయణి రాలిగా జీవించిన కాలంలో లక్షలాది మంది భక్తులకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు సద్గురు శ్రీ శబరిమాతాజీ అమ్మగారు. తన 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు వివాహం చేస్తానంటే నాకు పెళ్లి వద్దు, నేను రామునికి, రాముడే తన పతి అని భావించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి రాముని పాటలు పాడుతూ రాముని భజనలు చేసుకుంటూ అలా భక్తురాలిగా కొనసాగింది. ఆమె యొక్క మహిమల్ని చూస్తూ చాలామంది శబరిమాతకే భక్తురాలిగా మారిపోయారు. ఇప్పుడు విందాం తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నరసయ్య బృందం పాడినటువంటి శబరిమాత భజనలు.
15: శబరిమాత భజన మండలి, నేను గోనెల నరసయ్య, గ్రామం రుయ్యాడి, మండల తలమడుగు, జిల్లా ఆదిలాబాదు, ఎల్మ గంగరెడ్డి తాళం, నూనెవార్ మాధవ్ టబ్లా, లవంగాల నరసయ్య హార్మోని పాడేవారు, దాసరి గంగన్న, నిమ్మల గజానంద్, బొంకంటి ఆశన్నా,

శబరమ్మ నీకిదే వందనం. దీని యొక్క అర్థం ఏమంటే మా జన్మంతా నీకు రుణపడి ఉంటాము, నీ సేవ చేస్తాము, మరియు 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చినందుకు నీ సేవ చేస్తామని దీని యొక్క అర్థము, దీని భావం.

0: ఈ సాయంత్రం మేడం బాబుకు కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ప్రయోజనాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చటుంటుంది. తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తి కంది పంటల సాగు అనుభవాల గురించి నేరేడుగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ సొలంకితో లినిని పెట్టిన ముచ్చటుంటుంది. పల్లె పదాలు కార్యక్రమంలో శబరిమాత భజనల్లో ఇప్పుడు మరిన్ని విందాం.
1: ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వచ్చినాం కాబట్టి

తనమన ధనములు అర్పించగా తనదే మున్నదే ఓ మనస. అంటే మన తనువు మనస్సు ఈ గురువుకు అర్పించినట్టయితే తనదేముండదు. అంటే ఒక ముంత తీసుకొని పోయితే, కాలి ముంత తీసుకొని పోయితే అందులో సల్ల నింపుకొని ఇస్తారు. కాబట్టి మనము ఇవన్నీ వదిలి కామ క్రోధ లోభ మోహ మదములు ఈర్చ అసూయం డంపం అహంకారం ఇవన్నీ వదిలి గురుదేవరికి ఎవరైతే పోతారో అప్పుడు ఆ గురువు ఇచ్చిన 5 అక్షరాలతోటి ముక్తి పొందుతారు. ఈ పాట యొక్క అర్థం.

0: సమీపంలో తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన గోనెల నర్సయ్య బృందం పాడిన శబరిమాత భజనలు విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండవచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
6: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
5: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
6: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
5: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
6: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
5: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
6: ఈ ప్రకటన జారీ చేసిన వారు
5: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ గ్రామంలో లక్ష్మీనారాయణ స్వామి మందిరం ఉంది. ప్రకృతి సిద్ధంగా లభించే నల్లరాతితో నిర్మితమైన అతి పురాతనమైన ఆలయం ఇది. ఆలయ ప్రాంగణంలో ఉన్న శిలాశాసనాలను బట్టి, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ ప్రాంతం 4 నుండి 9వ శతాబ్దం నాటి వరకు పల్లవ సామ్రాజ్యంలో ఉన్నదని, వారిచే ఈ ఆలయం కట్టబడిందని తెలుస్తుంది. దాదాపు 500 ఏళ్లపాటు దక్షిణ భారతదేశమును పాలించిన పల్లవుల కళా నైపుణ్యం గొప్పదే కాకుండా హస్తకళలలో, శిల్ప కళలలోనూ వారు సిద్ధహస్తులని తెలుస్తుంది. ఈ ఆలయం జైన సాంప్రదాయంతో ఉండటం వల్ల ఈ ఊరికి జైనత్ అని పేరు వచ్చిందని కూడా చెప్తుంటుంటారు. జైనత్ మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్దాస్ బృందం పాడినటువంటి లక్ష్మీనారాయణ స్వామి భజనలు విందాం.
9: ఆదిదేవుడవయ్యా, శ్రీసత్యదేవుడా, జైనులా కాలంలో కొలువైన దేవుడా, ఓ లక్ష్మీనారాయణ స్వామి, భక్తుల కోరికలు తీర్చేటివాడా, దివ్య మంగళ రూప లక్ష్మీనారాయణ స్వామి, నీ మహిమను చూపించి మాకు ఇళ్లకు రావయ్యా అని ఈ గీతములో ఆ లోక బాంధవుడైనటువంటి ఆ భాస్

ఏ లక్ష్మీనారాయణ స్వామి, జగమంతా నీ రూపే కలదంటారు, ఒక్కసారి నా కనులకు కనిపించవ స్వామి, కర్మఫలం నుంచే జన్మనిచ్చావంటారు. ఈ మానవ జన్మ వచ్చినందుకు మేము భక్తిపూర్వకంగా నిన్ను వేడుకుంటున్నాను స్వామి.

నారాయణ శ్రీమన్ నారాయణ సూర్యనారాయణ సత్యనారాయణ, చూపించదవు నీ మహిమలు, తొలగించదవు మా పాపాలను, భక్తులు నిన్ను కొలచెదరు స్వామి. ఓ లక్ష్మీనారాయణ స్వామి, నిన్ను ఎల్లవేళలా నేను మొక్కుతుంటాను. జైన్య నివాస కరుణ చూపి మా మొర ఆలకించు స్వామి. నీ దీక్షలో మేమున్నాము, మాకు మోక్షాన్ని ప్రసాదించు.

పల్లెపదాలు కార్యక్రమంలో జైనత్ మండలం కూర గ్రామానికి చెందిన మల్లెల కబీర్దాస్ బృందం పాడిన లక్ష్మీనారాయణ స్వామి భజనలు విన్నారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో ఇంద్రవెల్లి మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన బస్సీ జగ్గిబాయి బృందం పాడినటువంటి గురునానక్ సింగ్ పాటలు వింటారు. తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ గ్రామానికి చెందిన జాదవ్ చంద్రకళా బృందం పాడినటువంటి తీజ్ పాటలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారం. ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో చేరేందుకు ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు డిఇఓ తెలియజేశారు. 10వ తరగతికి ఓసీ పురుషులైతే 1400, ఇతర వర్గాల వారు 1000 రూపాయలు. అదే ఇంటర్ అయ్యేసరికంటే ఓసీ విభాగ పురుషులకు 1500, ఇతరులకు 1200 రూపాయలతో పాటు రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నోయిడా కార్పొరేట్ కార్యాలయాలు సంయుక్తంగా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు వచ్చేసి 40 ఉన్నాయి. పోస్టుల వివరాలు ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, ఆఫీసర్ సెక్రటరియల్, అడిషనల్ సిఎంఓ, సిఎంఓ, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలు కెమికల్ 18, మెకానికల్ 3, ఎలక్ట్రికల్ 3, మెటీరియల్స్ 4, ట్రాన్స్పోర్టేషన్ 1, హ్యూమన్ రిసోర్సెస్ 2, మెడికల్ 2, ఫైనాన్స్ అకౌంట్స్ విభాగంలో 6, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో 1. వీటికి అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమో, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఎంబీబీఎస్, సిఏ, సిఎంఏ, పీజీ, వీటిలో ఏదీ ఒకటి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయసు వచ్చేసి ఇంజనీర్, ఆఫీసర్ పోస్టులకు వచ్చేసి 30 సంవత్సరాలు ఉండాలి. అసిస్టెంట్ లేదా డిప్యూటీ మేనేజర్కు 40 ఏళ్ళు ఉండాలి. అడిషనల్ సిఎంఓకు, సిఎంఓకు 45 ఏళ్ళు ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. చీఫ్ మేనేజర్స్కు 50 ఏళ్ళు, ఇంతకు మించి ఉండకూడదు. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 24 సెప్టెంబర్ 2026.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి బాంధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్ లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధన వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ది రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థిక అభివృద్దిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫిబ్రవరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ శురు హువా థా, తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం,

0: వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్దికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది ఒకదానికొకటి పోటీపడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్ జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
1: हमने छात्रों को भविष्य को ध्यान में रखते हुए आश्वासन दिया था कि प्रदर्शनकारी छात्रों पर दर्ज किए गए मामले वापस लिए जाएंगे. उसी क्रम में हमने भारतीय जनता पार्टी शासित प्रदेशों में जो सरकारें थी उनसे भी चर्चा की थी और हम उस आश्वासन को पूरा करने जा रहे हैं.
0: ओडिशा लोनी गंजाम गजपति जिल्ला को चेंदिन कलाकारुल बृंदंतो రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్దిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3,400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా, పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.

0: ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం. ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతులు విత్తనాలు వేసింది మొదలు పంట దిగుబడులు చేతికందేదాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సాగు మెళకువలను గురించి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు అందజేసే సూచనలు, సలహాలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం ఇది. ఇంకా మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించిన రైతుల అనుభవాలను పంచుకునే రైతు అంతరంగం సుఖ ఇన్లనే ప్రసారమవుతుంది. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కె లెనిన్. ఇయలటి కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట గదైనాక రైతు అంతరంగంలో పత్తి, కంది పంటల సాగు అనుభవాలను గురించి నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామ రైతు ప్రతాప్ సింగ్ సోలంకితో ముచ్చట ప్రసారమవుతుంది.

0: వాతావరణం. జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది. అక్కడక్కడ వర్షపాతం కూడా నమోదయ్యింది. జిల్లాలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యింది. గాలిలో తేమ 62%. ఇక అచ్చే 24 గంటలల్లో ఆకాశం మేఘావృతమై ఉంటది. జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నది. అంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వాతావరణ సూచన ఇన్నారు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ రైతు బజార్లో కొన్ని కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా 25 రూపాయలకు కిలో, క్యాబేజీ 52 రూపాయలకు కిలో, వంకాయ 60 రూపాయలకు కిలో చొప్పున ధర పలుకుతున్నాయి. అల్లం కిలో 125 రూపాయలు ధర పలుకుతోంది. ఇవి ఆదిలాబాద్ రైతు బజార్లోని కొన్ని కూరగాయల ధరలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడొక ప్రకటన.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇది ఎవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ

0: హెల్ప్లైన్ నంబర్ 1800 1505 1తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇప్పుడు ఇనున్రి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ప్రయోజనాలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామితో ముచ్చట. గీ ముచ్చట పెట్టింది జి గంగామణి.
2: నమస్తే సార్.
3: నమస్కారం అండి.
2: అసలు ముందుగా చెప్పండి, రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే ఏమిటి?
3: FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, తెలుగులో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటాము. ఇది ఒకే ప్రాంతానికి లేదా ఒకే రకమైన వ్యవసాయ ఉత్పత్తిదారుల ఉత్పత్తులకు సంబంధించిన రైతులు ఒక సమూహంగా గాని ఏర్పడి తమ ఉత్పత్తులను కలిసి కొనుగోలు చేయడం, కలిసి ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం, ప్రాసెసింగ్ చేయడం మరియు మార్కెటింగ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకునే రైతులకు సంబంధించిన సంస్థ. దీన్ని మనం ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లేదా రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క రైతు కాకుండా రైతులందరూ కలిసి ఒక వ్యాపార సంస్థలాగా పనిచేయడం ఈ FPO యొక్క ప్రధాన ఉద్దేశం.
2: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి?
3: ఇది ఎందుకంటే ఇది చిన్న రైతు ఒంటరిగా విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు చాలా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంటుంది. అలాగే పంటలను కొద్దిపాటి పరిమాణంలో అమ్మడం వల్ల మంచి ధర పొందడం కూడా కష్టమవుతుంది. రైతులు FPO ఏర్పడితే పెద్ద మొత్తంలో ఇన్పుట్స్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు, అలాగే ఉత్పత్తులను పెద్ద మొత్తంలో అమ్మవచ్చు, మరి మార్కెట్ లో మంచి బేరసారాలు చేయగలిగే శక్తి కూడా పొందవచ్చు. అంటే కొనుగోలులో తక్కువ ధర, అమ్మకంలో మంచి ధరను పొందే అవకాశము ఈ FPO ద్వారా మనకు కలుగుతుంది అన్నమాట.
2: రైతు ఉత్పత్తిదారుల సంస్థ వల్ల రైతులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు?
3: దీనివల్ల మనం ప్రధానంగా చూసినట్టయితే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సమూహంగా కొనుగోలు చేయవచ్చు, అలాగే వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో మార్కెట్ చేయవచ్చును, అలాగే మధ్యవర్తులపై ఆధారపడడం చాలా వరకు తగ్గించవచ్చును, అలాగే నిల్వ, గ్రేడింగ్, ప్యాకేజింగ్ వంటి సదుపాయాలను సొంతంగా ఏర్పాటు చేసుకోగలుగుతారు, మరియు ప్రాసెసింగ్ ద్వారా రైతు ఉత్పత్తులను అదనపు విలువ కల్పించి ఎక్కువ ధర పొందే అవకాశం ఉంటుంది, అలాగే మార్కెట్ సమాచారం సులభంగా పొందవచ్చు, అలాగే బ్యాంకులు, ప్రభుత్వ పథకాలు మరియు ఇతర సంస్థలతో అనుసంధానం సులభం అవుతుంది.
2: రైతులు ఈ FPO సభ్యులుగా అంటే రైతులు మాత్రమే ఉండొచ్చా లేకుంటే వేరే వాళ్ళు కూడా ఉండొచ్చా?
3: ఈ FPO ప్రధానంగా రైతు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడిన సంస్థలు ఇవి. ఇందులో రైతులు తమ ఉత్పత్తులు మరియు వ్యాపార అవసరాలకు అనుగుణంగా సభ్యులు చేరుతారు. సాధారణంగా ఒకే ప్రాంతంలో లేదా ఒకే పంట లేదా ఒకే వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన రైతులను సమీకరించడం FPO నిర్వహణకు ఉపయోగకరంగా ఉంటుంది.
2: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేయడానికి ఎంతమంది రైతులు అవసరం అంటారు?
3: ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేయడానికి చేసేటప్పుడు చట్టపరమైన రూపం, ఒక రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మరియు సంబంధిత పథకాల ఆధారంగా సభ్యుల సంఖ్యలో తేడాలుంటాయి. సాధారణంగా రైతులను తగిన సంఖ్యలో సమీకరించి ఈ FPO లేదా ఇతర అనుకూలమైన చట్టపరమైన రూపంలో FPO ఏర్పాటు చేస్తారు. రైతులు స్వయంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు సమీపంలోని FPO ప్రమోటింగ్ సంస్థ, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, నాబార్డు, KVK లేదా సంబంధిత అధికారులను సంప్రదించి ప్రస్తుత నిబంధనలు తెలుసుకోవడం మంచిది.
2: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేయడానికి మొదటి అడుగు ఏమిటి?
3: మొదటి అడుగు ఏంటంటే ఇందులో మొదటగా ఒక గ్రామం లేదా సమీప గ్రామాల్లోని ఆసక్తి ఉన్న రైతులను సమావేశపరచాలి. తర్వాత రైతులు ఏ పంట లేదా ఉత్పత్తిపై కలిసి పనిచేయాలనుకుంటున్నారో మనం నిర్ణయించాలి. ఉదాహరణకు పత్తి రైతులు, పసుపు రైతులు, కంది రైతులు, సోయాబీన్ రైతులు, కూరగాయల రైతులు లేదా పండ్ల రైతులు లేదా పాలు ఉత్పత్తి చేసే రైతులు, ఇలా ఒకే రకమైన ఉత్పత్తిపై దృష్టి పెట్టి FPO ఏర్పాటు చేసుకోవడం మనకు సులభంగా ఉంటుంది.
2: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేయడానికి రైతులు ఏం చేయాలి?
3: దీనికోసం రైతులు ఏం చేయాలంటే మొదట రైతుల సమూహాన్ని ఏర్పాటు చేయాలి. తర్వాత సభ్యుల వివరాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యం మరియు వ్యాపార అవకాశాలను గుర్తించాలి. అలాగే ఈ FPO తగిన చట్టపరమైన రూపాన్ని ఎంచుకుని నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి, అంటే రిజిస్ట్రేషన్. ఈ FPO అవసరమైన అధ్యక్షుడు ఎవరు, బోర్డు సభ్యులు ఎవరు, అలాగే డైరెక్టర్లు, CEO లేదా మేనేజరు, అకౌంటింగ్ వ్యవస్థ, బ్యాంకు ఖాతా, వ్యాపార ప్రణాళిక వంటి అంశాలను సక్రమంగా ఏర్పాటు చేసుకోవాలి.
2: రైతు ఉత్పత్తిదారుల సంస్థలో రైతుల పాత్ర ఏమిటి?
3: ఇందులో రైతులకు కేవలం సభ్యులుగా ఉండడం మాత్రమే కాదు, ఈ సంస్థ కార్యకలాపాల్లో వాళ్ళు చురుగ్గా పాల్గొంటారు. ఎందుకంటే ఈ రైతులు తమ ఉత్పత్తులను FPO ద్వారానే మార్కెట్ చేయాలి, ఇన్పుట్స్ ను సమూహంగా కొనుగోలు చేయాలి, అలాగే సమావేశాలకు హాజరు కావాలి, సంస్థ నిర్ణయాల్లో వాళ్ళు పాల్గొనాలి, అలాగే లెక్కలు మరియు కార్యకలాపాలపైన అవగాహన కలిగి ఉండాలి, FPO తమ సొంత సంస్థగా భావించాలి.
2: రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది రైతుల ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేస్తుంది?
3: ఇక మార్కెటింగ్ వచ్చినట్టయితే ఒక్కొక్క రైతు తన ఉత్పత్తిని

0: చిన్న పరిమాణంలో అమ్మడం కంటే ఎఫ్పిఓ సభ్యులు అందరూ కలిసి ఉత్పత్తిని ఒక చోట చేర్చి పెద్ద మొత్తంలో మార్కెట్ చేయవచ్చు. ఉదాహరణకు 100 మంది రైతులు కంది పండిస్తే ఒక్కొక్క రైతు విడిగా అమ్మడం కంటే ఎఫ్పిఓ ద్వారా పెద్ద మొత్తంలో కందిని సేకరించి శుభ్రపరిచి గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి మార్కెట్ చేయవచ్చు. దీంతో పెద్ద కొనుగోలుదారులతో నేరుగానే వ్యాపారం చేసే అవకాశం మనకు పెరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా రైతులకు తమ ఉత్పత్తుల మీద విలువ అనేది పెంచగలుగుతారా?
0: పెంచగలుగుతారు తప్పకుండా. ఎందుకంటే ఎఫ్పిఓలు కేవలం పంటను అమ్మడం మాత్రమే కాకుండా వాల్యూ అడిషన్ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయవచ్చు. దీని ద్వారా ఉదాహరణకు కందితో పప్పు తయారీ, పసుపును శుభ్రపరిచి గ్రైండింగ్ చేసి ప్యాకింగ్ చేయడం, మిరపకాయలను గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేయడం, అలాగే పండ్లతో జ్యూసు, జామ వంటి నిల్వ ఉత్పత్తులను తయారు చేయడం, జామ్ లాంటివి, అలాగే తేనెను బాట్లింగ్ చేసి బ్రాండింగ్ చేయడము, ఇలాంటి కార్యకలాపాలన్నిటి ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా ప్రభుత్వం ఎలాంటి సహాయం అనేది చేస్తుంది రైతులకు?
0: ఈ సంస్థ ఎఫ్పిఓల ద్వారా ప్రభుత్వం అందించే సహాయం ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్పిఓలను ప్రోత్సహించడానికి వివిధ పథకాలు, సంస్థాగత సహాయము, అలాగే శిక్షణ మరియు సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు అంటే ట్రైనింగ్స్ అమలు చేస్తున్నాయి. అయితే సబ్సిడీ లేదా ఆర్థిక సహాయం మొత్తం అర్హతలు మరియు నిబంధనలు పథకం మరియు కాలానుగుణంగా మారుతుంటాయి. ఆయా ఎఫ్పిఓ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని బట్టి ఈ ట్రైనింగ్లు, ఈ సబ్సిడీలు అనేవి మారుతుంటాయి. కాబట్టి రైతులు తమ జిల్లాలోని వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, నాబార్డు, కేవీకే లేదా ఎఫ్పిఓలను ప్రోత్సహించే సంబంధిత సంస్థలను సంప్రదించి ఆ తాజా వివరాలను తెలుసుకోవాలి.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఏర్పాటు చేసిన వెంటనే రైతులకు లాభాలు వస్తాయా?
0: వెంటనే రావాలని నిబంధన ఏం లేదు. ఈ ఎఫ్పిఓ ద్వారా ఒక వ్యాపార సంస్థ కాబట్టి మంచి నిర్వహణ, సరైన వ్యాపార ప్రణాళిక, సభ్యుల చురుకైన భాగస్వామ్యం మరియు మార్కెట్ అనుసంధానం అవసరం. ఈ ఎఫ్పిఓను ఏర్పాటు చేయడం మొదటి అడుగు మాత్రమే. దానిని సమర్థంగా నిర్వహించడం చాలా ముఖ్యం.
1: ఏర్పాటు చేసిన ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనేది విజయవంతం కావాలంటే ఎలాంటి అంశాలను రైతులు గమనించాలంటారు?
0: ఈ ఎఫ్పిఓలు విజయవంతం కావాలంటే ముఖ్యమైన అంశాలు ఏంటంటే నిజంగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న రైతులు సభ్యులుగా ఉండాలి. అలాగే మంచి లీడర్షిప్, నాయకత్వం ఉండాలి. పారదర్శకమైన లెక్కలు, ట్రాన్స్పరెంట్ ఉండాలి. అలాగే సమర్థవంతమైన మేనేజ్మెంట్, అలాగే స్పష్టమైన వ్యాపార ప్రణాళిక, అలాగే మార్కెటింగ్ పైన అవగాహన, సభ్యుల యొక్క నమ్మకము, సమయానికి నిర్ణయాలు, ఉత్పత్తి నాణ్యతను కొనసాగించడము, అలాగే సరైన బ్రాండింగ్ చేయడం ద్వారా మనము విజయవంతం అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థలో పారదర్శకత ఎందుకు ముఖ్యం?
0: ఈ ఎఫ్పిఓ అనేది రైతుల సొంత సంస్థ కాబట్టి సంస్థలో డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడ ఖర్చు చేశారు, రైతుల ఉత్పత్తిని ఎంతకు మార్కెట్ లో అమ్మారు, రైతులకు ఎంత చెల్లించారు వంటి విషయాల్లో చాలా స్పష్టత ఉండాలి. సక్రమమైన లెక్కలు, ఆడిట్ మరియు సభ్యులకు సమాచారం ఇవ్వడం వల్ల రైతుల్లో నమ్మకం పెరుగుతుంది.
1: తెలంగాణ రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏ పంటల కోసం ఏర్పాటు చేసుకోవచ్చు?
0: మన తెలంగాణలో స్థానిక పరిస్థితుల అనుగుణంగా అనేక పంటలు మరియు వ్యవసాయ ఉత్పత్తులకు ఆధారంగా ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు మన తెలంగాణలో పత్తి, కంది, సోయాబీను, మిరప, పసుపు, వరి, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు, పాలు, తేనె, పట్టు, కకూన్లు వంటి ఉత్పత్తులకు ఆధారంగా ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది.
1: ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలున్నాయి?
0: మన ఆదిలాబాద్ జిల్లాలో ఎఫ్పిఓ ఏర్పాటు చేయడానికి పత్తి, సోయాబీన్, కందిపప్పు, పసుపు, ఉద్యాన పంటలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా రైతు సమూహాలను ఏర్పాటు చేసి ఎఫ్పిఓలను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. అలాగే రైతులు ఉత్పత్తులను సమీకరించి గ్రేడింగ్, నిల్వ, ప్యాకింగ్, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ చేయడం ద్వారా తమ బేరసారాలను, శక్తిని రైతులు పెంచుకోగలుగుతారు.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా రైతులకు మార్కెట్ లో బేరసారాల శక్తి ఎలా పెరుగుతుంది?
0: ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్పిఓ ద్వారా రైతులకి ఈ బేరసారాల శక్తి అంటే బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. ఎలాగంటే ఒక రైతు 5 లేదా 10 క్వింటాల పంటతో పెద్ద వ్యాపారితో చర్చించడం కష్టమవుతుంది. కానీ 100 లేదా 500 మంది రైతులు తమ ఉత్పత్తులను ఒక ఎఫ్పిఓ ద్వారా సమీకరిస్తే పెద్ద పరిమాణంలో ఉత్పత్తి అందుబాటులో ఉంటుంది. దీంతో పెద్ద కొనుగోలుదారులతో నేరుగా చర్చించే అవకాశం పెరుగుతుంది.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా రైతులు వ్యవసాయ ఇన్పుట్ ను తక్కువ ధరకు పొందగలుగుతారా?
0: ఈ రైతు ఉత్పత్తి సంస్థ ద్వారా రైతులు తమకు కావలసిన విత్తనాలు, ఎరువులు ఇలాంటి ఇన్పుట్స్ తక్కువ ధరకు పొందగలుగుతారు. దానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఎఫ్పిఓ సభ్యుల అవసరాలకు ముందుగానే గుర్తించి వాళ్ళకు కావలసిన రకరకాల ఇన్పుట్స్ లైక్ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు మరియు ఇతర వ్యవసాయ సామాగ్రిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఒక్కొక్క రైతు విడిగా కొనుగోలు చేయడం కంటే మెరుగైన ధరకే లేదా ఇతర వ్యాపార ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థ కేవలం పంటల అమ్మకాలకే పరిమితం ఉంటుందా?
0: కాదండి, ఇది కేవలం రైతుల

0: ఉత్పత్తుల అమ్మకాలకే కాదు ఎఫ్పిఓ ఒక పూర్తి రైతు వ్యాపార సంస్థగా పనిచేయవచ్చు. ఇన్పుట్స్ సరఫరా, ఉత్పత్తుల సేకరణ, గ్రేడింగ్, నిల్వ అంటే గోడౌన్లు, సొంత గోడౌన్లు నిర్మించడం ఇలాంటి నిల్వ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ వంటి అనేక కార్యకలాపాలను ఈ ఎఫ్పిఓలు నిర్వహించే అవకాశం ఉంది.
1: రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే ఏంటో చెప్పారు కదా, ఇప్పుడు మరి ఆ సంస్థలో రైతులు ఎందుకు చేరాలంటారు?
0: ఎందుకు చేరాలంటే ఒంటరిగా రైతు చేసే పనులకు సమూహంగా చేస్తే ఖర్చులు తగ్గించుకోవడం జరుగుతుంది. ఆ మార్కెట్ లో మంచి ధర కోసం ప్రయత్నించవచ్చు. అలాగే విలువ జోడించడం, వాల్యూ అడిషన్ మరియు పెద్ద మార్కెట్లను చేరుకోవడం కూడా సులభం అవుతుంది. అదే ఒక ఒంటరి రైతు చేయలేడు ఇది. అందుకని ఈ రైతులు ఎఫ్పిఓలో చేరడం అనేది ప్రయోజనకరం అవుతుంది. ఒక రైతు బలం పరిమితం, అలాగే రైతుల సమూహం బలం చాలా ఎక్కువ. అందుకే ఎఫ్పిఓ రైతుల ఆర్థిక మరియు మార్కెటింగ్ బలాన్ని పెంచే ఒక ముఖ్యమైన సాధనంగా చెప్పవచ్చు.
1: ఇప్పటి వరకు రైతు ఉత్పత్తిదారుల సంస్థ గురించి, దాని వల్ల రైతులకు కలిగే ఉపయోగాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు సార్. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డి కుమారస్వామితో ముచ్చటిన్నారు. ఈ ముచ్చట పెట్టింది జి గంగామణి. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇప్పుడు రైతు అంతరంగం వింటారు. మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం. ఇయలటి రైతు అంతరంగంలో పత్తి కంది పంటల సాగు అనుభవాలను గురించి నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామ రైతు ప్రతాప్ సింగ్ సోలంకితో ముచ్చటింటారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రైతు సోలంకి ప్రతాప్ సింగ్ తనకున్న 2 గుంటలు తక్కువ 2 ఎకరాల పంట భూమిలో పత్తి కంది వానాకాలం పంటలుగా, అట్లాగే యాసంగిలో మక్కా శనగ ఇతర పంటలని కూడా సాగు చేస్తా ఉన్నారు. ఈ సాగులో కొంత భిన్నమైన పద్ధతులని మెలకువల్ని పాటిస్తూ మంచి దిగుబడులని సాధిస్తా ఉన్నారు. మరి వారి ఈ సాగుకు సంబంధించిన అనుభవాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రతాప్ సింగ్ గారు.
3: నమస్కారం అండి.
2: ఇప్పుడు మీకు 2 గుంటల తక్క 2 ఎకరాల భూమి ఉన్నది. ఎన్నేళ్ల నుంచి ఈ భూమిలో మీరు వ్యవసాయం చేస్తున్నారు?
3: దాదాపు ఇది మా తండ్రి మా తాతల కాలం నుంచి చేస్తారు. కానీ అప్పుడు ఇంత పంట తీసేవాళ్ళు కాదు, వాళ్లకు అనుభవం లేకుండే. ఇప్పుడు కొత్త కొత్త రకాల టెక్నాలజీ వచ్చింది కాబట్టి బెడ్ పైన అంటే జోకోటే భూమిలో ఏం తీయకపోతుండే, ఫస్ట్ గడ్డే పెరుగుతుండే. పాత కాలంలో ఇన్ని మందులు లేకుండే కాబట్టి పంట సరిగా రాకపోతుండే, దిగుబడి సరిగా రాకపోతుండే. ఇప్పుడు మంచి బెడ్ వేస్తున్నాం కాబట్టి ఈ బెడ్ ఫస్ట్ చెరుకుకు పనిచేసేది, ఆ బెడ్ ఇప్పుడు పత్తికి యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే జోకు భూమిలో బెడ్ అన్నది మన జోకు పట్టకుండా ఇస్తుంది, వాటర్ అన్నది రెగ్యులర్ వెళ్ళిపోతుంది.
2: మీరు మీ పూర్వీకుల కాలం నుంచి వస్తున్న పద్ధతులు కాకుండా మీ హయాంలోకి మీరు స్వయంగా వ్యవసాయంలోకి వచ్చినప్పటి నుంచి కొంత భిన్నమైన పద్ధతులు పాటిస్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మీరు బెడ్ పద్ధతి అని చెప్పారు, అట్లాగే ఇప్పుడు మీ పంట పొలాల్లో ఈ సాళ్లు చూస్తే పత్తి అప్పుడే ఒకటి నిలువు ఉన్నది, మళ్ళీ ఒకటి అడ్డం ఉన్నది, మధ్య మధ్యలో తొగర్లున్నాయి, పత్తులున్నాయి కదా, ఈ పద్ధతుల గురించి ఎట్లా తెలుసుకున్నారు మీరు?
3: అంటే సార్ ఇప్పుడు బయట ఇప్పుడు ఈ బెడ్ అన్నది చెరుకు పనికి వచ్చేది నేను చెప్పిన కదా ఫస్ట్. అయితే ఇప్పుడు ఈ బెడ్ పైన జోకు పట్టకుండా ఉంటది. ఇప్పుడు భూమి అటు డౌన్ ఉంది అనుకోండి, దీన్ని లేవల్ చేయకుండా, ఎందుకంటే మట్టి మొత్తం లేవల్ చేస్తే వెళ్ళిపోతే మళ్ళా వచ్చేది మళ్ళా మొరమే. కాబట్టి ఈ బెడ్ అన్నది నల్ల మట్టి కూడా అక్కడనే ఉంటది, వాటర్ వెళ్ళిపోతుంది, జోకు పట్టకుంటుంటది. కాబట్టి కందులు మనకు తినందుకు అవుతాయి, పత్తి మంచిగా పద్ధతిలో ఉంటది.
2: మీరు పాటిస్తున్న పద్ధతి రెండు తీర్ల, అటు పంటకు బలం, భూమికి బలం.
3: భూమికి బలం ఎరువు అన్నది మనం వేసింది కూడా పక్కకు కొట్టుకోపోకుండా కాలువల నుంచి నీళ్లు వెళ్ళిపోతాయి. బెడ్ పైన మనం వేసే మందులు వాడే ఈ రకాలు కాబట్టి అక్కడే మంచిగా చెట్టుకు బలం ఇస్తుంది.
2: అయితే ఇప్పుడు ఈ పద్ధతి మీరు వచ్చినాకనే షురు చేసిందా, అంతకు ముందు మీరు షురుషురుల ఇదే పద్ధతితో షురు చేసిందా, లేకపోతే మధ్యలో కొన్ని రోజులు పాత పద్ధతిలో పాటించి మళ్ళీ ఈ బెడ్ పద్ధతికి వచ్చిందా?
3: పాత పద్ధతిలో ఫస్ట్ చేసినామండి. ఈ 2-3 సంవత్సరాల నుంచి బెడ్ పట్టేస్తున్నాం. అంతకు ముందు పాత కాలం ప్లేన్ గానే వేసేవాళ్ళం.
2: అయితే ఇప్పుడు ఇంతకు ముందు పాత కాలంలో వేసి ఇప్పుడు ఈ 2-3 ఏళ్ల నుంచి కొత్త పద్ధతి అంటే ఈ బెడ్ పద్ధతి వేస్తున్నారు కదా, దిగుబడుల విషయంలో ఏమైనా మార్పు ఎక్కువ తక్కువ గమనించారా?
3: ఫస్ట్ జోకు పట్టితే వెళ్తే వెళ్లేది పత్తి, లేకపోతే మొత్తం వాటర్ లా వచ్చి మొత్తం ఖరాబ్ అయ్యేది, అసలు పంట దిగుబడి మాకు రాకపోయేది. ఈ బెడ్ పత్తి వచ్చిన నుంచి పోయిన సంవత్సరాలు ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వస్తుంది, పంట ఖరాబ్ అయితలేదు. మాకు జోకు భూమిలో మంచి చెడావు భూమిలో ఉంటే మొరం లాంటిది ఉంటే మాత్రం ప్లేన్ లనేస్తే బాగుంటది పత్తి, నీళ్లు పట్టండి దగ్గర. జవ్ కొట్టండి.
2: ఇప్పుడు ఈ

0: పత్తికి రసాయన మందులు వాడుతున్నారా సేంద్రియ మందుల?
1: కొందరు ఇప్పుడు ఉన్న వాళ్ళు సేంద్రియ మందులు కూడా వాడుతున్నారు. ఇప్పుడు లేని వాళ్ళు మాత్రం అవి తెచ్చుకుంటారు, యూరియా గాని డిఏపి గాని సూపర్ అలాంటివి వాడుతున్నాం.
0: అయితే ఇప్పుడు మీరు ఈ బెడ్ పద్ధతిలో చేస్తున్నప్పుడు ఏమన్నా సమస్యలు అట్లా ఏమన్నా ఎదురైనా?
1: ఏమి ఎదురుగాలి, ఇంత బాగానుంది. కాకపోతే పెరిగినాక వాటర్ ఎక్కువైతే కొంచెం పడే పద్ధతి అవకాశం ఉంటది, కాకపోతే బాగా గాలి వచ్చినప్పుడు. కానీ మొత్తం నష్టం అయితే అయితలేదు, జోకు పట్టి మొత్తం నష్టం అయితే అయితలేదు.
0: అది ఇప్పుడు ఎక్కువ వానలు వచ్చినా కూడా పంటకు నుకసాన్ ఏం లేదంట?
1: ఏం లేదు, బాగానుంది, మంచిగా ఉంది పత్తి. ఇప్పుడు ఈ బెడ్ పత్తి వచ్చిన నుంచి జోకు పట్టే భూములలో మాత్రం అనుకూలంగా ఉంది మాకు.
0: ఇప్పుడు ఈ పత్తి అట్లాగే కంది ఎంతెంత వేసిండ్రు?
1: పత్తి ఇప్పుడు 8 సార్లు కొందరు, లేకపోతే ఒక మనకు అంటే మనకి ఇంటికి సరిపడేటట్లు, ఎందుకంటే ఎక్కువ వ్యవసాయం లేవు కృష్ణాపూర్లా. 2 ఎకరాలు 3 ఎకరాలు ఎకరం ఎకరంన్నర 2 ఎకరాలు అంతే ఉన్నాయి కాబట్టి మనకి ఇంటికి సరిపోయేటట్లు కందులు వేసుకుంటాం. ఇక పత్తి మాత్రం ఇక ఇప్పుడు బెడ్ వచ్చిన నుంచి జౌకు భూములల్లో మంచిగా దిగుబడి వస్తుంది, కొంచెం మార్పు వచ్చింది వ్యవసాయంలో.
0: అయితే ఇప్పుడు ఎంత వస్తున్నది దిగుబడి పత్తి ఈ కొత్త పద్ధతిలో?
1: ఇప్పుడు బ్యాక్ ఎంత లేదన్నా 7 క్వింటాలు 8 క్వింటాలు వచ్చింది. ఫస్ట్ జోకు పట్టే భూమిలో నేను 25 కిలోలు కూడా తీసిన, 50 కిలోలు కూడా తీసుకపోయినా, 30 కిలోలు కూడా తీసుకపోయినా జీరో కూడా పోయింది జావుకు పట్టినప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం పోయిన సంవత్సరంలో కూడా ఇట్లాంటి బెడ్ వాడినాం, ఇంతకు ముందు సంవత్సరం వాడిన నుంచి 7, 8, 9 వరకు కూడా తీస్తుర్రు.
0: ఎప్పుడైతే మీరు ఈ బెడ్ పద్ధతికి వచ్చిండ్రో అప్పటి నుంచి కొంత ఫరక్ అనిపిస్తుంది.
1: జావుకు పట్టే భూములలో మాత్రం ఈ బెడ్ పత్తి వాడిన నుంచి సూపర్ మంచిగా క్వాలిటీ వస్తుంది మాకు, దిగుబడి మంచిగా వస్తుంది.
0: ఎప్పటిదాకా వస్తుంది మరి దిగుబడి ఇది చేతికి ఎప్పటిదాకా వస్తుంది పంట?
1: ఇది ఇంచుమించు మనకు దీపావళి నుంచి హోలీ దాకా వాటర్ ఉన్న వాళ్ళకు, లేకపోతే వాటర్ లేని వాళ్ళకు కొంచెం తొందరగా అయిపోతే పీకేసి చెను వేడి చెనుగు వేసుకుంటాం.
0: అయితే ఇప్పుడు ఈ పత్తిని అంతర పంటగా తొగర్లు కూడా వేసిండ్రు కదా, తొగర్లు ఎంత వరకు వెళ్తాయి దిగుబడి?
1: దిగుబడి 1 క్వింటాల్ 2 క్వింటాలు మంచిగా వెళ్తే 1 క్వింటాల్ అట్లా వస్తుంది.
0: అంటే ఇప్పుడు ఈ మొత్తం తొగర్లన్నీ ఇంటి అవసరాలకి ఉంచుతారా అమ్ముతారా?
1: ఎక్కువ ఉన్న వాళ్ళు అమ్ముకుంటారు, కానీ మాకు మాత్రం ఇంటి పుడతాను ఉంది వ్యవసాయం కాబట్టి మేము ఇంటికే వాడుకుంటాం, మిగిలితే ఉండని 2 సంవత్సరాల్లో కూడా పాతది తింటాం కొత్తది ఉంచుకుంటాం.
0: అయితే ఇప్పుడు వ్యవసాయంలో మీరు ఒక్కరే ఉన్నారా ఇంకా మీ ఇంటి వాళ్ళు మీ కుటుంబ సభ్యులు కూడా మీతో పాటు వ్యవసాయం చేస్తున్నారు?
1: మా కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయం చేస్తున్నారు. మా ఇప్పుడు ఇది మా పెద్దన్న భాగం, అక్కడ నుంచి అక్కడ స్తంభం నుంచి అటు నా భాగం, అటు పైన కొంచెం ఉంది. అంటే ఇది 24 ల్యాండ్ అన్నట్లు, 24 ఎకరాల ల్యాండ్ అయితే పంచుకోంగా ఇక అంతకు వచ్చింది.
0: మంచికి ఎంత వచ్చింది?
1: ఇప్పుడు ఇది అన్న కొడుకుది, ఆ తర్వాత చిన్నోడి దాటి ఉన్నది, నాకు కూడా ఉంది అటు. అంటే మాకు 3 అన్నదమ్ములు మా నాన్నకు కాబట్టి మేము 3 పంచుకున్నాం. ఇక తర్వాత కొడుకులకు ఏమున్నది, మొత్తం రోడ్డుకు పోయింది ఇక అంతే. ఇక
0: ఉన్న భూమిలో కొంత రోడ్డు పోయింది, ఉన్న దాంట్లో వేసుకుంటా
1: కైకిల్ చేసుకుంటాం, ఇది చేసుకుంటాం.
0: అంటే ఇప్పుడు సీజన్ లేనప్పుడు కైకిల్ పోతారా?
1: కైకిల్ చేసుకుంటాం, ఏది దొరుకుతుంది కైకిల్ చేసుకుంటాం.
0: ఇప్పుడు ఈ వానాకాలంలో పత్తి తొగర్లు వేస్తారు, ఇప్పుడు ఈ పంట తీసిన తర్వాత ఏమేస్తారు ఇందులో?
1: చలికాలం చెనుగే వేసుకుంటాం, వచ్చేస్తారు చెనుగే, వాటర్ లేకుండానే వచ్చేస్తారు.
0: అంటే యాసంగిలో నీళ్ళు అవసరం లేకుండా శనగలు తీస్తారు?
1: శనగలు
0: మొత్తం శనగనే వేస్తారా ఇంకా అందులో కూడా ఇంకా రెండు తీరు? ఇప్పుడు ఎట్లయితే పత్తి తొగరలు వేసిండ్రు అట్లనే యాసంగిలో కూడా 2 వేస్తారా ఒకటే పంట వేస్తారా?
1: ఒకటే వేస్తాం, కాకపోతే మనకు ఆవాలు ఉంటాయి కదా, ఆవాలు తినేదందుకు ఇంటి పూర్త ధనియాలు అవి వేసుకుంటాం, అవి యాసంగిలో వెళ్తాయి సార్.
0: ఈ భూముల కూరగాయలు వెళ్ళాయా?
1: కూరగాయలు వెళ్తాయి సార్, వెళ్తాయి కానీ కాకపోతే జౌకు పడుతుంది కాబట్టి. ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి, దిగుబడి మాకు రాదు, లాభం రాదు. వర్షాకాలం ఇప్పుడు వేస్తే అది 1 రూపాయ కిలో 2 రూపాయల కిలో ఉన్నప్పుడు వస్తాయి కాబట్టి అది మాకు పడతలు తినది. దాని గురించి మేము వేసుకోము, ఇక కొంచెం భూమి ఉన్నది కాబట్టి ఇది వేసుకుంటాం. తొగరు వచ్చేస్తే సరే, లేకపోతే శనగ వస్తుంది, ఆ తర్వాత పత్తి మాత్రం.
0: ఇంకా మక్క కూడా వేస్తారా?
1: మక్క కూడా కొంత స్టార్ట్ అయింది సార్ వేసుడు. ఇప్పుడు అక్కడ ఉంది మొత్తం 5 ఎకరాలు మక్క వేసిండు అతను, మక్క అంటే వేసుకుంటుండ్రు. ఇప్పుడు స్టార్ట్ అయింది
0: ఈ ప్రాంతంలో, ఇప్పుడు మక్క షూర్ అయింది. అంతకు ముందు పత్తి తొగరే
1: సార్? మక్క వేస్తే ఏందంటే ఇప్పుడు అడవి ప్రాంతం కదా, పందులు బాగా కతం చేస్తాయి. కొంచెం ఎక్కువ వ్యవసాయం ఉన్న వాళ్ళు వేసుకొని ఏం చేస్తారంటే సోలార్ అది ఇది పెడుతురు కాబట్టి వాళ్ళకు ఏం నష్టం జరగదు. సోలార్ లేకపోతే మక్క మాత్రం చేతుకు రాదు.
0: అడవి పండుల బెడద ఉన్నది కాబట్టి సోలార్ కంచె కావాలా?
1: కంపల్సరీ కావాలా. సోలార్ కంచె ఉంటేనే అది బతుకుతుంది, లేకపోతే మనం ఎంత కావాలి చేసినా మనం ఒక రోజు ఎన్ని రోజులు అని తెలు

0: పండుకుంటాడు మనిషి, ఒక రోజు లేకపోతే ఒక రోజు పండుకుంటాడు. కాబట్టి అది మన పన్న సమయంలో వచ్చి మొత్తం దిగనేస్తాయి మక్క. ఎందుకంటే మక్క ఎలాంటిది అంటే జొన్న కొంచెం అణిగిపోయి కూడా లేస్తుంది, కానీ మక్క మాత్రం పటాపటి ఇరిగిపోతుంది. అది దానికి ఏం తలిగిన ఇరిగిపోతుంది. అందు గురించి అడవి పందుల బాధకు మేము మక్క వేసుకోం, వేడి శనగ వేసుకోం, మన మినుములు గాని పెసర్లు కూడా వస్తాయి, కానీ అవి బాగా దింగాన వేస్తాయి కాబట్టి మేము ఏం వేసుకోం అలాంటివి.
1: దింగాన చేతందుకు ఆస్కారం లేని పంటలు అంటే పత్తి, తొగరి, శనగ, గిసుండి పంటలు వేస్తారు?
0: వేస్తాం. అవి శనగకు కూడా కావాలి ఉంటాం, కానీ కాకపోతే ఇప్పుడు దీంట్లో ఆ తొగరి సాలల్లో మనం వేసుకుంటే మినుములు జబర్దస్త్ వస్తాయి, కానీ కాకపోతే ఆ తొగరి మిగిలది, ఆ మినుములు మిగిలాయి కాబట్టి ఆ అడవి పందుల బాధకు పత్తి కూడా దింగాన అవుతుంది కాబట్టి అవి వేసుకుంటాం మానేసినాం. ఇక
1: ఇప్పుడు ఈ పంటలకు నీళ్ల సౌలత ఎట్లా ఉన్నది? వానల మీన్నే ఆధారమా లేకపోతే ఇంకేమన్నా సౌలతలు
0: ఉన్నాయి? వాన దేవుడి మీన్నే ఆధారం. మాకు వ్యవసాయం ఎక్క లేదు, బోర్ వేసుకుని లక్షలు పెట్టి ఏడ మేము ట్రాన్స్ఫర్ పెడతాం, ఏడ లైన్ గుస్తామని వ్యవసాయం ఎక్కలేక ఇక వర్ష దేవుడి మీదనే ఆధారపడి ఉంటాం.
1: అయితే వాన దేవుడి మీదనే ఆధారపడి సాగు చేస్తున్నారు ఇప్పటిదాకా ఎన్నేళ్ళు? మీరు ఇట్లా వ్యవసాయం చేయబట్టి ఎట్లా అనిపిస్తున్నది గడిచిన ఏళ్ళల్లో?
0: 15 ఏళ్ళు సార్, 15 ఏళ్ళు. నేను ఇప్పుడు 10-15 ఏళ్ళు నేను చేస్తున్నా. నాకు మాత్రం ఇప్పుడు ఈ బెడ్ వచ్చింది, బెడ్ ప్రకారం నుంచి నేను తీస్తున్నా. అంతకుముందు నేను ఏం తీయగలగలే, కూలి నాళ్ళు చేసుకుని బతికిన.
1: ఎప్పుడైతే మీరు ఈ బెడ్ పద్ధతిని పాటిస్తున్నారో అప్పటి నుంచి మంచిగా ఆశాజనకంగా దిగుబడులు వస్తున్నాయి, సాధిస్తున్నారు.
0: ఓకే సార్, అవును.
1: ఎట్లా మరి ఇంకా ముందు ముందు ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారు?
0: ముందు ముందు సార్ ఇప్పుడు నాది రోడ్డుకు ఉంది కాబట్టి నేను ఒక బోర్ వేసుకుని ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుని బతకాలని చూస్తున్నా సార్.
1: ఏమన్నా పంటల మార్పు ఇటేమన్నా చేయాలనుకుంటున్నారా? ఇవే పంటల్ని సాగు చేస్తారా?
0: ఇక ఈడ మనం కూసున్నాం ఇక్కడ, ఒక నేను ఒక బిజినెస్ చేసుకుంటాన ఆలోచనలు ఉంటే కొబ్బరి పంట గాని, కొబ్బరి చెట్లు గాని, అలాంటి దానిమ్మ పండ్ల చెట్లు గాని, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుని అమ్ముకోవాలని నా సిచ్యువేషన్ ఉంది కాబట్టి.
1: పండ్ల తోటలు వేసుకొని
0: అంటే ఇక్కడ నాకు బిజినెస్ నడుతాయిగా, అలాంటివి చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి భేద పరిస్థితి కాబట్టి ఏం చేయగలుగుతలేము.
1: చాలా సంతోషం ప్రతాప్ సింగ్ గారు. మరి పత్తి, తొగర్లు సాగు చేస్తూ గత 10-15 ఏళ్లలో మంచి అనుభవం పొందిండ్రు. తర్వాత ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో పండ్ల తోటల్ని సాగు చేసి క్రమంగా వ్యాపారంలోకి అడుగు పెట్టాలన్న ఆకాంక్షను మీరు వెలిబుచ్చిండ్రు. రానున్న రోజుల్లో మీరు అనుకున్న స్థాయిలో దిగుబడులు సాధించి మీ ఆకాంక్ష ఫలించాలి, మంచి ఆదాయం రావాలి, ఈ ప్రాంతంలో మీరు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మీ ఈ సాగు అనుభవాల్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి, ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగంలో పత్తి, కంది పంటల సాగు అనుభవాలను గురించి నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామ రైతు ప్రతాప్ సింగ్ సోలంకితో ముచ్చటైనారు. ఈ ముచ్చట పెట్టింది కె లెనిన్. ఈ రైతు అంతరంగం కార్యక్రమం మళ్ళా గురువారం, శనివారం, మళ్ళచ్చే మంగళవారం కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఇప్పుడొక ప్రకటన.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇంతటితో ఇయలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఇయలటి కిసాన్ వాణి కార్యక్రమ సమర్పణ కేల్ లెనిన్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:45. మరి కాసేపట్లో

0: बच्चे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ బార్ శీర్షికన మిషన్ వాత్సల్య పథకం వివరాలు. ఈ అంశం గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కోలిపాక శంకర్రావు.
6: మిషన్ వాత్సల్య పథకం వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు అడ్వకేట్ శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
7: ఆకాశవాణి శ్రోతలకి స్వాగతం. బాలల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. బాల్య వ్యవస్థలోనే వారికి గనక మనం చేయుతనందిస్తే భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఎన్ని రకాల పథకాలు తీసుకువచ్చినా కూడాను ఇప్పటికీ కూడా కొన్ని రకాల వ్యవస్థల్లో ఈ బాల్య వ్యవస్థ అట్టడిగిపోతుంది. మరి అలాంటి విషయాన్ని మనం అధిరోహించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య అనే పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ మిషన్ వాత్సల్య పథకం యొక్క అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యులు అడ్వకేట్ అయినటువంటి శ్రీ కట్టుపల్లి అంబేద్కర్ గారు. ఈ మిషన్ వాత్సల్య ముఖ్యంగా బాలలకి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని సాధారణంగా ఆకాశవాణి తన స్టూడియోస్ కి ఆహ్వానించింది. నమస్కారం అండి అంబేద్కర్ గారు.
8: నమస్కారం సార్.
7: కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ మిషన్ వాత్సల్య అసలు ఎందుచేత ఇది ప్రజల్లోకి తీసుకురాబడింది?
8: ఈ మిషన్ వాత్సల్య అనే పథకము మన భారతదేశం మొత్తంలో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో అన్నింటిలో కూడాను 1/4/2022 అంటే April 1, 2022 నుండి అమలు చేయడం జరుగుతుంది సార్. ఈ మిషన్ వాత్సల్య పథకంలో అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోను రాష్ట ప్రభుత్వ పరిధిలోనూ ఉన్న అనేక బాలల అభివృద్ది సంక్షేమ పథకాలను ఏకీకృతం చేసి ఈ విధానాన్ని అమలు పరచడం జరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 60% వాటాను, రాష్ట ప్రభుత్వం 40% వాటాను తమ బాధ్యతాయుతమైన ఖర్చుగా ఇవ్వడంతో ఈ పథకం యొక్క తీర్థనలు మొదలవడం జరుగుతూ ఉంది.
7: సార్, ఇక్కడ ఒక విషయాన్ని, ఇప్పుడు ఈ మిషన్ వాత్సల్యలో అనేక అంశాలు క్రోడీకరించి ఏకీకృతం చేశారంటున్నారు, అసలు బాల సంక్షేమం అంటే దాంట్లోకి ఏమేమి వస్తాయి?
8: బాలల సంక్షేమంలో అంటే మొదలుగా మనం చూసుకుంటే మన దేశంలో ఒక జనాభా సదల నుండి అంటే అంగన్వాడీ కేంద్రాల నుండి మొదలుపెట్టుకుని 18 సంవత్సరాల వయసున్న పిల్లలందరూ కూడాను బాలలుగా పేర్కొనబడడం జరుగుతుంది. అంటే ఒక పిండము మొదలైన దశ నుండి కూడాను 18 సంవత్సరాల నిండినంత వరకు కూడాను బాల బాలికలందరూ కూడాను బాలల కిందకే గణించడం జరుగుతుంది. సో ఇందులో మిషన్ వాత్సల్య యొక్క ముఖ్య లక్షణం ఏ విధమైన ఇబ్బంది అంటే ఒకవేళ ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినా లేక తల్లి లేక తండ్రి ఎవరన్నా కోల్పోయినా సంరక్షకులు సరైన స్థితిలో లేకపోయినా లేకపోతే ఆ కుటుంబం ఏమన్నా విచ్ఛిన్నమైనా లేక దీర్ఘకాలిక వ్యాధులు రోగాలకు ఆ కుటుంబ పెద్దలు బారిన పడినా లేక ఆ పిల్లలు ఏ విధమైన మానసిక లేక ఆరోగ్య సమస్యలకు లోనైనా ఈ పిల్లలందరినీ కూడాను ప్రభుత్వం దృష్టిలో వీళ్ళు ప్రత్యేక శ్రద్ద అవసరమైన పిల్లలు అంటే సిఎన్సిపి పిల్లలుగా చైల్డ్ కేర్ నీడ్ అండ్ ప్రొటెక్షన్ పిల్లలుగా గుర్తించడం జరుగుతుంది. ఆ విధమైన పిల్లలకి సంఘంలో ఉండే పిల్లలకు అందే అన్ని సౌకర్యాలు కొన్ని సందర్భాల్లో అందకపోవచ్చును. అలాంటి అసౌకర్యమైన పరిస్థితులు ఏ ఒక్క బాబుకి పాపకి ఈ దేశంలో ఉండకుండా ఉండడానికే చాలా ప్రత్యేక శ్రద్దతో మిషన్ వాత్సల్య అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ఆ విధమైన లోటుపాట్లు ఎలాంటివి ఉన్నా సరే అవన్నీ కూడా ప్రభుత్వం పరిధిలోనే

0: అవి పరిష్కరించబడి ఆ పిల్లలకు మామూలుగా తల్లిదండ్రులు లేకపోతే సంపూర్ణ ఆరోగ్యకర వాతావరణం కలిగిన కుటుంబంలోని పిల్లల ఎదుగుదలకు ఏవైతే అంశాలు ఉపయోగపడతాయో అలాంటి అంశాలన్నింటినీ కూడాను ప్రభుత్వం సహకారంతో దీనిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందండి.
1: అంటే ఇక్కడ జిల్లా బాల సంక్షేమ సమితి ద్వారా ఇలాంటి పిల్లలను మీరు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి షెల్టర్ ఇవ్వడము, విద్యా సౌకర్యాలు కల్పించడము, ఉపాధి కల్పించడం అనేది ఏమైనా చేస్తుంటారా?
0: తప్పకుండా సార్. జీవో నెంబర్ MS-47 ని బేస్ చేసుకుని మన దగ్గర ఉన్న రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అంటే గురుకులాలు ఉంటాయి సార్, అవి వర్గాల వారిగా జనరల్ గురుకులాలు ఉంటాయి సార్, వాటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా బాలికలకు ప్రత్యేకంగా KGBVలు ఉంటాయి సార్, అన్నింటిలో కూడాను ఈ పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 15 సంవత్సరాల నుండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికల వరకు వీళ్ళకి సపరేట్ గా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది సార్ మా మహిళా శిక్షణ శాఖ పరిధిలో రాష్ట్రంలో, అది హైదరాబాద్ లో ఉంటుంది సార్. అక్కడ కూడా వీళ్ళని ఏ విధమైన ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా కూడా వీళ్ళకి డిప్లొమా సీట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మటుకు స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ ఉంటుంది సార్, దీన్ని శిశుగృహ అని అంటాం మనం తెలుగులో, దానిలో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా పిల్లల్లో అంటే సాధారణమైన ఎదుగుదలలో కొంత వ్యత్యాసాన్ని ప్రదర్శించిన పిల్లల కోసం మహిళా శిక్షణక్షేమ శాఖ పరిధిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా CCS సార్ అంటే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్, సో వాటిలలో వీళ్ళని కొంతకాలం ఉంచి వాళ్ళు అదే వయసు ఉన్న పిల్లల ఎదుగుదలకు సమానమైన ఎదుగుదల వాళ్లలో వచ్చేంత వరకు ఉంచి తిరిగి వాళ్ళని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్చడం లేకపోతే వాళ్ల కుటుంబాలను గుర్తించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది సార్.
1: అన్ని రకాలుగా సామాజికంగా తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు దారిద్ర్యరేఖకి దిగువన ఉన్నారు. అలాంటి సందర్భాల్లో పిల్లలను సాకే ఆర్థిక వెసులుబాటు అనేది ఆ కుటుంబానికి లేనప్పుడు మీ బాలల సంక్షేమ సమితి ఈ మిషన్ వాత్సల్యలకి ఆ పిల్లలను తీసుకుంటారా?
0: మిషన్ వాత్సల్య పథకం ప్రత్యేకించి ఎవరైతే ఆర్ఫన్ గాని లేక సెమీ ఆర్ఫన్ గాని లేకపోతే ఇబ్బందికి లోనైన కుటుంబాలు అంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ నుండి పిల్లల వరకు ప్రత్యేకంగా కేటాయించబడిన పథకము. ఈ పథకంలో మీరు అన్నట్లుగా ఆ కుటుంబం సోషల్ ఎంక్వైరీ రిపోర్ట్ అని ఉంటుంది సార్, అది మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిధిలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి 109 చైల్డ్ హెల్ప్ లైన్, వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని టోల్ ఫ్రీ కాల్స్ రావడము లేకపోతే కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తుల ద్వారా వచ్చిన కంప్లైంట్లను లేకపోతే విషయాలను బేస్ చేసుకుని మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లల్ని గుర్తించడం జరుగుతుంది. ఆ యొక్క పిల్లల యొక్క అర్హతలు వాళ్ళు మా దగ్గర ఉన్న పథకాలలో దేనికి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు అనేది మా దగ్గర DCP యూనిట్ అని ఉంటుంది సార్, సో దానిలో ప్రత్యేకించి ఈ విషయాల మీద పరిజ్ఞానం కలిగిన అధికారులు ఉంటారు, వాళ్ళు ఆ కుటుంబ పరిస్థితుల నేపథ్యాన్ని బంధువుల నేపథ్యాన్ని అంచనా వేసి మాకు వాళ్ళు ఆ రికార్డులను మాకు సబ్మిషన్ చేయడం జరుగుతుంది. వాటిని బేస్ చేసుకుని మిషన్ వాత్సల్యాల్లో వాళ్ళు ఏ విధానానికి వాళ్ళు అర్హులైతారో చూసి ఆ విధమైన సౌకర్యాలను అదనంగా CNCP పిల్లలు అంటాం సార్, ఆ పిల్లలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ప్రతి నెల 4,000 రూపాయల స్పాన్సర్షిప్ ఆ పిల్లలకు అందజేయడం జరుగుతుంది సార్. ఇది మొదలుగా మేము 24 నెలలకి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ పిల్లల యొక్క కుటుంబ నేపథ్యాన్ని లేకపోతే ఆ పిల్లల యొక్క విద్య ఆసక్తి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఆ యొక్క స్పాన్సర్షిప్ ని పెంచడము లేక ఇంకా కొంతకాలం కొనసాగించడము ఇలాంటిది కూడాను జిల్లా బాలల సంక్షేమ సమితి ఆ యొక్క డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారి అనుమతితో నిర్వహించడం జరుగుతుంది సార్. ఆ విధంగా వాళ్ళని సంపూర్ణ పరిపక్వత చెందిన వ్యక్తులుగా ఈ సంఘంలోకి తిరిగి ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: మనం ఈ బాలల సంక్షేమ సమితిలో ఈ పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ అనే పదాలు వాడుతూ ఉంటాం. అసలు పోస్టర్ కేర్ అంటే ఎవరు వస్తారు, ఆఫ్టర్ కేర్ అంటే ఏ విధంగా ఉండబోతుంది?
0: ఒక కుటుంబ నేపథ్యంలో ఆ సంరక్షణకు చెందనే పిల్లలు ఉండడానికి ఆసక్తి చూపించి ఆ పిల్లల్ని ఆ కుటుంబము చూసుకునే విధానంలో ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళని మేము పోస్టర్ కేర్ గా అంటే వాళ్ళకి కొంత ప్రభుత్వం నుండి ఆ పిల్లలకి ఎదుగుదలకు ఇంకా అదనంగా ఆ కుటుంబము వెచ్చించే ఖర్చులతో పాటుగా ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుంది సార్. ఆ విధంగా అదే కుటుంబం అంటే అతని బంధువుల సమక్షంలోనే ఆ బాలుడు లేక బాలిక ఉన్నతికి ప్రభుత్వం చేయూతనిస్తుంది. ఈ విధమైన చేయూతని తదుపరి అతను ఆ కుటుంబం నుండి విద్యా ఇతర అవసరాల దృష్ట్యా వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడాను ఆ ప్రభుత్వ పథకాలను అతనికి అందజేస్తూ ఆఫ్టర్ కేర్ ను కూడాను మహిళా శిక్షణక్షేమ శాఖ కొనసాగిస్తుంది సార్, జిల్లా బాల సంక్షేమ సమితి పరిధిలో. సో ఇది పోస్టర్ కేర్, ఆఫ్టర్ కేర్ కు సంబంధించిన అంశాలు సార్.
1: ముఖ్యంగా చూస్తే మీరు మైనర్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు బాలల సంక్షేమం కాబట్టి, ఆఫ్టర్ దట్ అంటే మేజారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మైనర్ నుంచి మేజర్ అయిన తర్వాత వారికి ఇంకా ప్రభుత్వం నుంచి సహకారం అవసరం ఉంది, వాళ్ళు ఇంకా లైఫ్ లో సెటిల్ కాలేదన్నప్పుడు మరి మేజర్ అయినాక వాళ్ళకి ఉన్నటువంటి వెసులుబాట్లు ఈ బాలల సంక్షేమ సమితి ద్వారా ఏదైతే ఉందో ఈ పథకాలను వారికి అందించే అవకాశం ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుంది సార్. ఆ పిల్లలకి సరైన

0: కుటుంబం లేని క్రమంలోనూ, లేక వాళ్లు 18 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత కూడాను వాళ్ళు ఏదైనా సాంకేతిక విద్య లేకపోతే సొంతగా తమ కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా బాలల సంక్షేమ సమితి 18 సంవత్సరాలు నిండిన పిల్లల విషయంలో కూడాను సరైన జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. అది ఆ యొక్క ఉన్నతాధికారులకు ఆ నివేదికలను సమర్పించడం ద్వారా వాళ్లకి అవసరమైన విద్య తదితర అవసరాలను, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి వాళ్ల జీవితానికి ఒక ఉన్నతిని తీసుకురావడానికి చైతన్యం అందజేయడం జరుగుతుంది.
1: మరి ఇదంతా చెయ్యాలంటే మీకు జిల్లా వ్యాప్తంగా కమిటీలు అనేవి ఉండాలి, అలాగే మండల వారీగా కూడా కమిటీలు ఉండాలి, దీనికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటాయా?
0: ప్రస్తుతము అంటే ప్రభుత్వ పరిధిలో జిల్లా స్థాయిలోనే యంత్రాంగాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి సార్. వీటిలో మొదలుగా మనకి చైల్డ్ హెల్ప్ లైన్ ఉంటుంది, వాళ్ళు ఈ విధమైన సమస్యలను గుర్తించడంలో చాలా ప్రభుత్వానికి ఉపయోగపడే టీం మెంబర్స్ ఉంటారు. దాని తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశానుసారము డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సరైన రికార్డులను వీళ్ళు పరిశీలించి వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులను, హోమ్ ఎంక్వైరీ రిపోర్ట్లను, సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఉంచి నిజమైన లబ్ధిదారుల ఎంపికకు వాళ్ళు సహాయం చేయడం జరుగుతుంది సార్. ఈ విధమైన లబ్ధిదారుల ఎంపికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పూర్తి చేసి దాన్ని జిల్లా కలెక్టర్ గారికి అందజేసి వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరిధిలో స్పాన్సర్షిప్ వచ్చే విధంగా చేయూతను అందించడం జరుగుతుంది సార్.
1: కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ జిల్లా కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, మరి మన ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి బాలబాలికలు ఎంత మందిని మీరు గుర్తించారు, వారికి ఏ విధంగా సహకారాలు తీస్తున్నారు?
0: భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఈ స్కీమ్ మొదలైన దగ్గర ఉంది, అంటే 2022 ఏప్రిల్ 1 నుండి మనం గుర్తించిన ఈ విధమైన పిల్లల సంఖ్య 307 సార్. ఇది కాకుండా ఇంకా మనకి కోవిడ్ టైంలో కూడాను ఆర్ఫన్స్ అయిన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఇద్దరిని కోవిడ్ టైంలో, అది కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు ఇతర కారణాల అయి ఉండొచ్చు, ఆ సమయంలో కోల్పోయిన పిల్లల సంఖ్య 4 సార్. సో ఇప్పటి వరకు అనాథలు లేక సెమీ ఆర్ఫన్స్ అయిన పిల్లలు మొత్తంగా వచ్చేసరికి 307. ఈ 307 సంఖ్యకి మనము ఇప్పుడు మిషన్ వాత్సల్య నుండి స్పాన్సర్షిప్ అందజేయడం జరుగుతుంది సార్. ఇది కంటిన్యూషన్ గా జరిగే ప్రాసెస్. దీంతో పాటుగా ఆ కోవిడ్ టైంలో ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినారో వాళ్లకి పీఎం కేర్స్ నుండి 10-10 లక్షలు వాళ్ళకి ఎఫ్డి చేయడంతో పాటుగా ప్రతి నెల ఈ మిషన్ వాత్సల్య స్పాన్సర్షిప్ 4,000 అందజేయడంతో పాటుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి మళ్లీ అదనంగా ఇంకొక 10,000 రూపాయలు స్కాలర్షిప్ రూపంలో, అంటే వాళ్ళ విద్యా అవసరాల నిమిత్తం స్కాలర్షిప్ రూపంలో కూడా అందజేయడం జరుగుతుంది సార్. ఈ విధంగా మొత్తంగా మన జిల్లా నుండి 311 మంది లబ్ధిదారులు ఇప్పటి వరకు మనకి మిషన్ వాత్సల్య పరిధిలో ఉన్నారు సార్. ఇదే సంఖ్యలో మనకి ఖమ్మం జిల్లా నుండి కూడాను ఉన్నారు సార్. మన రాష్ట్రం నుండి 4,000 పైచిలకు విద్యార్థులు ఈ మిషన్ వాత్సల్య పథకం కింద స్పాన్సర్షిప్ ని అందుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇది 81,000 వరకు ఈ సంఖ్య ఉంది సార్. దీనిలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నిటికీ సంబంధించిన విద్యార్థులు ఉన్నారు సార్. ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో, సెమీ ఆర్ఫన్స్ ఉన్నారో, లేక కొంత డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పేరెంట్స్ కొంచెం దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారో, లేదంటే ఆ పిల్లలే ఏదన్నా ఇబ్బందిని, ఆరోగ్యకరమైన సమస్యను, ఇతరత్ర సమస్యను ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారో, లేదా పోక్సో విక్టిమ్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడాను ఈ మిషన్ వాత్సల్య నుండి ఈ స్పాన్సర్షిప్ కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలుగా మేము గుర్తించడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్పాన్సర్షిప్ ను అందజేయడం జరుగుతుంది సార్.
1: రాబోయే కాలంలో గణాంకాల ప్రకారం ఈ నెంబర్ తగ్గించుకోవాలి అంటే ఇలాంటి పరిస్థితి పిల్లలకు రాకూడదు అని అంటే సామాజికంగా ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది?
0: ఆ పిల్లల్ని చాలా తక్కువ వయసులోనే గుర్తించడం వల్ల ఆ యొక్క కుటుంబాల పోషణ ఇబ్బందుల్ని, లేకపోతే ఇతరత్ర సమస్యలను మనం గుర్తు పెట్టి వాళ్ళని మనము సరెండర్ రూపంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఆ పిల్లల్ని అప్పజెప్పే విధంగా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని ఎవరైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్న పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, సంతానం కావాల్సింది అని కోరుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళంతా కూడాను కారా అనే ఒక కేంద్ర సంస్థ ఉంటుంది సార్. అది మనకి దేశం మొత్తం కూడాను సెంట్రలైజ్డ్ గా మనకి అడాప్షన్ విషయాలన్నీ కూడా చూస్తూ ఉంటుంది. 0-6 ఇయర్స్ ఉండే పిల్లలు సాలో ఉంటారు సార్. అబౌవ్ 6 ఇయర్స్ నుండి అప్టు 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఏమో సీసీఐలో ఉంటారు. వీళ్ళలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అడాప్షన్ కి, వాళ్ళని అడాప్షన్ పోల్ లో ఉంచి వాళ్ళని ఒక ఉన్నతమైన ఫ్యామిలీస్ కి, చక్కని ఆరోగ్యకరమైన కుటుంబాల చెంతకి చేర్చడానికి సిడబ్ల్యూసీ అలాగే ప్రభుత్వ ఇతరత్ర యంత్రాంగాలు అన్ని కూడాను సమిష్టి కృషి చేసి వాళ్ళకి నిండైన జీవితాన్ని ఇవ్వడానికి చేయూతను అందజేస్తూ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటున్న క్రమంలో మనం ఈ విధమైన పిల్లలు ఎవరైతే సిఎన్సిపి పిల్లల సంఖ్య ఉందో ఈ సంఖ్యను మనం తగ్గించడానికి శాశక్తుల ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది సార్.
1: రావాలి
0: ఎస్ సార్, మార్పు వస్తుంది సార్. ముఖ్యంగా మన భద్రాద్రి జిల్లా వచ్చేసరికి మన తెలంగాణలో గిరిజన ప్రాంతం ఉన్న జిల్లా అయింది సార్. మనదొకటి ములుగు. ఇలా మనము పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఎంపీ, ఒరిస్సా వీటితో కూడా మన బార్డర్ ని షేర్ చేసుకోవడం వల్ల ఈ సిఎన్సిబి అంటే ఎవరైనా

0: అంటే పిల్లలకి సంరక్షణ రక్షణ అవసరాన పిల్లల దేశంలో ఈ యొక్క బార్డర్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల పిల్లలు అక్కడ జీవన విధానంలో ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొన్న వాళ్ళు కూడా మన దగ్గర షెల్టర్ తీసుకుంటూ ఉన్నారు సార్. అలాంటి వాళ్ళు మన దగ్గర ఎక్కువ కాలం నివసించి ఉన్నా మన దగ్గర వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడాను మన దగ్గరనే వాళ్ళకి అలాంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతూ ఉంది.
1: ఈ మిషన్ వాత్సల్య ద్వారా మరి ఎంతో మంది కూడాను జీవితంలో స్థిరపడ్డారు. అలాగే వారు కూడా సమాజానికి సేవ అందిస్తూ వారి తోటి స్నేహితులకు కావచ్చు, కింది స్థాయి బాలబాలికలకు కావచ్చు.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తలు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు, సినిమా పాటల జోరు, ఈ జోరు జోరుదారుగా ఉండాలండి. అసలు ఎఫ్ఎం వినాల్సిందే. 8:45 దాకా ఉండేటువంటి హుషారు కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిందే. మీరు నచ్చినా మీరు మెచ్చినా పాటసుగా వినాల్సిందే. ఒకవేళ మీరు ఫోన్ చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ స్టీడీ కోడ్ నంబర్, 2300081. ఇంకొక నంబర్ 2950081. ఫోన్ నంబర్లు మరొకసారి 08732230081, 2950081. ఈ రెండు నంబర్లకి లేదొక నంబర్కి ఫోన్ చేసి ఆర్జే దినేష్తోని మంచి ముచ్చట పెట్టి మంచి పాటినిపించుకోండి. స్టైల్ చిత్రంలోని ఈ పాట మీకోసం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పిప్పలకోటి. ఏం పేరు? రామచందర్ రెడ్డా. ఏం పాట కావాలి నీకు? బొంబాయి ప్రిడి నుంచి చేతిలోన చెయ్యా. ఏం చేస్తుంటారు రామచందర్ మీరు? ఎట్లా ఉన్నాయి మరి పంటలు? ఎట్లున్నాయి? వర్షాలు కావాలి, మున్నా కావాలంటే సరిపోలే. తేనె పడుతుందా? ఇంకెన్ని? ఇంకా 2-3 వర్షాలు పడితే సరిపోతాయి పట్టికి? సోయకు సరిపోతాయి అమ్మని వర్షం. ఇప్పుడు సోయకు సరిపోయి వెళ్తాయి సోయలు. సరే వచ్చేసింది పాట మరి నీకోసం. చేతిలో ఉన్న చెయ్యేసి చెప్పేవా.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో,
0: ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నిప్పాని నుంచి. గంగారామా? గంగారాం, మీ ఊరుకున్న ప్రత్యేకత చెప్తావా? గంగారాం, మీ ఊర్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాంత ప్రదేశం ఏంటిది, గొప్పగా ఏం చెప్పుకుంటారు?
1: మా ఊర్లో వెంకటేశ్వర ఆలయం గుడి ఉంది.
0: అది అంటే మంచిగా ఉత్సవాలు జరుపుతారు అక్కడ? ఎప్పుడు జరుపుతారు ఉత్సవాలు పెద్దగా?
1: ఉత్సవాలు సంక్రాంతి, జనవరి.
0: నిప్పాని అనే ఊరు కంటే ముందు ఈ ఊరికి ఇంకేమైనా పేరుండేనా? నిపాని కంటే ముందు ఇంకేమైనా పేరు పెట్టి పిలిచేవాళ్ళ ఊరిని?
1: నైపాని అనేది ఉంది.
0: ముందు నైపాని అంటుండే దాన్ని. నైపాని అంటే నీళ్లు లేవు, మరి ఇప్పుడు ఉన్నాయా నీళ్ళు అక్కడ? నిపాని అని వచ్చిందా? ఓకే, బాగుంది. గంగారాం, నీకేం పడగలరు చెప్పు, వినిపిస్తా.
1: నీకు నేను నాకు నువ్వు సినిమాలు ఉంది,
0: తెలుగు భాష,
1: తెలుగు భాష
0: వచ్చింది మరి పాట.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, హాయ్ సార్, నమస్కారం.
0: హలో, నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి?
1: సార్, నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ జీ నుండి సార్, ప్రవీణ్.
0: ప్రవీణ్ ప్రవీణ్ కుమార్, బాగున్నావా?
1: సూపర్ సార్, మీ సార్?
0: సూపర్. అయిందా ప్రవీణ్, భోజనమైందా?
1: లేదు సార్, తినాలా సార్. మీ యాంకరింగ్ కానీ అదిరిపోతా సార్, మీరు రాలాగని ప్రోగ్రామ్ అంతా.
0: మీలాంటి వాళ్ళు మాట్లాడితే అదిరిపోతుందిలే.
1: సూపర్ చేస్తారు సార్, మంచిగా ఉంటారు సార్, మీ లైవ్ ఇష్టం సార్.
0: ఎట్లా ఉంది ఉద్యోగం ప్రవీణ్?
1: బాగుంది సార్, ఉద్యోగం బాగుంది సార్.
0: ఎక్కడ, అక్కడనేనా నర్సాపూర్ లో చేస్తున్న ఉద్యోగం?
1: దిలవర్పూర్ సార్, దిలవర్పూర్.
0: అమ్మ బాగున్నారా, కుటుంబ సభ్యులందరూ?
1: కుటుంబ సభ్యులు అంతా బాగున్నారు సార్, బాగుంది సార్ ఉద్యోగం కూడా.
0: మరి ఉద్యోగం వచ్చిన కొత్తలో మరి ఇల్లు కట్టాలని ఆలోచన ఉందా? కడతావా?
1: కడతా సార్, ఉన్నా సార్, అవును. ఇల్లు నెక్స్ట్ అదే ప్లాన్ సార్.
0: చెప్పు మరి. రేడియో
1: సార్, మ్యారేజ్ చేసుకోవాలా?
0: ఓహో, ఓకే. కళ్యాణ ప్రాప్తి రస్తు.

0: అయితే అయితే ప్రవీణ్ రేడియో వింటున్నావా, రోజు వింటున్నావా రేడియో?
1: రెగ్యులర్ సార్, నేను రేడియో కార్యక్రమాలు అన్ని వింటుంటాను సార్. నేను
0: అక్కడ ఇంటి వద్ద ఉంటావు?
1: అవునవును, ఇంటికి వచ్చిన తర్వాత ప్రొద్దున సాయంత్రం వింటా సార్.
0: ఓకే, మరి ఈ మధ్య అయితే ఫోన్ చేసినట్టు నాకు వినబడలేదు సాధారణంగా, ఎక్కువ వింటుండో లేదో అనుకున్నా.
1: దగ్గర దగ్గర కొంచెం ఆఫీస్ ఆఫీస్ కి వెళ్తున్నా కదా సార్, టైం సెట్ కాకొచ్చింది.
0: అసిస్టెంట్ తీసుకుంటావా? అసిస్టెంట్ తీసుకుంటావు ఎవరన్నా?
1: సార్
0: ఒక్కరిని వెళ్తావా, ఎవరన్నా వస్తారా తోడుగా నీకు?
1: లేదు సార్, ఆటో వస్తుంది, ఆటోలు వెళ్తా.
0: అక్కడ ఏమైనా రాయడానికి అవసరం వచ్చినప్పుడు అసిస్టెంట్ ఉంటారా?
1: వాళ్ళు ఉంటారు సార్, మా వాళ్ళు తీసుకుంటారు ఆఫీస్ వాళ్ళే.
0: ఓకే ఓకే ఓకే,
1: ఇబ్బంది లేదు సార్, వాళ్ళు ఉన్నారు చూసుకుంటారు.
0: ఇబ్బంది ఏం లేదు, చెప్పు ఏం పాట విందాం.
1: అయితే సార్ ఫస్ట్ మా అన్నయ్యలు ఇద్దరు రేడియో వింటున్నారు, కొంచెం హాయ్ చెప్పండి.
0: పేర్లు చెప్పు అన్నయ్య, పేర్లు.
1: కాల్వ నవీన్ అన్నయ్య,
0: ఓకే,
1: పార్టి రంజిత్ అన్నయ్య.
0: కాల్వ నవీన్, పార్డి రంజిత్, ఇద్దరికి హాయ్, నమస్కారం, శుభ సాయంత్రం.
1: థ్యాంక్ యూ సార్. అయితే సార్ విషయం ఏంటంటే, రేపు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే ఉంది.
0: ఓకే,
1: అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే పవన్ అన్న.
0: ఓకే,
1: ఆయన కోసం ఒక చిన్న పోయిటరీ రాస్తున్నా సార్.
0: షూర్, తప్పకుండా విందాం, చెప్పు.
1: పవన్ ఉండే సిటీ, పవన్ ఉండే సిటీ సింప్లిసిటీ, పవన్ లో ఉండే సిటీ ఎలక్ట్రిసిటీ, పవన్ కోసం చూసే సిటీ క్యూరియాసిటీ, పవన్ కోసం నచ్చని సిటీ పబ్లిసిటీ.
0: ఇంకా పవర్ సిటీ చెప్పలేదు మరి. ఓకే, బాగుంది బాగుంది ప్రవీణ్, బాగా చెప్పినావు. మరి పాటిందామా పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఏ పాటిందాం చెప్పు.
1: థ్యాంక్ యూ సార్, నాకు పవన్ కావాలా.
0: ఓకే, కాటమరాయిడిందామా?
1: అవును సార్, అవును.
0: ఓకే, వచ్చింది పాట.
1: థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఐ మనసు నిండా మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం, శుభ సాయంత్రం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హరీష్ చారి. ఏం చేస్తుంటారు మీరు? బంగారం పనిచేస్తారైతే. రోజు రేడియో వింటారా? గోల్డ్ వర్క్ చేస్తూ రోజు రేడియో పెట్టుకుని వింటారు అయితే? అంటే ఎన్ని గంటలకు చాలు చేస్తారు దుకాణం? బంగారం ధర అయితే పెరిగిపోతుంది ఆకాశం దాకా, 2 లక్షల పోయేటట్టు. అవునవును కదా, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరుగుతున్నది. ఇప్పుడు రోజు రోజు రేటా, లేకపోతే గంట గంటకు పెరుగుడు తరుగుతూ ఉంటుంది ఏమన్నా? ఎట్లా ఉంది మరి ధరలు గిరా, ఎట్లా అమ్ముడు పోతుందా మరి? ఇప్పుడు బంగారం కొనట్లు కొంటున్నారా? లగ్గం ఉన్నప్పుడు కొనని పడుతుంది కదా. చెప్పండి, ఏం పడగాలి చెప్పండి, వినిపిస్తాను మీకు. వచ్చింది మరి పాట. అవునా, పాట వినిపిద్దాం మరి. ఓకేనా?

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి? నరేష్, ఏం చేస్తుంటావు నరేష్? ఏం పాట కావాలి చెప్పు, నీకు వినిపిస్తా. హలో, ఏం పాట కావాలి? ఓకే, విందాం పాట. మరి నీ మాట సరిగా నాకు వినస్తలేదు. ఇందిరా నుంచి పాట విందాం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మాట్లాడదలిగి మనతో మనసు నిండా మాట్లాడదలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో హలో హలో బరంపూర్ నుంచి దిన్ను ఫోన్ చేసిండు, ఒకసం పాట కావాలని చివరి క్షణంలో ఫోన్ కట్ అయినట్లుంది. తనకు లవ్ రెడ్డి చిత్రం నుంచి పాట అడిగిండు, తన కోసం ఈ పాట విందాను.

హుషారులోని సినిమా పాటలవి. మళ్ళీ రేపు రాత్రి 8 గంటలకు హుషారులో హుషారైన పాటలు వినిపిస్తారు మా రేడియో నిస్త. ఇలా రాత్రి 10:30కు మధురిమలో పాత కొత్త హాయ్ అయిన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45, మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 9:30 రాత్రి 10:30 దాకా, క్షమించండి, రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో నవలతో కార్యక్రమం ఉంటుంది. 9:45 షామే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడినటువంటి గజల్ వింటారు. ఈరోజు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ 5వ భాగము వింటారు. 10:30 మధురిమ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే

0: కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం, గురువారం ఉదయం 8:30 నవలతో కార్యక్రమం ఉంటుంది. గత కొన్ని వారాల సంధి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన గోపరాజు నారాయణరావు, పఠనం కమలాకర్ రెడ్డి. ఇప్పుడు విందాం 67వ భాగం.

జనవరి 27, 1924 నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ నిండా ఉత్కంఠభరిత వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా దిగొచ్చు అస్సాం రైఫిల్స్. రైలు కొంచెం ఆలస్యం. శాండర్స్, స్టూవర్ట్ స్టేషన్లో ఎదురుచూస్తున్నారు 3 గంటల నుంచి. మలబారు దళాలు నిరాశే మిగిల్చాయి. 7.5 కాలం గడిచిపోయింది. అందుకే ప్రభుత్వానికి ఈ పట్టుదల కసి. రామరాజు ఉద్యమం మీద ఎంత కసి పెరిగిపోతున్నా సైనిక చర్యకు సాహసించలేకపోతున్నారు. అందుకే సైనిక చర్యకు ఇంకాస్త సమయముందని పైకి చెబుతున్నారు. దానికంటే ముందు ఒకసారి అస్సాం రైఫిల్స్ని ప్రయోగించి చూద్దామని అనుకున్నారు. 400 మంది దిగుతున్నారు. వీళ్లతో కలిపి మన్యంలో ఉన్న బలగాల సంఖ్య 1100కు చేరుతుంది. భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదని చెబుతారు కుకీల తిరుగుబాటును. ఈశాన్య భారతంలో మణిపూర్ కొండల్లో జరిగిందది. 28 లక్షలు ఖర్చు చేసి అణచివేశారు. ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సేనలకి సహకరించడానికి మెసపటోనియా వెళ్లమంటే నిరాకరించారు కుకీ గిరిజనులు. మణిపూర్ రాజు సహాయంతో కుకీలను బలవంతంగా మెసపటోనియా తీసుకెళ్తున్నందుకు నిరసనగా జరిగినదే ఆ తిరుగుబాటు. కుకీలని బర్మాలో చిన్లని పిలుస్తారు. అస్సాం రైఫిల్స్ వాడే డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కల్నల్ ఎల్హెచ్ షేక్స్పియర్ 2800 మంది సిబ్బందితో వెళ్ళి కుకీలను అణచివచ్చాడు. బర్మా మిలిటరీ పోలీసు సాయం కూడా ఉంది. ఆ తిరుగుబాటు అణచివేతలో షేక్స్పియర్కు బాసటగా ఉన్నవాడే మేజర్ గూడాల్. ఇతడు కూడా గ్రేట్ వార్కి వెళ్లి వచ్చినవాడే. ఇప్పుడు ఆ మేజర్ గూడాల్ నాయకత్వంలో విశాఖమన్యం వస్తోంది అస్సాం రైఫిల్స్. గ్రేట్ వార్లో ఐరోపా, మధ్యాసియాలలో పోరాడింది అస్సాం రైఫిల్స్. అప్పటికి దాని పేరు కచార్ లేవీ. ఆ యుద్ధంలో చేసిన సేవలకు మెచ్చుకొని అస్సాం రైఫిల్స్ అని పేరు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. యుద్ధం ముగిశాక ఈశాన్య భారత కొండల్లో తిరిగే తిరుగుబాట్లు అణిచే పనిని అప్పగించారు. మంచులో పోరాడటమే కాదు, మామూలు కొండల మీది పోరాటంలోనూ అపార అనుభవం ఉంది. అందుకే ఇప్పుడు విశాఖమన్యానికి పంపిస్తున్నారు. దళాలనే కాదు, వాళ్లతో 3 లూయిస్ గన్లు కూడా పంపుతోంది అస్సాం ప్రభుత్వం. శాండర్స్, స్టూవర్ట్లకి ఇదంతా సంభ్రమంగా అనిపిస్తోంది. ఆగమేఘాల మీద వస్తున్నాయి బలగాలు. మేజర్ గూడాల్ విశాఖపట్నంలో దిగిపోయి ఈ ఉదయమే స్వీనీతో చర్చలు కూడా మొదలెట్టాడు. ఇద్దరూ కలిసి రోడ్డు మార్గంలో వస్తారు. తర్వాత రైలు వచ్చి ఆగింది. గూర్ఖా వాళ్ళలా ఉన్నారంతా. వాళ్లని, వాళ్ల సరంజామాని చూస్తేనే అర్థమవుతోంది ఇదంతా పేరుకు పోలీసు చర్య. జరుగుతున్నది, జరిగేది అంతా సైనిక చర్య. భుజాన తుపాకులు, చంకల్లో బిడ్డింగ్లతో 5-6 బోగీల నుంచి వరుసగా దిగారు. కర్రతో చేసినట్టు మోటుగా ఉన్న బూట్లతో వాళ్లు స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే నేల అదురుతున్నట్టనిపించింది. ఆ రైలులోనే దిగిన మిగిలిన ప్రయాణికులు వెనకే ఉండిపోయారు భయంతో. గంభీరంగా ఉన్నారంతా. వీళ్లే ఇంత గంభీరంగా ఉంటే

గూడాల్ ఇంకెలా ఉంటాడో అనుకున్నారు శాండర్స్ స్టూవర్ట్. దళాలని ఊరట్ల మీదుగా నర్సీపట్నం తీసుకెళ్లారు ఆ ఇద్దరు. ఏప్రిల్ 7, 1924, కేసు నంబర్ 10/1924. లేచి నిలబడి న్యాయమూర్తిని ఉద్దేశించి చెప్పాడు కోర్టు గుమస్తా. ప్రజల్లో పెరిగిపోతున్న అవాంఛనీయ ధోరణుల ఎడల తీవ్ర వ్యాకులతతో కాగిపోతున్నట్టు బాధగా కూర్చున్నాడు జడ్జి ఎల్హెచ్ అరంట్. ఐసిఎస్ బారిట్ లావారు భారంగా తలూపారు. జడ్జిగారు తలూపడమే తరువాయి. వెనువెంటనే అమీనా బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. గాం మల్లుదొరా, గాం మల్లుదొరా, గాం మల్లుదొరా. మన్యం ఉద్యమకారుల విచారణ కోసం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏజెన్సీ ప్రత్యేక సెషన్స్ కోర్టు హాలులో ఓ మూలగా గొలుసులు కదిలిన చప్పుడైంది ఉలిక్కిపడేటట్టు. అప్పటిదాకా గొంతు కూర్చొని ఉన్న మలుదొర భారంగా లేచి నిలబడ్డాడు. కాళ్లకు చేతులకు మెడకు ఇనుపరింగులు తగిలించి ఉన్నాయి బిగుతుగా. వాటినుంచి వేలాడుతున్న గొలుసులు నడుం చుట్టూ ఉన్న ఇనుపరింగుకు కలిపి ఉన్నాయి. ఉద్యమం ఆరంభంలో మొదటిగా అరెస్టైన కోలంకి కన్నడు రీమల సన్నాసిల దగ్గర నుంచి ఇంతే. మొదట నర్సీపట్నం జైలులో పెట్టేవారు. ఇలాగే సంఖ్యల మధ్య అరెస్టైన వాళ్ల గ్రామాల నుంచి మునసబులను పిలిచేవారు. వాళ్ల ముందు ఖైదీలని సంఖ్యలతోనే పరేడ్ చేయించేవారు. మునసబులు గుర్తుపట్టే పని పూర్తిగా చేసేవారు. పెరిగిన గడ్డంతో ఖైదీలు ధరించే యూనిఫారంలో ఉన్నాడు మల్లు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ముఖం మీద కొట్టిన దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుకు నడవబోతుంటే విశాఖపట్నం సెంట్రల్ జైలు అధికారి గొలుసు పట్టుకుని ఆపాడు. తర్వాత అతడే చేతిలోని లాఠీతో వీపు మీద మొరటుగా గుచ్చాడు నమస్కరించమన్నట్టు. అప్పుడు రెండు చేతులు ఎత్తి జడ్జికి నమస్కరించాడు మల్లు. బోనంగి పోతరాజు, బోనంగి పోతరాజు, బోనంగి పోతరాజు, మళ్లీ పిలిచాడు అమీనా. మల్లు పక్కనే ఉన్నాడు పోతరాజు. లేచి నిలబడ్డాడు. అతడికి ఒళ్లంతా సంకెళ్ళే. సుంకరి పొట్టయ్యా, సుంకరి పొట్టయ్యా, సుంకరి పొట్టయ్యా, మళ్లీ గొలుసుల చప్పుడు కర్ణ కఠోరంగా. గోలసింగి సన్యాసి, గోలసింగి సన్యాసి, గోలసింగి సన్యాసి. ఈసారి మరింత కర్ణకఠోరంగా వచ్చింది గొలుసుల శబ్దం. వయసులో కొంచెం పెద్దవాడైన సన్యాసి అప్పటికే నిలబడి ఉన్న పొట్టయ్య చేతిని ఆసరా చేసుకుని భారంగా లేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆ ఇద్దరి ఒంటి మీద ఉన్న గొలుసులు రాసుకుంటూ శబ్దం చేస్తున్నాయి. కర్రి కన్నిగాడు, కర్రి కన్నిగాడు, కర్రి కన్నిగాడు. ఒక్క లిప్త తర్వాత వినిపించాయి సంకెళ్ల శబ్దాలు. కునికిపాట్టు పడుతున్న కన్నిగాడిని చేత్తో అదిలించాడు పక్కనే కూర్చున్న పండయ్య. పితూరిదారులు కూడా నిద్రపోతే ఇలాగా ఏడుస్తుంది చూశావా? ఈడు కూడా పితూరిదారుడే. ఇడిది కృష్ణదేవిపేట, కొత్తనదూరు ఊరు వాళ్ళు పట్టించారు. ఇలాగే నిద్రపోయి ఉంటాడు, వ్యంగ్యంగా అంటున్నాడు ఒక జైలు ఉద్యోగి పక్కనే ఉన్న పోలీసుతో. ఉలిక్కిపడి చివాలన లేవబోయాడు కన్నిగాడు. కాళ్లకి అడ్డం పడ్డాయి గొలుసులు. ఇక మిగిలింది తనవంతే కాబట్టి ముందే లేవడానికి ప్రయత్నించాడు పండయ్య. సంకోజి పండడు పండయ్య. అప్పుడు ఆ ఆరుగురిని జడ్జికి సమీపంగా తీసుకెళ్లారు జైలు సిబ్బంది. ఉద్యమం ప్రారంభమైన తర్వాత సెషన్స్ కోర్టు విచారిస్తున్న మూడో బృందమిది. ఒక నిమిషం వాళ్లకేసి తీక్షణంగానూ చీదరగానూ చూసి ఒక కాగితం తీసుకుని చదవడం మొదలెట్టాడు న్యాయమూర్తి అరంట్ బారెట్లా. ఏజెన్సీ అదనపు సెషన్స్ జడ్జి హెచ్ఎల్ ఆరంట్ ఐసిఎస్ బారెట్లా, మీ ఆరుగురి మీద ఆరోపణలు చేయడమైనది 1922 ఆగస్టు 22 మొదలు 1923 డిసెంబర్ 18 వరకు గోదావరి విశాఖపట్నం ఏజెన్సీలలో మీరు పాల్పడినట్టు చెబుతున్న పలు నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఇవి. ఆ ఆరుగురు కళ్ళప్పగించి అమాయకంగా చూస్తున్నారు జడ్జిగారికేసి. మీ ఆరుగురు మరికొందరు ఇతర నిందితులతో కలిసి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగెల, రంపచోడవరం, మల్కనగిరి, కొండకంబేరు, పాడేరులలోని పోలీసు స్టేషన్ల మీద దాడి చేసి వాటిని లూటీ చేశారు లేదా లూటీ చేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఒంజేరి, దామనపల్లి, రంపచోడవరం, పెద్దగడ్డపాలెం, లింగాపురం, కత్తిరిలొడ్డి, గూడెం, ధారకొండ, కొండలయ్యగొంది అనే చోట్ల కింగ్ ఎంపరర్ సైన్యాల మీద దాడులు చేశారు. ప్రభుత్వం వారి దళాల మీద దాడులకు దిగారు. ఇవన్నీ భారత శిక్షాస్మృతి 121 సెక్షన్ ప్రకారం శిక్షార్హాలని సెషన్స్ కోర్టు వారు నిర్ధారించారు.

ఆశ్చర్యమైనది. ఆ ఆరుగురు ముఖాముఖాలు చూసుకున్నారు. చదువుతూనే ఉన్నాడు అరంట్. చక్రవర్తి సైన్యాల మీద దాడులతో ఇద్దరు బ్రిటిష్ అధికారులు సహా 8 మంది పోలీసులు చనిపోయారు. ఇది భారత శిక్షా స్మృతి 302 సెక్షన్ కింద శిక్షార్హమని కోర్టు విశ్వసిస్తున్నది. మీరు దాడులు చేసి పోలీసు స్టేషన్లో ఉంచిన ఆయుధాలు మందుగుండు దోచుకుపోయారు. ఇతర ప్రభుత్వ ఆస్తులు, సరఫరా అవుతున్న ఆహార పదార్థాలను కూడా దోచుకున్నారు. పలు గ్రామాలలో ప్రజలను బెదిరించి రకరకాల వస్తువులను బలవంతంగా తీసుకున్నారు. ప్రాణాంతక ఆయుధాల సాయంతో చేసిన ఈ కార్యకలాపాలను బందిపోటు చర్యల కింద కోర్టు వారు పరిగణిస్తున్నారు. ఈ చర్యలకు భారత శిక్షాస్మృతి 397 సెక్షన్ కింద శిక్షకు అర్హులు కాగలరు. ఇలా ఏవేవో చదువుతూనే ఉన్నాడు న్యాయమూర్తి. మధ్య మధ్య నెత్తిమీద బొచ్చుకుళ్ళాయని సర్దుకుంటూ ఓపిగ్గా చదువుతున్నాడు. ఆ ఆరుగురు మళ్లీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపు న్యాయమూర్తి వారి వంక గంభీరంగా చూస్తూ నిలబడ్డారు. తెల్ల జడ్జిగారి నోటి నుంచి అప్పుడప్పుడు పరమ వికృతంగా వెలువడిన తమ గ్రామాల పేర్లు విన్నప్పుడు చాలా తికమకపడ్డారు. ఈ యావత్తు ఆరోపణలు జడ్జిగారు బ్రిటిష్ ఇంగ్లీష్లో గంభీర వదనంతో అనర్గళంగా చదివారు. ఒక ముక్క కూడా అర్థం కాలేదు ఆ ఆరుగురికి కూడా. అనువాదకుడు కూడా లేడు. జడ్జి లేచి వెళ్ళిపోయాడు. ఓ లాయర్ అంటున్నాడు పక్క లాయర్తో, ఇన్ని సెక్షన్లు బిగించేశారు, ఉరిశిక్షలు ఖాయం, లేకపోతే ద్వీపాంతరం తప్పదు, అప్పీలు చేసుకోమంటాడులే. విశాఖ జైలు సిబ్బంది ఆ ఆరుగురిని సంకేళ్లతో నడవలేకపోతున్నా గబగబా నెడుతున్నారు నడవమంటూ.

0: నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 67వ భాగం విన్నారు. రచన గోపరాజు నారాయణరావు, పఠనం కమలాకర్ రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 68వ భాగం వింటారు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా షామే గజల్. ఈ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడినటువంటి గజల్ విందాం. మురళీకృష్ణ ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు పాటలు పాడడం తనకు ఇష్టంగా ఉండేది. ఫలితంగా అదే కాలంలో పలు గజలను కూడా పాడడం జరిగింది. ఆ గజల్ ఇప్పుడు కొన్ని విందాం. ముందుగా జిందగీ షాయద్, ఈ గజల్ విందాం. సంగీతం గురురాజ్.

శామే గజల్ కార్యక్రమంలో మీరు ఇప్పటిదాకా డి మురళీకృష్ణ పాడినటువంటి గజల్ విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో పాల్ మౌరియట్ స్వరరచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమంలో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. గత కొన్ని వారాల సంధి మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ వినిపించడం జరుగుతుంది. సన్యాసమ్మ కథ అనేది తెలుగులో ప్రసిద్ధి చెందిన ఒక జానపద మరియు భక్తి గాథ. ఇది ధైర్యం, ఆత్మ బలిదానం మరియు పాతివ్రత్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక గ్రామీణ చారిత్రక దైవ కథ. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో సన్యాసమ్మ తల్లిని గ్రామ దేవతగా కూడా కొలుస్తారు. సన్యాసమ్మ గొప్ప నైతిక విలువలు కలిగినటువంటి సాధ్వి. ఈ కథ ఆమె జీవితంలోని త్యాగం, నిబద్ధతలను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు విందాం 5వ భాగం.

0: నాలుగు సన్యాసమ్మ కథ
1: కథ
0: నాలుగవ భాగం
1: భాగం
0: సమాప్తమైంది
1: సమాప్తమైంది
0: ఐదవ భాగం మొదలు పెడుతున్నాం. సరస్వతి బుడిగజంగము బుర్రకథ
1: బుర్రకథ
0: సన్యాసమాదేవి కథ
1: కథ
0: చెప్పేవారు
1: వారు
0: వినిపించేవారు మరి పసుపుల లింగయ్య గడ్డము శ్రీనివాసు పురాణం గంగయ్య ఆదిలాబాద్ రామ్నగర్
1: రామ్నగర్
0: ఐదవ భాగము చంద్రశేల మహారాజు పట్టణము చంద్రశేల మహారాజు లక్ష్మీదేవి ఏడుగురు కుమారులు ఉండంగా సంతోషమాత వ్రతం పెట్టి పోయి వేసి నాకు ఆడబిడ్డ కావాలని చెప్పి కోరుకుంది
1: కోరుకుంది.
0: చక్కని కూతురు సన్యాసమ్మను పేరు పెట్టారు
1: పెట్టారు.
0: ఆ తర్వాత తల్లి మరణించింది
1: మరణించింది.
0: మరణించిన తర్వాత వేను వెంటనే నాకు మాత్రం కుమార్తె పుట్టింది, నా భార్య చనిపోయిందని చెప్పి
1: చెప్పి
0: ఆవేశముతో రెండవ భార్యని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాడు. బిడ్డని కాళ్ళ మీద అన్నదమ్ములు పడేసిన గాని బిడ్డ ముఖం చూడకుండా దాటిపోయి ఇంటికి చేరుకున్నాడు. అయితే వదినలు వచ్చి
1: వచ్చి
0: ఓహో భర్త రామయ్య, మీ చెల్లెలు కాదు నా కన్న కూతురు పోలే, మా తోడబుట్టిన చెల్లెవేళ మేము చూసుకుంటామని చెప్పి వదినమ్మలొచ్చి అల్లారు ముద్దుగా పెంచి చదువు సంధ్య విద్య బుద్ధులు అభ్యాసం చేయించి 7 సంవత్సరములైంది. మేనత్త దాలమ్మ వచ్చి కుమారుడు చెంచన్నకు పెళ్లి చేస్తానని చెప్పి అడిగారు
1: అడిగారు.
0: కుమారుడు కూడా రామన్న కోపానికి వచ్చి అత్తని దూషించి మాటలన్నాడు
1: అన్నాడు.
0: అన్నా గాని నా తల్లిదండ్రులు చనిపోతే రాలే
1: రాలే,
0: నా యొక్క చెల్లెలు పుట్టిందని చెప్పి రాలే, ఇప్పుడు వచ్చినవా పెళ్లికి అని చెప్పి ఆవేశమున ఎన్నో మాటలన్నగాని ఓపిక పట్టుకుంది
1: పట్టుకుంది.
0: మరి ఆ రామయ్య గారు భార్య వచ్చి
1: వచ్చి
0: ఎంతైనా మేనుల సత మెప్పైన సత
1: సత
0: ఆయనకిచ్చి పెళ్లి చేస్తే మీనమర్దల్ని హల్లారు ముద్దుగా చెంచన్న సాదుకుంటాడు, మేనత్త సాదుకుంటదని చెప్పి అన్నారు. అప్పుడు దాలమ్మని పిలిచి
1: పిలిచి
0: పెళ్లి మొదలు పెడుతున్నారయ్యా.

అప్పుడు శివలకులు జల్లి పాల చెట్లు కొట్టి పందిరి వేసి జామలు కొట్టి దళ్ళు గాహించి చిన్న చిటాబలకు శ్రీముగ్గులు శ్రీముఖుల మీద పోలి పీటలపై బాలిద్దరిని కుసుండబెట్టి బట్లు బ్రాహ్మణ యాదవ పండితులంతా వచ్చి

0: మంగళయం తంతునాదమని చెప్పి బ్రహ్మ మడుగొట్టి వా యొక్క బ్రాహ్మణులు తలవాలు ఓశారు. బాలుడి పేరు సెంచన్న, బాల పేరు వా యొక్క సన్యాసి దేవని చెప్పి అంగరంగ వైభంగ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 7 మందికి ఎల్లో భోజనం పారా కొడుకులు పెట్టారు. అత్తమ్మా మరి ఇప్పుడు ఏమంటావు?
1: అయితే నీ కుమార్తె వస్తే తీసుకొని వెళ్ళిపోతామా?
0: అత్తమ్మా నా చెల్లెలు చిన్నది, 7 ఏళ్ళ బాల, నా ఇంటికాడ నా చెల్లె ఉంటది, నీ ఇంటికాడ నీ కుమారుడు పెరగని. నా చెల్లె కన్యాకుమారైన తరువాత నేను ఉత్తరం ఇస్తాను, అప్పుడు వా యొక్క నా చెల్లెని తీసుకొని పోవచ్చు.
1: అంతేనా?
0: అవును.
1: శ్రామంచిని చెప్పి ఎవరయ్య అత్త వడవంటి దాలమ్మ, కొడుకు వడవంటి చెంచల్ని దోసుకొని ఆయన వడవంటి దివిలి పట్టణం వెళ్ళిపోయాది.
0: అక్కడ సంగతి అలాగుంది. ఈ అన్నదమ్ముల వారి యొక్క చెల్లెలకు పెళ్లి చేసి 1 నెల రోజులైందయ్యా.
1: అయింది.
0: 1 నెల రోజులైన తర్వాత చూడండి, ఈమెకు పెళ్లి చేసుడమేమి, మరి 2వ భార్య ఎవరు? చంద్రశీలం. ఆమెకు వారి యొక్క గర్భవతి అయింది. ఎవరికి? మహనికల దేవికి. సన్యాసి దేవి పెళ్లి ముహూర్తమున ఆమెకు గర్భవతయింది. చక్కని కుమారుడు పుట్టిండు. కొడుకు పేరంటే ధర్మపాలుడని పేరు పెట్టుకున్నారు. ఇంటి లోపల ధర్మపాలుని పెంచుకుంటా మరటి మాణికల దేవి ఇంటి లోపల బాలుని జోగలు ఊపుతుంది. సన్యాసి దేవి అదనులతోటి కేలి సంబరపడుతుంటూ ఆటపాటలాడుతుంటూ ఇక్కడ ఉంది. ఆ సమయంలో 7 గురు వనదమ్ములు ఇంటికాడ ఉండగా ఢిల్లీకోట రాణి, ఢిల్లీకోట తైసిళ్ళు కట్టుమని జాబులు ఉత్తరములు వచ్చినాయి. ఆనాడు పెద్ద అన్నయ్య రామన్న బాగా చూశాడు. కమ్ములారా, మనము వా యొక్క ఢిల్లీకోట రాణికి తాసిళ్ళు రకము గట్టి మనము రావాలి. మన చెల్లెల వద్దకు పోయి అగ్ని తీసుకొని వద్దాం.

0: ఇల్లుకోటకు పోయి తైసులు గట్టి వస్తాం, నీ ధర్మ నోట సెలిబెట్టమ్మా
1: అన్నయ్య. కారిమరవడి ఢిల్లి కొడరానికి డబ్బు కట్టి వస్తారా అన్న కరి ఓవన్నయ్య. గల్లు గుళ్ళు తప్పని గౌపిడ తప్పని అడుగుల కూర జీవరాజు కాటు తప్పని పగదారి వస్తాము కింద గాని మీ వస్తాం మీద గాని.

0: కట్టలు కట్టవే పొయ్యారు, అక్కడ సంగత అలాగుంది. ఏడాదికి ఒక దినము ఆ ఊళ్ళో సంతోష మాత
1: జాతర,
0: ఊరు లోపల వారి యొక్క నేటికి తీర్థం. సంతోషమ్మా సంతోషమాత రథము జరుగుతుందయ్యా, ఊరంతా సందడే సందడి, డప్పులు భేండు బాజలు, ఇల్వ లేని వారి యొక్క నేటికి మాత్రం మోగుతున్నాయి. ఆ సప్పుడు ఎవరిన్నారు?
1: కనివడమంటి ఢిల్లీ కోట అవడమంటే రాణి గారికి డబ్బు కట్టాలని చెప్పి ఇవ్వడమంటే అన్నదమ్ములు వెళ్ళిపోయారు. ఎడగూరు వదినలు ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరు వడవంటి వాయు ఆశిదేవి చదివి స్కూల్కి పోయి రావంగా, కానీ వడవంటి వాయు జాతర చూద్దామంటే అయినా ఎక్కడ చూసినా గానీ 12 కోతుల పెట్టు వడందగా జాతర సాగుతున్నది. కానీ వా జాతర చూసి కానీ ఆలోచించాది ఎవరు సన్నాసిదేవి, నా వదిలల దగ్గరికి పోయి నా వదిలతో చెప్పి, కానీ వడవంటి ఈ సంతోష మాత జాతర ఎలా ఉంటదో ఒకసారి నేను చూడాలని చెప్పి కానివ్వడం ఎడగురు వదిలిన వద్దకొచ్చాది. అది నల్లారా రెండమ్మ.

0: ఏమిటమ్మా?
1: నా మనసులో మాట నాపిలో చింత కలిగాను. చూడదినా, నా వన్నలతి లేరు, కనివ్వటువంటి నా తల్లి ఇవ్వటువంటి లక్ష్మీది అది, సంతానం అవడవంటి ఆడబిడ్డ పొలము లేకపోతే, కాని వడవండి సంతోషిమాత గుడి కాడికి పోయి సంతోషిమాత పోయేస్తే, సంతోషిమాత వలన పుట్టిన నా పేరు సన్నాసి దేవి. కాని వడవండి ఏడు రాత్రులు ఏడు పగలు పడిగినటువంటి జాతర సాగుతుంది. కాని వడవండి సంతోషిమాత గుడి ఎలా ఉంటదో ఆ సంతోషిమాత పోయేసి ఆ జాతర చూసి రావాలని చెప్పి
0: నాకు మనసు కలిగిందా?
1: అవును,
0: సంతోషమాత రథం జరుగుతుంది, తీర్థము మొదలైంది, తీర్థాలకు పోయేస్తావా?
1: అవును.
0: ఓ ఆడబిడ్డ, ఓ మరదల, తీర్థం లోపల 10 మంది మంచోళ్ళు ఉంటారు, 10 మంది చెడ్డోళ్ళు ఉంటారమ్మా. మచ్చని దానవు, మంది కండ్లు నీ మీద పడితే బాగుండదు.
1: అదమ్మా, నాకేం భయం లేదు, నన్ను ఎవరు అనేవారు లేరు, నన్ను ఎవరు తిట్టేవారు లేరు, ఎవరు కొట్టేవారు లేరు.
0: ఏమంటావు యారాలా?
2: అది రైటగానే ఆ చిన్న పొల్లనే కదా.
0: అవునవును,
2: పెద్దదైతేనేమో కన్ను పడుతుండే, చిన్న బచ్చనే కదా, ఏం కాదు తొలి.
0: అంతే అంటావా? 9 సంవత్సరముల వా యొక్క సన్యాసి దేవి కసిగందే కదా. పోనంటావా?
2: పోని పోని.
0: క్షాభానవు ఇలా బంగారా, నువ్వు అట్టుకెందుకు పోతావు? మన ఇంట్లో మహా బంగారం ఉన్నది, ఈ సొమ్మలను నీ అలంకరించుకోరు పో.
1: అంతేనా?
0: ఎవరైనా చూసినా గాని ఓహో సన్యాసం అంటే చంద్రశీల మహారాజు కుమార్తె, ఏడగురు వా యొక్క వన్నెల తోడ ముట్టిందని పేరు పెద్దది ఉండాలి. అవును.
1: ఆ రోజు నాడు వదిలి ఎప్పుడు సెలవు పెట్టారు, అద్దాల మేడలో కొమ్మతలార స్నానం చేసి కార్యమటువంటి వా యొక్క సొమ్ములాకాడికి వచ్చి, అరే

0: ఉండేవి. చిలకతరి గొచ్చులు, చిన్న బుగిడీలు, మొహంపు గాజులు, ముద్దు టుంగురాలు, నవరస పద్మలు, నాన భూషణాలు, తీగలు, కంటలు, వెనుల పూసాలు, తోడవులు, పాండవులు, కాళ్ళకడిగలు, కత్తెర బోనీలు,
1: మైనిండ సొమ్ములు
0: ధరించుకొని తల దూసి బొట్టు పెట్టి ఎప్పుడైతే వెళ్ళిందో బయటకు. కార్యమంటే ఎవరు సన్నాసి దేవి, కార్యమంటే పోతా ఉంటే అరే దేవుళ్ళ దేవ కన్నే.

0: బాలిక ఎవరు? సన్నాసి దేవి.
1: సన్నాసి దేవి ఇంట్లోకెళ్లి వా యొక్క సొమ్ములు సుమందము అలంకరించుకొని పట్టు లంగలు తొడుక్కొని
0: పోవంగా
1: ఊరిలోకెళ్ళి పోవంగా ఆడకట్టువక్కలు చెల్లెళ్ళు వాక్క.

0: బిడ్డను ఎవరంటే కోడలో గాని అమ్మా దేవుళ్ళ దేవత మేరం సూర్యుడా నువ్వు ఉడబకు చంద్రుడా అని అనగాస్తంటది. చీకటింట్లో దీపం పెట్టబడది. అంత శృంగారమైన బొమ్మ ఈ తల్లి దేవత మేరం పోతునని చెప్పి ఊరంతా మంది ఎన్నుకుంటున్నారు.
1: ఓ తలులారా, ఈ ఊరు కొత్తగా, ఈ పల్లె కొత్తగా, ఎంత చక్కని బాలిక, ఎంత మంద ముందు ఎవరింటి ఆడబిడ్డ?
0: అవమ్మా ఎవరింటి ఆడబిడ్డవు, ఎవరింటి కోడలవమ్మా?
1: అమ్మా నేను ఎవరింటి ఆడబిడ్డలు, ఎవరింటి కోడలు తెలుసా? నేను గాజు

0: గాజులల్లవా అటువంటి వాటింటి కోడల్ని, గాజులల్లవాడ బిడ్డని పడగలలో కోడల్ని. కానీ మన ఊరు వడవంటి రామన్న చెల్లిని, నా పేరు సన్నాసి దేవి.
1: ఓ దాలమ్మ మొన్న పెళ్లి చేసుకుపోయింది నిన్నేనా?
0: నన్నే నన్నే.
1: అయ్యో నా మతిమండ ఆనాడు చిన్నగున్నవు నేను చూడలేదు. నీ సొమ్ములు అలంకరించుకుంటే గుళ్ళె దేవత మీర మగపడ్డవమ్మా. చల్లగా నూరేళ్లు దీవించి సుఖశాంతులతోని సంతోషంగా బతుకమ్మ ఆడికి పోతున్నావమ్మా.
0: ఈ సంతోషం మాత జాతరకు పోతున్నాను.
1: ఆ సంతోషమ్మ నిన్ను సక్రంగా చూసుకొని కాక పైరామ్మ పైరా.
0: సరమంచిన చెప్పి ఎప్పుడైతే బయలుదేరిందో, కానీ వద్దాల మేడ ఉన్నది చిన్నవ మేడ. ఆ చిన్నవనేమో వద్దాల మేడలో ఉన్నది. తిరగాడు వంటి మేడ కింద తంతెల పైన వాడుకుంటున్నాడు తమ్ముడు ధర్మ పాలుడు. తమ్ముడిని చూసింది, అయ్యో నాకు ఎడగూరు వడదమ్ములు నా తోడ. నా చిన్నమ్మకు పుట్టిందంటే నా తండ్రికి పుట్టిన కొడుకే కదా, నాకు కూడా తమ్ముడు, నాకు 8 అన్నదమ్ములు అని చెప్పి. కానీ వడవంటి తమ్ముడిని చెంపలు కొట్టి చెక్కిళ్ళు ముద్దాడేది. మరి నా తమ్ముడిని చూసుకుంటూ పోతే లోకమేమంటారు? కానీ సొంత తోడ పుట్టిన తమ్ముడు అయితే జాతరకు తీసుకుపోకపోతుండేనా? కాని మరమన్న తమ్ముడు కాబట్టి తీసుకుపోలేదు అంటారు. అది కాదని చెప్పి తమ్ముడిని సంకల ఎత్తుకొని

0: సంతోషమాత గుడికాడికి వచ్చింది.
1: సంతోషమాత గుడికాడికి ఎప్పుడు వచ్చిందో? ఆ తీర్థం లోపల ఎవరున్నారు? గంగిరెడ్ల వారు, దొమ్మరి వాళ్ళు, పైలవాన్ వాళ్ళు, భిక్షమడిగ వాళ్ళు, యక్షగానం వాళ్ళు, బుర్రకథల వాళ్ళు, ఎక్కడ వాళ్ళక్కడ చిందులు వేసుకుంటూ ఆడుతున్నారు. ఇక గంగిరెడ్ల వారు ఏం చేశారయ్యా?
0: చూసింది ఎవరు సన్నాసి దేవి, ఓ తల్లి సంతోషమాత దేవి, నీ వరణ ముట్టాను, నన్ను చల్లగా కాపాడు, నా కుటుంబం కాపాడని చెప్పి సంతోషమాత గుడికాడ పోయేసి కానీ వాడవంటి గంగిరెడ్ల వాటకాడికి వచ్చి నిలబడ్డదయ్య తమ్ము నీ ఎత్తుకోరి.
2: ఎప్పుడు నిలబడ్డదు ఆ గంగిరెద్దుల వాళ్ళు. ప్రజలు ఈ ప్రజలకు దండం పెడితే మనకు అక్కడ ఇక్కడ అన్నం దొరుకుతుందని చెప్పి అందరికి దండం పెట్టుకుంటా లేసుకుంటా దండం పెట్టుకుంటా లేసుకుంటా వస్తున్నది. ఆ గంగెద్దు ఆయన సన్నాసి దేవి వద్దకు వచ్చి అమ్మా సన్నాసి అని చెప్పి ఎప్పుడు అంగిందో
0: సన్నాసి దేవని చెప్పి ఎప్పుడైతే ఉన్నాడు, కానీ సంతోషమాత అవడవంటి వరణ ఉట్టింది సన్నాసి దేవి. మెడలో ఉన్న చంద్రవంక పేరు తీసి తమ్ముని చేతికి విచ్చారి. తమ్మి అచ్చేవడవంటి గంగెందుకు ఎగిరా అని చెప్పమంటే
1: గంగిరెడ్ల వారు ఏంటంటే, ఎవరు ఆ యొక్క దానం ఇస్తే వారు పేరు గొప్ప పదే పది తీసేవారు. ఆ పేరు తీసి తమ్ముని చేతికిచ్చి చంద్రవమనాల పేరు తమ్ముడా ధర్మపాల గంగిరెడ్ల వారికి విస్తువంటే నీ పేరు దేశ దేశాన పేరు తీసరని చెప్పి సన్యాసి దేవి పేరు చెప్పుకోలే. తమ్ముడు విస్తున్నాడు, నా తమ్ముడు ధర్మపాలని చెప్పి సన్యాసి దేవి ఎప్పుడు పేరు విచ్చిందో ఆ పేరు తీసుకొని

గంగిరెడ్లో వారి అమ్మన్నారు, ఒరే బసవన్నా అమ్మా నీకు దానం ఇచ్చింది, అమ్మ దగ్గరకు పోయి ఆ పిల్లగాడు నీకు దానం ఇచ్చిండు, ఆయనకు దండం పెట్టరా అని చెప్పానంటే బసవరాజు గలగల గలగల గంటల మూగలతోటి పిల్లగాని వద్దకు హంబా అనుకుంటే ఎప్పుడు వచ్చిందో. ఆ సన్యాసమ్మ దేవి సంకలమున్న బాలుడు

0: చిన్నవ్వ
1: చిన్నవ్వ మాణికల దేవిని ఈ కేక మాత్రం నా కొడుకుదే ఉన్నట్టున్నది అని చెప్పి ఏడంత్రుల మేడ దంతం దంతంది కింద చూసింది. ఇంటి లోపల కొడుకు లేడు. నా కొడుకు ఎవరెత్తుకుపోయినని చెప్పి ఏడంత్రుల భవనం ఎక్కి చూస్తే సన్నాసి దేవి సంకలోపడ పిలగాడ పడుతున్నాడు. నడుముకు కంగు చుట్టుకున్నది, గిదగిద గిదగిద గిదగిద తీర్థముల ఊరికి వచ్చింది మాణిక్కాల దేవి. ఓ ఏసి సన్యాసి, నా కొడుకుని ఎవరు ఎత్తుకొచ్చింది?
0: నేనే ఎత్తుకొచ్చాను చిన్నమ్మా.
1: నువ్వు ఎత్తుకొచ్చినావా?
0: అవును.
1: నీకు పుట్టిన కొడుక
0: కాదమ్మా, కానీ నాకు తమ్ముడు కాదా?
1: నీకు తమ్ముడా?
0: అవును.
1: నీ తమ్ముడు.

0: సన్నాసి.
1: నీకు సిగ్గు లేదా? నీకు శరం లేదా? నీ చక్కదనం చెక్కలు పెట్ట, నీ అందమడుగులు పోను, నీ పోకడ మీద పొయ్యిరాళ్ళు కొట్ట, నీ రాకడ మీద రాళ్ళు కొట్ట, నీకు సిగ్గులేదా? నా కొడుకుని తెచ్చినవు పది మందిలకు దద్దరిల్లుండు, ఆ ఎద్దు మడిసిన మడత నా కొడుకు బత్తుండేనా? అవే ఈ మందిలో కూడా చక్కని చీర కట్టుకొని ఓరిలంగ వేసుకొని సొమ్ములన్నీ అలంకరించుకొని వచ్చినవు. ఈ మందిలో పడే ఎవరిని చూడా నువ్వు?

కొల్లాగలు చూసినట్టు మొగ పోరగలను చూస్తున్నావే, నీకు సిగ్గులేదు? ఇంకా నీ సొమ్ములన్నీ పెట్టుకొని పట్టులంగా కట్టుకొని చూడటానికి వచ్చినవా? నీకు పెళ్ళైంది, పెళ్ళైన దానివి అత్తగారింటికి.

చిన్న ఆనవైతే ముండ గాజులుంటే నా ఇంత పడి సావాలి. శివశివ సంసారి సాయి, నీకు సిగ్గులేదే, నీకు శరం లేదే, మందిని మందిని అందరు చూసుకుంటూ వచ్చినావు తీర్థాలకు. పిల్లగాడు సంధి చేసుకుని సంకలేసుకుని వచ్చినావు. నా కొడుకు భయపడినక చిన్నమ్మ అంటావు.

0: కూర్చోాలంటే ఏడ్చుకుంటే ఏడతాయడం ఇంట్లో అనుకున్నావా? సిగ్గు లేదా? నీకు సరం లేదా? నీ సక్కదనము చెక్కలు పోను, లగ్గమైన దానివి అత్తగారి ఇంటికాడ పడి సావాలి. ఈడ నీకు కూడు పుక్కమున్నదా? నీకు భోజనం పుక్కమున్నదా? మొగుడు వచ్చిన దానం అయితే ఇంటికాడ పడి ఉండాల, గాజులు వడగొట్టుకుని బొట్టు దుడిపేసుకుని ఇంత పడి సావాలి. నీ అగలవు అగలమాట లాగి చెప్తావే, నా పొరడు
1: సావనొచ్చిందా?
0: సొమ్మంతా పెట్టుకొని కయ్యడం ఇంకా తీర్థాలకు వచ్చింది.
1: ఇంకా జాతర

కాని నా తల్లిగారి వింటికాడ ఉండడు అది యొక్క ప్రాపదోషము. నా అత్తగారి వింటికనే ఉండాలని నా చిన్నమన్న మాటలు కూడా అర్థం ఉందని చెప్పి వారు రోజులు మన జాతరలోకి వెళ్ళి మా చిలకాలంటే

0: భగవంతుడు ఆచిలక లాంటి ముఖం వచ్చిన వేసింది, అంశాలంటి ముఖం వారిపోయింది
1: ఆలిపోయింది,
0: గాజులంటి ముఖం గన్నరిపోయి నేలకు పడబట్టి ముఖం వేసుకొని ఏడేడు మెడలు ఎక్కిన సన్నాసి. ఓ భగవంత ఈ మాట నా వదినలతో చెప్పుదే, నా వదినలు వారలు తీరలు కని నా వదినలతో బాధలు ఏ కని నా వన్నదములు వంటి ఢిల్లీ కోట నగరం పోయారు. నా వన్నదములు వచ్చేదాకా నేను ఈ మాట ఎవరికి చెప్పను, నా వన్నదములు వస్తేనే నా గది తలుపెళ్ళాలి. అదివరదాకా నా వదినలు ఎల్లి నా వడవంటి తీసిన ఎల్లవద్దని చెప్పి నా తల్లి సంతోషి మాదని చెప్పి సంతోషం.

సన్యాసి దేవి బుడిగజంగం బుర్ర కథ ఐదవ భాగం సమాప్తమైంది. మరి ఈ కథ వినిపించేవారు పసుపల లింగన్న, గడ్డమ శ్రీనివాసు, పురాణం గంగయ్య, రామనగర్, ఆదిలాబాదు. ఇంతవరకు జరిగాది

మీరు ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించిన సన్యాసమ్మ బుడిగి జంగం కథ ఐదవ భాగం విన్నారు. వచ్చేవారం ఆరవ భాగం చివరి భాగం వింటారు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడిహత్తునూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకోల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 9వ భాగం ఉంటుంది. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నామనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు విందాం మధురిమ పాత కొత్త హాయ్ అయిన పాటలతో. 11:00 దాకా మైక్ దగ్గర రేడియోని ఇస్తాం యు దినేష్. ముందుగల నాని చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

అందం శరణం గచ్చామి, అధరం శరణం గచ్చామి, ఈ సాయంత్ర వేళ నీ ఏకాంత సేవ, అతిమధురం అనురాగం ఒదిగే వయ్యారం. అంటూ సాగే ఈ పాటకు గీత రచయిత వేటూరి సుందరరామూర్తి, నేపథ్యగానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సంగీతం చక్రవర్తి, చిత్రం పసివాడి ప్రాణం. ఇప్పుడు ఆ పాట విందాం.

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూసిను, తమకముతో పాలపుగ్గ తొలిముద్దును కోరిను. తడియారని పిదవులపై తొనికిన వెన్నెల మెరుపులు చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇది ప్రేమని అంటూ సాగి ఈ సాహిత్యశీలుడు భువనచంద్ర కలం నుంచి జాలువారాయి. గానం కెఎస్ చిత్ర, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు ఆ పాట విందాం.

1962 వచ్చినటువంటి చిత్రం గుండమ్మ కథ. ఈ చిత్రంలోని పాటలు శ్రోతలు అంత తొందరగా మర్చిపోరనే చెప్పవచ్చు. సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే, తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అంటూ సాగి ఈ పాటకు గీత రచయిత పింగరి నాగేంద్రరావు, గానం పి సుశీల, సంగీతం ఘంటసాల. ఇప్పుడు ఆ పాట విందాము.

1953వ సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం బ్రతుకు తెరువు. ఆ చిత్రంలోని పాట అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అప్పట్లో ప్రేక్షకుల్ని ఓలలాడించిందని చెప్పవచ్చు ఆ పాట. ఇదే పాటను 90వ దశకంలో చిన్నలుడు చిత్రంలో దీన్ని రిమిక్స్ చేశారు. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి. ఇప్పుడు ఆ పాట విందాం.

మాధుర్యములోని పాత కొత్త హాయ్ అయిన పాటలవి మళ్ళీ రేపు రాత్రి 10:30 మరిన్ని పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాలోని ముఖ్య అంశాలు: రేపు ఉదయం ఏడంబాబుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలెం శీర్షికన చిన్నపిల్లల్లో అంటువ్యాధులు ఎందుకు వస్తుంటాయి, డాక్టర్ నరేందర్ రెడ్డితో ముచ్చటుంటుంది. తర్వాత భేటీ శీర్షికన పోషకాహారం, పోషకాహార వారోత్సవాల ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చటుంటుంది. ఆ తర్వాత తెలుగు కవితోద్యమ కవి జ్వాలాముఖి డాక్టర్ ఉదయ నారాయణ ప్రసంగం వింటారు. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో మనిషిని మార్చేది ఎవరు, ఇంకా మూక్తి, ఈ 2 కథలు వింటారు. 5:45 గిరిసీమలో పాల వెల్లువ ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఏడుంబావుకు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువులలో దాణా ప్రాముఖ్యత విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత సమగ్ర సస్యరక్షణలో ఎరలు ప్రాధాన్యత, ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిణి సంధ్యారాణితో ముచ్చటుంటుంది. 9:30 నవలతో, రాత్రి 10:00 మావా, 10:30 మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 11:00 దాటి 2 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి FM బ్యాండ్ 100.2 MHz పై